శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 20వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీ సోమవారం, సమయం 5:56 దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: missiles as well as drones. In cricket, India defeated the West Indies by 14 runs in the third T20 International at the Holkar Stadium in Indore last night. Chasing 224 runs for victory, the West Indies managed to score 209 for 7 in their stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధ కార్యక్రమంలో ఏ వెంకట సుబ్బయ్య గారిచే సూక్తి సుధ వింటారు.
1: లోభికన్నను విలసితముగా పేదమేలు వితరణి అయిన చలి చలమ మేలుగాదా కులనిధి అంబోధికన్నా గోవలచన్న. కలిమిగల లోభి ఉదారగుణం ఉన్న పేద ఇద్దరిలో ఎవరు మేలో త్రాసులో తూకం వేసినట్లు తెలియజెప్పే పద్యమిది. సముద్రంలో ఎంతో నీరు ఉంటుంది, కానీ ఏం లాభం? దప్పికైతే గుక్క తడుపుకోవడానికి ఒక్క చుక్కైనా ఉపయోగపడదు. చలిచలమలో చాలా తక్కువ నీరే ఉంటుంది, అయితే అది ఎప్పటికప్పుడు ఊరి ఎంతమందికో దప్పిక తీరుస్తుంది. అందుకే ఈ పద్యకవి కలిమిగల లోభి కంటే ఉదారగుణం ఉన్న పేదే మేలని లోకానికి తేల్చి చెప్పాడు. జీవితానికి ధనం అవసరమే, అయితే ధనమే జీవితం కాదు. ఆర్జన పట్ల వ్యక్తి శ్రద్ధ వహించవలసిందే, అయితే ఆర్జనే అర్థానికి పరమార్థం కాదు. ఆర్జించిన అర్థాన్ని 10 మందికి ఉపయోగపడేటట్లు వినియోగిస్తేనే ఆర్జనకు ఒక అర్థం, పరమార్థం. అందుచేత ఆర్జన, వినియోగం ఈ రెండింటి విషయంలోనూ వ్యక్తి విజ్ఞత చూపాలి. ఆర్జన, వినియోగం ఈ రెండు వ్యక్తి శీలాన్ని వ్యక్తం చేస్తాయి, ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి, జీవిత సార్థకతను నిర్ణయిస్తాయి. అందుచేత ఈ రెండింటి విషయంలో ఏ వ్యక్తికైనా ఒక అవగాహన ఉండాలి. మానవ జీవితం పరిమితం. పరిమితమైన జీవితానికి ఎంత ఆర్జన అవసరమో, ఎందుకు అవసరమో కొందరికే తెలుసు. అలాంటి వాళ్ళు ఆర్జనకు సక్రమ మార్గాన్ని అనుసరిస్తారు, అవసరమైన ధనాన్ని ఆర్జించుకుంటారు, మంచి పేరు పొందుతారు. మరికొంతమందికి తామెందుకు ఆర్జిస్తున్నది తమకే తెలియదు. అత్యాశతో అనేక వక్రమార్గాలు అవలంబిస్తారు, అమితంగా ఆర్జిస్తారు. ఆర్జన వీళ్ల జీవితాల్లో అతిపెద్ద వ్యసనం, వీళ్లను పాపాల పాలు చేసే వ్యసనం, పతనమొందించే వ్యసనం. ఆర్జన మనిషి జీవితంలో వ్యసనం కాకుండా ఉండాలంటే, అది ఆరోగ్యకరమైన భాగంగా మాత్రమే ఉండాలంటే మనిషికి తృప్తి ఉండాలి. 100 కోట్ల ధనం ఉన్నా ఇంకా లేదని బాధపడే దరిద్రుడి కంటే 100 రూపాయలే ఉన్నా ఉన్నాయని తృప్తిపడే వ్యక్తి 100 కోట్ల రెట్లు ధనవంతుడు, అదృష్టవంతుడు. అంతేకాదు, వ్యక్తికి ఎంత ఆర్జన యోగం ఉన్నా అందుకు తగ్గట్లు అనుభవయోగం లేకుంటే అతని ఆర్జన వ్యర్థం. అనుభవయోగం అంటే ఆర్జించిన ధనాన్ని తన భోగాలకు మాత్రమే వాడుకోవటం కాదు, ఆపదల్లో ఉన్న ఎదుటివాళ్లకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవటం కూడా అనుభవయోగంలో ఒక భాగమే. లోభి అంటే తన ధనాన్ని తన సుఖానికి, తన వాళ్ల సుఖానికి వాడుకోని వాడు మాత్రమే కాదు, ఎదుటివాళ్లకు సాయం చెయ్యగలిగిన స్థితిలో ఉండి చెయ్యనివాడు కూడా లోభే. దాతృత్వం చాలా గొప్ప గుణం, వ్యక్తికి ఎంతో వెలుగునిచ్చే గుణం, తృప్తినిచ్చే గుణం, ముక్తినిచ్చే గుణం. మనిషి మానసికంగా పండాలే గాని తాననుభవించే భోగాల వల్ల పొందే ఆనందం కంటే కష్టాల్లో ఉన్న ఎదుటివాళ్లకు సాయం చేయటంలో, వాళ్ల ముఖాల్లో చివురించే చిరునవ్వును చూడటంలో ఎన్నో రెట్లు ఆనందాన్ని పొందవచ్చు. అట్లని అపాత్రదానాలు చెయ్యకూడదు, అపాత్రదానాలు అనర్థదాయకాలు. అంతేకాదు, దానం చెయ్యటం మంచిదే అయినా చేసే దానానికి వెనుక ఉన్న మనస్తత్వం కూడా మంచిదిగా

0: ఉండాలి. ఎదుటి వ్యక్తికి సాయం చేసే అవకాశం దొరకటం ఎంతో అదృష్టమన్న భావన ఉండాలి. దానం గర్వాన్ని పెంచకూడదు. దానగర్వం పెద్ద పతన హేతు. కాగా ప్రయోజనాలు ఆశించి చేసే దానాలు, పెట్టుబడులుగా చేసే దానాలు, ప్రచారం కొరకు చేసే దానాలు సామాజికంగా వ్యక్తి బలాన్ని పెంచగలవేమో గాని మానసికంగా అతనికి వెలుగునివ్వలేవు. గుప్తదానాలు చాలా గొప్పవి. ఇచ్చి మరిచిన దానాలు ఇంకా గొప్పవి. మొత్తం మీద ధనాన్ని కూడబెట్టడమే మానవుని జీవిత లక్ష్యం కాకూడదు. అందుకే ఆ కవి కలిమిగల లోభి కంటే వితరణ గుణం గల పేద మేలన్నాడు. దాహం తీర్చడానికి సముద్రం కంటే చలిచలమ మేలు కాదా అని సూటిగా ప్రశ్నించాడు.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో ఏ వెంకట సుబ్బయ్య గారు అందించిన మహితోక్తులను విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్ సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0 పున్నమి ఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేపోతా ఉన్నాం. సరస్మేళాకు వచ్చి ఆ మహిళలు చేసే వాటన్నింటినీ మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు అందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 22 ఎకరాల 31 సెంట్లు పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంత

0: అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్ రామ్మోహన్ నాయుడు, రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ చూడడానికి రండని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న యనమదుర్రు కాలువ పైవంతెనలకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో యనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి 11 ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్, తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణలు ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం

0: వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తేలకంటిగూడెం నుంచి తొరగల్ జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా జాడిలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः चेन्नई नगरे भारतीय प्रौद्योगिकी संस्थानस्य प्रांगणे आयोजिते भव्य समारोहे तमिलनाडु राज्याय 13,000 कोटि रूप्यतोप्यधिकानां विविधानां विकास परियोजनानां उद्घाटनं शिलान्यासं च कृतवान्. एतासु परियोजनासु मार्ग रेल परिवहनं पत्तन मूलभूत संरचना पेट्रोलियम क्षेत्रं अथ वैज्ञानिकानुसंधान प्रकल्पाः सम्मिलिताः सन्ति. यस्मिन् 7,3,000 कोटि रूप्यकाणां राष्ट्रीय राजमार्ग कार्याणि, चेन्नई पत्तन विकास परियोजनाः, अमृत भारत स्थानक योजनायाः अन्तर्गतं रेल स्थानकानां नवीनीकरणं च मुख्यमस्ति. सः अवोचत् यत् एतैः पदक्रमैः संपर्क व्यवस्था सुदृढा भविष्यति, उद्योग व्यापारयोः विस्तारः सम्पत्स्यते, राज्यस्य युवभ्यश्च नूतनाः उद्यमावसराः सृज्यन्ते. जनसेवायां स्वकीय यात्रा संस्मरता श्रीमोदिना उक्तं यत् सर्वकार प्रमुखत्वेन सः 25 वर्षाणि सम्पूरितवान्. प्रधानमन्त्रिणा IIT मद्रास परिसरे सुधा गोपाल कृष्णन मस्तिष्क केन्द्रम् अपि राष्ट्राय समर्पितम्. इतः पूर्वं प्रधानमन्त्रिणा चेन्नई मेट्रो रेल प्रकल्पस्य द्वितीय चरणस्य पूनमल्ली वडपलनी मार्गखण्ड अपि लोकार्पितः, यस्य निर्माणं प्रायः 9,4,000 कोटि रूप्यकैः अस्ति. प्रधानमन्त्री नरेन्द्र मोदी चेन्नई नगरे अवोचत् यत् सम्प्रति सम्पूर्ण विश्वं उदीयमानानां नूतनाह्वानानां निवारणाय समाधानानि अन्वेषयति. सः दृढविश्वासं प्राकटयत् यत् एतेषां समाधानानां प्रदानाय भारतस्य युवसु पर्याप्ता प्रतिभा, सामर्थ्यं, सम्भावनाश्च सन्ति. ह्यः सायंकाले चेन्नईनगरे जयगोपाल गारोदिया हिन्दू विद्यालये आयोजिते स्वर्णजयन्तिमहोत्सवे भाषमाणः प्रधानमन्त्री एतदुक्तवान्. सः विशेषतया अवदत् यत् विकसितभारतस्य संकल्पं पूरयितुं देशस्य युवशक्तिः महत्वपूर्णां भूमिकां निर्वक्ष्यति.
2: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं और हमारे इंजीनियरिंग एक्सपोर्ट ने भी नया रिकॉर्ड बनाया है.
1: सर्वोच्च न्यायालयेन

0: శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిఘటనం వారయితుం సామాన్యం అవగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన నిర్దిల్ల్యాం మార్గావరోధాయ వెరిగేటింగ్ వ్యవస్థాయాః సమీక్షా, మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం, అంతర్జాల సేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చ న్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమానన కార్యాచరణ సంబద్ధ యాచికాయాం న్యాయాలయేనోక్తం యత్ అసౌ సమేషాం పక్షాణాం మంతవ్యం శ్రోష్యతి, సునిశ్చితం చ కరిష్యతి యత్ కస్మై అపి అసౌవిధ్యం న భవేత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: ఆకాశవాణి వార్తాభిః సంయోజ్యంతాం ఎక్స్పటలే @AIRNewsAlerts ఇత్యనుసరంతు. అథ సద్యో వృత్తాంతాయ చ న్యూస్ ఆన్ AIR.gov.in ఇతి జాలపుటం అవలోకంతాం.
0: క్రికెట్ క్రీడాయాం గత రాత్రౌ ఇందోరనగరస్య హోల్కర్ క్రీడాంగణే భారతీయదలేన వెస్టిండీజ్దలం 14 ధావనాంకైః పరాజితం ఇతి వార్తాః.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు. నూట 3.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారం కానున్న ఈనాటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత లహరి. కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా 2వ రోజు ప్రాశస్యం గురించి జె చంద్రశేఖర శర్మ గారి ప్రసంగం వింటారు. భక్తిగీతం ప్రకటనలతో పాటు 7 గంటల 30 నిమిషాలకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారి సలహాలు సూచనలు వింటారు. అలాగే 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషానవీన్ గారు తెలియజేసే వివరాలను వింటారు. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8 గంటల 30 నిమిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎముకలు కీళ్ల వ్యాధుల గురించి ఆర్థోపెడిక్ అండ్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రవర్ గారి సలహాలు సూచనలు వింటారు. 8 గంటల 45 నిమిషాలకు సినీ రంజని సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9 గంటల 5 నిమిషాలకు పూల సింగిడి బతుకమ్మ సందడి. ఈ కార్యక్రమ రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. 9 గంటల 15 నిమిషాలకు సినీ గీతాలు వింటారు. 9 గంటల 30 నిమిషాలకు హృదయరాగాలు కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా సంక్షిప్త సందేశాన్ని పంపి మీకు నచ్చిన పాటలను వినవచ్చు. మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సిన మా నంబర్ 8462245066. ఈ కార్యక్రమం 11 గంటల వరకు వినవచ్చు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో కూడా. ఇక 11 గంటలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12 గంటలకు హిందీలో వార్తలు, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12 గంటల 10 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 12 గంటల 40 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 3 గంటలకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 5 గంటలకు అభిరుచి సినీ గీతాలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20

0: సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు 6:30, 6:35 సినీ రంజనీ సినీ గీతాలు వింటారు. వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి 6:50, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలను వింటారు. నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేష వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 జానపద గేయాలు ప్రసారమవుతాయి. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:10 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026 కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50% పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11% పెరిగినట్టు తెలియజేశారు.
2: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హి నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దోస్ సొల్యూషన్స్.
1: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026 కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీ

ఇలా ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనేవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, ఇద్దరు మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యా గాని, ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచ వ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి T20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్ లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించి సిరీస్ ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు IMD తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది.

0: తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ ఐఓఎం తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు ఐఓఎం తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్ లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 10 సెకండ్లు.

0: విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమంలో దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా రెండవ రోజు ప్రాశస్త్యం గురించి జే చంద్రశేఖర శర్మ గారి ప్రసంగం వింటారు. ఇంకా భక్తి గీతం ప్రకటనలతో పాటు 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారి సలహాలు సూచనలు వింటారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేసే వివరాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా రెండవ రోజు ప్రాశస్త్యం గురించి జె చంద్రశేఖర శర్మ గారి ప్రసంగం.
1: శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. దసరా నవరాత్రుల్లో రెండవ రోజు శ్రీ బాల త్రిపురాసుందరి దేవిగా అలంకరించడం పరిపాటి. లోక శుభంకరి జగన్మాతను రెండవ రోజు విజయవాడ దుర్గా దేవస్థానంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగాను, శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మచారిగాను అలంకరించి పూజించడం పరిపాటి. త్రిపురా త్రయంలో బాలా త్రిపుర సుందరి తొలి దేవత. మనస్సు, బుద్ధి, అహంకారము ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తం వరద ముద్ర ప్రదర్శిస్తూ అక్షమాలను ధరించి ఉంటుంది. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి దసరా నవరాత్రుల్లో ఆరాధిస్తే నిత్య సంతోషం కలుగుతుంది. నిత్యం ఆనందంగా ఉంటాము. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశ విద్యకు బాలసుందరీ దేవి అధిదేవత. ఈ అమ్మ ఆరాధన వల్ల మంచి సంతానము కలుగుతుంది. ఆశ్వీజ శుద్ధ విధియ సోమవారము జగన్మాతను శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగాను బ్రహ్మచారికి అలంకరించి ఆరాధించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. పరమశివుడికి భర్తగా పొందేందుకు వేల సంవత్సరాలుగా తపస్సు చేసిన బ్రహ్మచారిని తన తపస్సును గుర్తుగా జపమాల కమండలంతో దర్శనమిస్తోంది. అమ్మలగనమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. రెండవ రోజు దేవి నవరాత్రులు.

లో అమ్మవారిని ఎర్రని అక్షింతలు ఎర్రని పూలతో పూజించాలి. పలు విశేష పూజల అనంతరము పలు రకాల పండ్లతో పాటు పాయసాన్ని ఈ విధంగా నివేదించాలి. కొన్ని ప్రాంతాలలో పాయసంతో పాటుగా పులిహోర, కట్టె పొంగలి తదితర పదార్థాలను నివేదించి సమర్పిస్తారు, ప్రసాదంగా స్వీకరిస్తారు. కట్టుపొంగలి అనే మాట

0: పొంగలిని చక్కెర పొంగలి అంటారు. అదే తీపి లేకుండా పెసరపప్పు బియ్యం కలిపి వండిన అన్నాన్ని కటు పొంగలి అంటారు. అంటే తీపి లేని కారపు పొంగలి అని అర్థం. పాలను పొంగించి నానిన బియ్యం పెసరపప్పును అందులో వేసి వండితే అది పొంగలి. పొంగించడం అనేదే కనుక పొంగలిగా పేరు వచ్చింది. అందులో చక్కెర కలిపితే చక్కెర పొంగలి, చక్కెర లేకపోతే కటు పొంగలిగా వ్యవహరిస్తూ ఉంటారు. బియ్యంలో పెసరపప్పును కలిపి వండిన అన్నాన్ని పుల్లగం అంటారు. మన ప్రాంతంలో పప్పు ధాన్యాలకెల్లా పెసరపప్పు ప్రాచీనమైంది. బలవర్ధకమైన పదార్థం కావడంతో నైవేద్యంగా నివేదిస్తారు, తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు సోమవారము త్రికాలాలు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిని ఓం బాలాత్రిపుర సుందరి నమః అనే మంత్రాన్ని ఉదయం 51 సార్లు సాయంత్రం 51 సార్లు భక్తి శ్రద్ధలతో జపించాలి అని పండితులు చెబుతారు. స్వగృహం పూజలో, ఇంట్లో జరిపే పూజలో పరిశుభ్రతను పాటిస్తూ జగన్మాతను సేవించాలి. ఆలయాలకు గాని దుర్గా మండపాలకు వెళ్లే భక్తులు భక్తి ప్రపత్తులతో పండ్లు పూలు వస్త్రాలు సమర్పించి పూజలు చేయాలి. గోత్రనామాలతో పూజించడం వల్ల సకల దోషాలు తొలగి సకల శుభలాభాలు కలుగుతాయి. మన నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి జిల్లాలో దేవీ నవరాత్రులకు అనేక వైష్ణవాలయాలు దేవీ పూజలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో వినాయక నగర్ లోని ఏడుపాయల దుర్గమ్మ ఆలయం, ముబారక్ నగర్ లోని పెద్దమ్మ ఆలయం, బ్రహ్మపురిలోని చక్రంగుడిలతో పాటుగా దుర్గామాత మండపాల్లో దుర్గా దీక్షదారులు దేవీ నవరాత్రులను పలు పూజల్లో పాల్గొని భక్తిని పెంపొందించుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్లుగా అమ్మ దయ కరుణ కటాక్షాల కోసం మనమందరము అమ్మ పూజని కార్యక్రమాల్లో పాల్గొని మోక్షాన్ని పొందడానికి కృషి చేయాలి. శ్రీ మాత్రే నమః.
1: ఇంతవరకు దేవీ నవరాత్రి వైభవం సందర్భంగా రెండవ రోజు ప్రాశస్త్యం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక భక్తి గీతం.

0: సింహ సినిమా నుండి పాట విన్నారు. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులు తామరా బొరద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.

0: డాక్టర్ జే బలరాం యాదవ్.
1: ఎత్తు వంకరపల్లకు క్లిప్ ట్రీట్మెంట్ ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్ ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
1: డాక్టర్ జే బలరాం యాదవ్,
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
1: ద రేమండ్ షాప్.
0: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
1: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్.
0: ఏకైక కంపెనీ షోరూమ్
1: ద రేమండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: అబ్బా, పంటి నొప్పి.
0: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
4: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
5: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
4: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
5: శ్రీ సరస్వతి పూజ, అక్షరాభ్యాసాలు జరపబడును.
4: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
5: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
4: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
5: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
6: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:31 అవుతుంది. ఇప్పుడు వినండి అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారి సలహాలు, సూచనలు.
7: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
8: షుగర్, షుగర్, షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
7: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
8: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
7: సంప్రదించాల్సిన చిరునామా
8: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
7: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 9963090230.
9: ఈ రోజు మనము డయాబెటీస్ గురించి, డయాబెటీస్ కారణాల గురించి, డయాబెటీస్ లక్షణాల గురించి, తర్వాత డయాబెటీస్ నార్మల్ అబ్నార్మల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొదటిగా డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం గాని లేకపోతే ఇన్సులిన్ పనితత్వం తగ్గడం గాని జరుగుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ నిల్వలు, గ్లూకోజ్ నిల్వలు పెరగడము, దాంతో వచ్చే సమస్యలనే మనం డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ రావడానికి కారణాలు, మనకు డయాబెటీస్ ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ జన్యుపరంగా రావడం. జన్యుపరంగా అంటే మదర్, ఫాదర్, బ్రదర్స్, సిస్టర్స్, తర్వాత మేనమామలు, అమ్మమ్మ, నానమ్మ, అంటే ఇట్లా రక్త సంబంధుల్లో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత ఏజ్, ఏజ్ ఏంటంటే ఇంతకుముందు కట్ ఆఫ్ వాల్యూ 40 తర్వాత చూసేవాళ్ళం షుగర్ అంటే, ఇప్పుడు 20-30 ఏజ్ మధ్యలో కూడా చూస్తున్నాము. 20 ఏజ్ లో కూడా, చాలా చిన్న ఏజెస్ లో కూడా షుగర్ చూస్తున్నాము. ఈవెన్ నెలలు నిండిన బేబీస్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది షుగర్, చిన్న ఏజెస్ లో కూడా, 20 ఏజ్ లోపల కూడా వచ్చే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత మనకు 20-30 ఏజ్ లో తప్పించుకున్నాం అనుకోండి, 40 వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువు కూడా ఒక కారణము షుగర్ రావడానికి. అంటే మనకు అధిక బరువు అనేది కూడా మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ రావడానికి. తర్వాత మానసిక ఒత్తిడి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, టెన్షన్స్, తర్వాత నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, ఇవన్నిటి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. రీసెంట్ అధ్యయనాల్లో తేలింది ఏంటంటే రైస్ ఎక్కువ తినే వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మనకు ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ గా ఉంది. తర్వాత ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు స్టేట్సే 1 ఉన్నాయి, అంటే మోర్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్, మనం రైస్ ఈటర్స్ కాబట్టి రావడము, జన్యుపరంగా రావడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఒకటి మనకు శారీరక శ్రమ తక్కువగా ఉండడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ కావాలి. మనం ఇన్పుట్ అంటే తినుడు ఎక్కువగా ఉండి మన వర్కప్ తక్కువగా ఉందనుకోండి, వీళ్ళకి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. తర్వాత ఈ డయాబెటీస్ ఎలా కనుక్కుంటాం మనం? అంటే మనం రక్త పరీక్ష తీసి చూసేంత వరకు, మూత్ర పరీక్ష తీసి చూసేంత వరకు మనకు తెలీదు షుగర్ ఉందని. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయి లేకపోతే డయాబెటీస్ లక్షణాలు ఉన్నాయి, మనం షుగర్ టెస్ట్ చేసుకొని చూస్తేనే

బాడీలో షుగర్ ఉంది లేదు అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మనకు లక్షణాలు, లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి? పాదాల్లో తిమ్మిర్లు, పాదాలు మంటలు, తర్వాత నరాలు గుంజుడు, కాళ్ళు గుంజుడు, తర్వాత మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్, కంప్లీట్ బాడీ పెయిన్స్ రావడము, నెక్, మెడ నొప్పులు, తర్వాత తల తిరగటము, గుండె దడదడ అనిపించడము, కళ్ళు మసక బారడము, బరువు తగ్గడము, వెయిట్ లాస్, తర్వాత వీక్నెస్, బాగా సివియర్గా వీక్నెస్, మనం రెగ్యులర్ చేసే పనే చేయలేకపోవడము, మూత్ర భాగాల్లో దురద, లేడీస్లో అయినా సరే జెంట్స్లో అయినా సరే, బాడీలో దురద, మళ్ళా చిగుళ్ళ వాపులు ఉండడము, దంత సమస్యలు, చర్మ సమస్యలు, తర్వాత భుజం నొప్పి, సివియర్ భుజం నొప్పి, పెరియార్థ్రైటిస్ షోల్డర్ అంటాము, ఫ్రోజన్ షోల్డర్ అంటాము, తర్వాత బ్యాక్ పెయిన్, ఇలా ఇన్ని రకాల లక్షణాలు ఉండే అవకాశం ఉన్నాయి. అందరికీ ఈ లక్షణాలు రావాలని లేదు, ఒకటి రెండు లక్షణాలు ఉన్నా వాళ్ళు డౌట్ వచ్చి చెక్ చేసుకోవడమే బెటర్. రక్తం తీసి చూసేంత వరకు బాడీలో షుగర్ ఉందా లేదా తెలియదు. సో మనకు కంపల్సరీగా 30 ఏజ్ దాటిన తర్వాత రూటీన్ పర్పస్ లో కూడా షుగర్ చెక్ చేసుకొని చూడడం బెటర్. మళ్ళా ఎలా చెక్ చేసుకోవాలి? ఒకటి గ్లూకోజ్ టెస్ట్ ఉంటుందండి. గ్లూకోజ్ మనము టిఫిన్ ప్లేస్ లో గ్లూకోజ్ ఇవ్వడం జరుగుతుంది. పొద్దున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకుంటారు, పడిగడుపున రక్తం తీసుకుంటారు, మూత్రం తీసుకుంటారు, తర్వాత 75 గ్రామ్స్ గ్లూకోజ్ ఇస్తారు, అంటే టిఫిన్ కి ఈక్వల్ గా. దాని తర్వాత గంట తర్వాత ఒక పరీక్ష, మళ్ళా గంట తర్వాత ఒక పరీక్ష. దాంట్లో వచ్చేసి 200 దాటితే షుగర్ అంటాం, తిన్న తర్వాత 140-199 అయితే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం, ఐజీటీ అంటాం, బార్డర్ లైన్ డయాబెటీస్. అదే పడిగడుపున అయితే మనకు 110 దాటితే షుగర్ అంటాము, 92-110 అంటే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం. సో ఈ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందని. అది కాకుండా గ్లూకోజ్ టెస్ట్ కొద్ది కంబర్సమ్, కాస్ట్లీ. దానికన్నా మనకి ఎలా అంటే ఫాస్టింగ్ పోస్ట్ లని చేసుకోవచ్చు, తినకముందు, తిన్న తర్వాత రక్త పరీక్ష. పొద్దున పడిగడుపున తినకముందు అయితే 110 దాటితే షుగర్, తిన్న తర్వాత గంటన్నరకి పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ ఏ టైంలో తీసుకుంటామో తీసుకుని దాని తర్వాత గంటన్నరకు చెక్ చేసినాం అనుకోండి, మనకు 140 దాటితే షుగర్. అదే మనకు 110-140 మధ్యలో ఉంటే బార్డర్ లైన్, ఇప్పుడు లేదు షుగర్, ఇమీడియట్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది అని. ర్యాండమ్ బ్లడ్ షుగర్ కొంతమంది తిన్న తర్వాత 3-4 గంటల తర్వాత చేపిస్తారు, అట్లా చేపించినా గానీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 120 దాటితే షుగర్. యూజువల్ గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ కన్నా మనము ఫాస్టింగ్ పోస్ట్ లని చేసుకొని చూడడం బెటర్. లేకపోతే HbA1c అంటాం, గడిచిన 3 నెలల్లో షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది, ఆ రిపోర్ట్ కూడా మనకు కన్ఫర్మేషన్ చేస్తుంది. ఒకవేళ అది 7 దాటింది అంటే మనకు షుగర్ ఉన్నట్టు. సో HbA1c గానీ, ఫాస్టింగ్ పోస్ట్ లోంచి బ్లడ్ షుగర్ గానీ, లేకపోతే గ్లూకోజ్ టెస్ట్, ఇవన్నీ నిర్ధారణ పరీక్షలు. తర్వాత డయాబెటీస్ లో రకాలు ఏంది, Type 1 డయాబెటీస్ అంటాము, Type 2 డయాబెటీస్ అంటాము, జెస్టేషనల్ పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ Type 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు టాబ్లెట్స్ పనిచేస్తే తర్వాత ఇన్సులిన్కి వెళ్ళాలి. చిన్నపిల్లల్లో డయాబెటీస్ Type 1 డయాబెటీస్ అంటాం. Type 1 డయాబెటీస్ అంటే మనకు చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంజెక్షన్లే ఇవ్వాల్సి ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు బాగా డ్యామేజ్ అయిపోతాయి, సో బయట నుండి మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మొత్తం మూడోసారిగా ప్రెగ్నెన్సీలో షుగర్ తెలవడం, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. వీళ్లకు ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్యూచర్ లో ఒక 30% ఛాన్స్ మళ్ళీ షుగర్ పేషెంట్స్ వీళ్ళు అవ్వడానికి. తర్వాత మనకు వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ ఇంకొకటి బార్డర్ లైన్ డయాబెటీస్. బార్డర్ లైన్ డయాబెటీస్ ఐజీటీ IFG అంటాం. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110-140 మధ్యలో ఉందనుకోండి తిన్న తర్వాత, దాన్ని ఐజీటీ అంటాం. అదే పొద్దున ఫాస్టింగ్ లో మనకు 90-110 మధ్యలో ఉందనుకోండి, అది ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. ఈ రెండు ఒకవేళ రెండు ఐజీటీ IFG కూడా ఒకటే పేషెంట్ లో కూడా ఉండొచ్చు. ఒకవేళ బార్డర్ లో ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోగలుగుతారు షుగర్. దాదాపు ఐజీటీ బార్డర్ లైన్ షుగర్ పేషెంట్స్ కూడా నార్మల్ షుగర్ పేషెంట్ మాదిరిగానే పత్యం చేయాల్సి ఉంటుంది. తర్వాత షుగర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. డిప్రెషన్, మానసిక ఒత్తిడికి గురి కాకుండా సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్స్ లో ఉంటే షుగర్ వల్ల మనకు వచ్చే సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. సో షుగర్ ఎలా అంటే 40% మనకు మందులు పనిచేస్తాయి, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. మనకు షుగర్ అనేది పేషెంట్ చేతిలోనే 60% ఉంటుంది, 40% మందులలో ఉంటుంది. యూజువల్గా మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండం, ఎప్పుడు 1 ఇయర్ తర్వాత వస్తాం, అన్ని రిపోర్ట్స్ చూస్తే ఎవ్రీ మంత్ మనకు 200-300 ఉంటుంది. దానికి ఏదో రీజన్ చెప్పుకుంటాం, ఫుడ్ తినలేదు, మొన్న మనకు ఫుడ్ బయట చాలాసార్లు జంక్ ఫుడ్ అవి తినాల్సి వచ్చింది, లేదా ఫంక్షన్స్ ఉన్నాయి, సండేస్ ఉండే, స్పెషల్ డేస్ ఉండే, ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించి మళ్ళా మనం చెక్ చేసుకున్నప్పుడు 280 ఉంటుంది. 280 నెక్స్ట్ మంత్ తగ్గించుకుందాం లేదని అదే మాదిరిగా నడుస్తూ ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ రిపోర్ట్స్ చూస్తే అన్ని 280-300 ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం కూడా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్లో ఒకటి డయాబెటీస్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏమేం చేస్తే మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు? డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా మనకు 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది.
సో మనకు 30 to 40 ఇయర్స్ లైఫ్ కావాలి అంటే వాకింగ్ ఖచ్చితంగా చేయాలి. పొద్దున వీలైతే పొద్దున, సాయంత్రం వీలైతే సాయంత్రం, రోజు 40 నిమిషాలు గంట సేపు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా మనకు మానసికంగా కూడా స్ట్రాంగ్ చేస్తుంది. యోగా కూడా ఒక 40 మినిట్స్, పొద్దున ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20.

నిమిషాలు. అదే కాకుండా మనకు అంటే చాలా మంది కొద్దిగా యాక్టివ్గా యాక్టివ్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మనకు పొలం చేసే వాళ్ళు, వాళ్ళు ఏమంటారు దినమంతా ఎండలో పొలంలో బొచ్చడి పని ఉంటుంది అంటారు. అయినా సరే వాళ్ళు కూడా సపరేట్గా షుగర్ కోసము ఒక 1 అవర్ టైం కేటాయించుకోవాలి. సాయంత్రం అయితే సాయంత్రం, పొద్దున అయితే పొద్దున ఒక 1 అవర్ వాకింగ్. వాకింగ్ ఒకటైనా మనం సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఏదో రూపంలో చెమట తీయాలి. కొద్దిగా యాక్టివ్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. వాటితో పాటు యోగా. యోగా ఏంటంటే మనకు మెంటల్ వెల్బీయింగ్ ఉంటుంది, యోగాతోనే మానసికంగా దృఢంగా తయారవుతాము, నిద్ర మంచిగా ఉంటుంది. వాకింగ్ తోనే మనకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుండెకు ప్రొటెక్ట్ చేసే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మనకు ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. షుగర్ ఎట్లా అంటే ఒక్కోసారి మనకు 300 షుగర్ ఉన్న లక్షణాలు ఉండకపోవచ్చు. మనకు బాడీలో లక్షణాలను బట్టి నా బాడీలో షుగర్ నార్మల్ ఉంది అబ్నార్మల్ ఉందా అనే ఆలోచన తీసేయాలి. మనకు ఒక్కోసారి 300 షుగర్ ఉండి తల తిప్పడం కానీ కాళ్ళు లాగడం కానీ ఏమీ ఉండకపోవచ్చు, మన రెగ్యులర్ పని మనం చేసుకుంటా ఉండొచ్చు. 225 ఉండి బాగా తిప్పడం కూడా జరగచ్చు. సో మనకేంటంటే షుగర్ రెగ్యులర్గా మనం రక్తం తీసి చూసేంత వరకు బాడీలో ఎంత ఉంది షుగర్ తెలియదు. సో రెగ్యులర్ చెకప్ కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. రెగ్యులర్గా మనం షుగర్ చెక్ చేసుకొని చూస్తేనే బాడీలో మనకు షుగర్ నిల్వలు ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. మనం రెగ్యులర్ పనులు చేసుకోగలుగుతున్నామని షుగర్ నెగ్లెక్షన్ మాత్రం చేయొద్దు. ఇలా ప్రతిసారి ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఎవ్రీ టైం నార్మల్ పెట్టుకుంటా ఉంటే షుగర్ సంబంధించి కాంప్లికేషన్లు కిడ్నీ మీద, కన్ను మీద, గుండె మీద, నరాల మీద, పంటి మీద, చర్మ వ్యాధులు ఇవి ఏమీ రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. సో షుగర్ ట్రీట్మెంట్ వచ్చేసి 40% మనకు ట్యాబ్లెట్స్, 60% ఆహార పద్ధతి, వాకింగ్, యోగా, రెగ్యులర్ చెకప్స్, డయాబెటిక్ ఎడ్యుకేషన్ ఇవి వస్తుంది. అంటే వాటి సంబంధించి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకు డయాబెటీస్ రోజు రోజుకి పెరుగుతుంది, అంటే పర్సంటేజ్ ఇంతకుముందు మనకు 12-15% ఉండే, ఇప్పుడు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 25-30% అయింది. అంటే ప్రతి 10 మందిలో 3 షుగర్ రావడం చూస్తున్నాం. సో వెరీ కామన్. కాబట్టి ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ అంటే మనకు జీవన శైలి సంబంధించిన ప్రాబ్లం. సో డెఫినెట్గా అధిక బరువు ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, మదర్ ఫాదర్ ఎవరికైనా షుగర్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. వయసు అయితే పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉంటే డాక్టర్ హెల్ప్ తీసుకోండి. యోగా వాకింగ్లు అలవాటు చేసుకోండి. ఇవన్నీ షుగర్ రాకముందే మనం వాకింగ్ యోగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం మానసిక ఒత్తిడిని జయించి షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. మళ్ళీ షుగర్ వచ్చిన తర్వాత షుగర్తో పాటు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 40% పేషెంట్స్కి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, షుగర్ బీపీ ఉండి మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో షుగర్ అనేది డే 1 నుండి మనం నియంత్రణ చేసుకోవాలి. నియంత్రణ చేసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళా ఆహార నియమాలు కూడా చాలా మంచిగా పాటించాలి. ఆహార నియమాలు వచ్చేసి తీపి, అన్ని రకాల తీపి బంద్ చేసేయాలి. ఛాయ్లో చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, తేనె, బెల్లం, అన్ని రకాల తీపి పదార్థాలు బంద్ చేయాలి. మధ్యాహ్నం ఒకటే పూట రైస్ తీసుకోవచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్, నైట్ బ్రేక్ఫాస్ట్. నైట్ ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినకుండా చూసుకోండి. నాన్ వెజ్ కూడా నైట్ వద్దు. యూజువల్గా నైట్ ఏంటంటే లైట్ ఫుడ్ అంటాం, ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత మాక్సిమం 1-1.5 అవర్ తర్వాత పడుకుంటాం. అదే మధ్యాహ్నం అయితే లంచ్ తీసుకోమంటాము. లంచ్ మధ్యాహ్నం తీసుకుంటే మనకు కొద్దిగా అటు ఇటు వాకింగ్ అవుతుంది కాబట్టి జమ కాకుండా ఉంటుంది. సో మధ్యాహ్నం ఒక పూట రైస్, నాన్ వెజ్ మధ్యాహ్నం తీసుకోండి. పొద్దున సాయంత్రం మాత్రం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోండి. అయితే ఎక్కువగా సార్లు తక్కువ మోతాదులో తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా ఒకటి పెట్టుకోండి. నైట్ డిన్నర్ ఒక్కోసారి నైట్ 10 o'clock కూడా ఒక 4 బిస్కెట్లు తినేసి పడుకోవచ్చు. ఒకటి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకోవాలి. తర్వాత హై ఫైబర్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, ఓట్ బిస్కెట్స్ ఇవి కూడా వస్తున్నాయి. సో మార్కెట్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. షుగర్ పేషెంట్ బిస్కెట్స్ అంటిస్తారు. తర్వాత ఛాయ్లో చక్కెర బదులు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అవి కూడా లిమిటెడ్ మోతాదులో తీసుకోవచ్చు. రోజుకి 4 టాబ్లెట్ల వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైనా పాయసం చేసుకున్నాం 1-2 టాబ్లెట్లు వేసుకోండి. అంటే లిమిటెడ్ గా వాడుకుంటే వాటి వల్ల ప్రాబ్లమ్స్ రావు. పండ్లు వచ్చేసి సేపు ఒకరోజు, సంతర ఒకరోజు, మోసంబి ఒకరోజు, పైనాపిల్ ఒకరోజు, పొప్పటి పండు ఒకరోజు తీసుకోవచ్చు. మామిడి పండ్లు, సపోటాలు, అరటి పండ్లు, జామ పండ్లు వద్దు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదాం, అక్రోట్ లాంటివి తీసుకోవచ్చు. తర్వాత మనకు నిమ్మరసము, మజ్జీరసం ఎక్కువగా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్. కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం వాడద్దు. నిమ్మరసం, మజ్జీరసం, వాటర్ తీసుకోవచ్చు. తర్వాత తేనె, బెల్లం కూడా షుగర్ ఐటమ్సే, వాటితో కూడా షుగర్ పెరుగుతుంది. మక్క రొట్టెలు, మక్క ఐటమ్స్, మైదా ఐటమ్స్ వారంకి ఒకసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవాలి. వీటు అంటే మనకు ఆహార నియమాలు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈవెన్ ఇంజెక్షన్ ఇన్సులిన్ వాడుకొని కూడా ఆహార నియమాలు పాటించకపోతే, వాకింగ్ యోగా చేయకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, కంట్రోల్ కావు.
సో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటీస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, రెగ్యులర్ చెకప్ ఇంపార్టెంట్, ఆహార నియమాలు ఇంపార్టెంట్, తర్వాత వాకింగ్ ఇంపార్టెంట్, యోగా ఇంపార్టెంట్. ఎక్కడన్నా మనం 4-5 డేస్ మిస్ అయినా కానీ వాకింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడమే, ఒక గ్రౌండ్ పట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అక్కడ ఫ్రెండ్స్ అవుతారు, నలుగురితో తిరుగుతూ మనము వాకింగ్ యోగా చేసుకోవచ్చు, చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.

0: షుగర్ పేషెంట్ షుగర్ రాగానే మన క్యాబిన్ లో చూస్తుంటాం పేషెంట్స్ ఒకటేసారి బాగా మానసిక ఒత్తిడి గురైపోతారు. సార్ నాకెందుకు వచ్చింది, ఎంత ఎర్లీగా ఎందుకు వచ్చింది అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అంటే ఈ డిప్రెషన్ మోడ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలా కాకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడమే, 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉండే అవకాశం కూడా ఉంది షుగర్ వచ్చిన తర్వాత. సో ఒకటే, మనకు షుగర్ వచ్చింది అని భయపడకండి. వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు డెఫినెట్ గా 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. నేను చెప్పినవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి గ్రహించండి. ఈ టైప్ లో ఫాలో అవుతే మాత్రం 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉంటుంది మీకు.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటిస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఇంతవరకు అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారి సలహాలు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గంగోత్రి సినిమా నుండి ఈ పాట.

0: దేవుళ్ళు సినిమా నుండి జానకీ గారు పాడిన ఈ పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి, బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేసే వివరాలను.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: సంతాన లేమికి కారణాలు, సంతానం కొరకు భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 17వ భాగం.
4: భగవంతుడా, భగవంతుడా, ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఇలా కావటం ఏంటి, ఇలా కావటం ఏంటి, ఇలా కావటం. డాక్టర్ మేడం చెప్పినట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, జాగ్రత్తలు తీసుకున్నాను, జాగ్రత్తలు తీసుకున్నాను. ఎందుకు సడన్ గా ఇలా అయింది భారతి, సడన్ గా ఇలా అయింది భారతి, సడన్ గా ఇలా మాట్లాడట్లేదు, చూడట్లేదు, మాట్లాడట్లేదు, చూడట్లేదు. నా మీద ఏదైనా అసంతృప్తి ఉండి ఎక్కువ ఆలోచించిందా ఏంటి, ఎక్కువ ఆలోచించిందా ఏంటి. యాక్చువల్ గా నేను నిన్న దినవంత ఇంట్లో ఉండాల్సింది, దినవంత ఇంట్లో ఉండాల్సింది, దినవంత ఇంట్లో ఉండాలి. ఆఫీస్ పని మూలంగా తొందరగా వెళ్ళిపోయాను, తొందరగా వెళ్ళిపోయాను. ముందు కదా అమ్మ చూసుకుంటది కదా, మేము కొంచెం చూసి చూడనట్టుగా ఉన్నట్టు, చూడనట్టుగా ఉన్నట్టు, చూడనట్టుగా. తను అలాగే పడుకుని దినవంత అలాగే గడిపింది. పైగా వాంతులు కావటం, పైగా వాంతులు కావటం, దాంతో అసలు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. భారతి, భారతి, హే భారతి, మేడం.
5: వర్ధన్ గారు, ఎట్లా ఉన్నారు? హౌ యూ కంఫర్టబుల్?
4: పర్వాలేదు మేడం, నేను ఓకే, నేను ఓకే.
5: భారతి, కళ్ళు తెరువు నానా.
6: మేడం,
5: టెన్షన్ పడకు. నువ్వు కొంచెం ఆ మాట వినే వరకు వర్ధన్ గారు టెన్షన్ పడతా ఉన్నారు. మీ వారు నిన్నైతే చాలా స్ట్రెస్ అవుతా ఉన్నారు. నీకు ఇబ్బంది ఉంది, వాంతులు అవుతున్నప్పుడు రావచ్చు కదా నానా, అలా ఏమీ తీసుకోకుండా అలా ఇంట్లో ఉంటే ఎట్లారా తల్లి?
6: అంటే తిప్పేస్తుంది మేడం, ఏదైనా స్మెల్ వస్తే కూడా చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాను. అంటే చాలా నీరసంగా ఉంది మేడం, ఏదైనా తినాలనే ఆసక్తి రావట్లేదు. అత్తయ్య పాలు తీసుకొచ్చారు కానీ ఆ స్మెల్కి కూడా వామిటింగ్ వచ్చేస్తుంది.
5: ఓకే, ఏం తీసుకోలేదు నాన్న నువ్వు? తను ఏం తీసుకోలేదు, 2 రోజుల నుంచి కడుపంతా ఖాళీ ఉంది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫస్ట్, మరి ముఖ్యంగా మొదటి ప్రెగ్నెన్సీలో ఈ ఏబుల్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, వామిటింగ్స్ అనేవి విపరీతంగా ఉంటాయి. కొంచెం హార్మోన్, ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోన్ ప్రభావం వల్ల మనకి వాంతులు అనేవి ఎక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైతే వాంతులు ఎక్కువ ఉన్నప్పుడు, 1, 2 లేకపోతే 3 కన్నా ఎక్కువ అవుతున్నాయి, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్కి రావాలి. కొంచెం కొంత మీరున్నట్టు లేరు తన దగ్గర, ఇక తను కూడా ఎవరికి చెప్పుకున్నట్లేదు. ఇక అది కంటిన్యూస్గా ఏమి 2 రోజులు తినకపోవటం వల్ల అంత నీరసం. పర్వాలేదు భారతి, ఎక్కువ టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు. కొంచెం కొంచెం కొంచెం కొబ్బరి నీళ్ళు, కొంచెం వాటరు అలా తీసుకోండి, కొంచెం కొంచెం తీసుకోండి. మీరు ఒకటేసారి తీసుకునే ప్రయత్నం కూడా చేయొద్దు, ఎందుకంటే ఒకటేసారి తీసుకున్నా కూడా వాంతులు అవుతాయి మనకి. అండ్ కాఫీ టీ ఇవ్వకండి వర్ధన్ గారు,
4: ఎందుకంటే
5: యూజువలీ ఈ కాఫీ

0: గానీ టీ గాని ఇంకా మనకి ఎసిడిటీని పెంచుతుంది. మామూలుగానే ప్రెగ్నెన్సీలో మనకి ఈ ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే అరుగుదల తక్కువ ఉంటుంది, మళ్ళీ కడుపులో మంట, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత చాతనవ్వదు, మార్నింగ్ సిక్నెస్ అంటాము. కొంచెము ఈ టైంలో మీ యొక్క సపోర్ట్ అవసరం. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు కూడా మీరు చూసుకోరు అని కాదు, బట్ ఈ టైంలో ఏంటంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏమి తినబుద్ధి కాదు, తినలేరు, లెగవలేరు, నీరసంగా ఉండటం, ఇలాంటివి ఉంటాయి. ఇవి సర్వసాధారణమే, కాకపోతే ఏంటంటే ఇవి నార్మలే కదా అని మీరు అనుకుంటారు, కానీ కొన్ని కొన్నిసార్లు అది ఇబ్బంది చేస్తుంది. అంటే పూర్తిగా తన ఆరోగ్యాన్ని క్షీణించే వరకు. ఇప్పుడు చూడండి, నిన్న నా దగ్గరికి వచ్చేసరికి బీపీ బాగా లో అయిపోయింది, కళ్ళన్ని గుంతలు పడ్డాయి. అదంతా సివియర్ గా అంత దాకా మనం పోవద్దు. అంటే ఏమీ తీసుకోకుండా అలా కంటిన్యూస్ గా రెండు రోజులు అంటే కూడా కష్టమే కదా.
1: మొన్నంతా అసలు ఏం తినలేదు, పైగా వాంతులు.
0: సో అందుకే తను ఏం తీసుకోక ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఈ రోజంతా ఏంటంటే రూమ్ కి మధ్యాహ్నం షిఫ్ట్ చేస్తాను, ఈ మధ్యాహ్నం వరకు కొద్దిగా తనకి కొంచెం కొంచెం జావ ఏమన్నా తాగుతానన్నా, రాగి జావ, అంటే బ్లాండ్ డైట్, అంటే చప్పగా సాఫ్ట్ గా. మీరు ఆకలిస్తుంది బాగా అన్నప్పుడు నాకు చెప్పండి, అప్పటి వరకు కొంచెం కొంచెం ఇవ్వండి, లిక్విడ్స్ ఇవ్వండి. ఇంజెక్షన్స్ ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయి, భయపడాల్సిందేం లేదు. ఇప్పటికి కూడా తను ఫ్రీగా మాట్లాడలేకపోతుంది, ఇంకా నీరసంగానే ఉంది. సో మధ్యాహ్నం వరకు చూద్దాం మనము, చూసి కొంచెం కొంచెం తీసుకొని ఇవ్వండి. నేను మళ్ళీ మధ్యాహ్నం రౌండ్స్ కు వస్తాను, సరేనా?
1: అలాగే మేడం.
0: ఏం భారతి, కొంచెం కొంచెం కొంచెం నీళ్లు కొద్ది కొద్దిగా తీసుకోమ్మా. నీకు ఎంతవరకు తీసుకోవాలనిపిస్తే అంత కొంచెం కొంచెం తీసుకోండి. మధ్యాహ్నం వరకు చూద్దాము, ఫ్లూయిడ్స్ అవి వెళ్తున్నాయి. నేను మళ్ళీ మధ్యాహ్నం రౌండ్స్ కు వచ్చినాక నేను చెప్తాను, ఓకేనా?
2: బేబీని చెక్ చేశారా?
0: కంగారు పడకు భారతి, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నువ్వు ముఖ్యం. ఫస్ట్ నువ్వు మంచిగా ఉంటేనే కదా బేబీ మంచిగా ఉండేది. నానా, నేను ఎక్కడికి పోతాను? నువ్వు హాస్పిటల్లోనే కదా ఉన్నది. కొద్దిగా నువ్వు కుదుటపడిన తర్వాత నేను స్కాన్ బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి స్కాన్ రూమ్ కి స్కాన్ చేసే బాధ్యత నాది, ఓకేనా?
2: ఓకే మేడం.
0: రైట్, ఓకే వర్ధన్ గారు, కొంచెం కొంచెం ఇవ్వండి, మధ్యాహ్నం రౌండ్స్ కి వస్తాను.
1: వస్తారు కదా మేడం?
0: అయ్యో తప్పకుండా వస్తాను, ఓకేనా?
1: ఓకే.
2: ఇప్పుడు కొంచెం పర్లేదండి. టైం ఎంత అవుతుంది?
1: టైం 4 గంటల కావస్తుంది, కానీ ఇప్పుడు టైంతో నీకేం పని? ఇప్పుడు మళ్ళీ మేడం గారు వస్తానన్నారు, చూస్తానన్నారు, కానీ నీకు ఒంట్లో ఎలా ఉంది? అంటే కంఫర్ట్ గా ఉన్నావా?
2: పర్లేదండి, కొంచెం ఓపిక వచ్చింది. మేడం వస్తే ఒకసారి స్కాన్ చేయమని అడగండి.
1: అది మనం అడగాల్సిన అవసరం లేదు మేడం గారికి, ఏది ఎప్పుడు చేయాలన్నీ తెలుసు, తను చూసుకుంటారు. కానీ ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, మేడం గారి గురించి, నా గురించి, కుటుంబం గురించి కాదు. ముందు నీ ఆరోగ్యం బాగుంటే అందరూ బాగున్నట్టే. అది కాదు కానీ ఇప్పుడు నీకు తినాలనిపిస్తుంది చెప్పు. ఇందాక అన్ని లిక్విడ్స్ తాగుతున్నావు కదా, అది కాకుండా
2: మేడం వచ్చాక అడుగుదాం ఏం తిన్నంటారు.
1: మేడం గారు వచ్చినట్టున్నారు, కసిపు అట్లా పడుకో, నెమ్మది నెమ్మది నెమ్మది.
0: భారతి ఎలా ఉందమ్మా ఇప్పుడు?
2: ఇప్పుడు ఓకే మేడం.
0: ఓకే, ఏమైనా ఆకలిస్తుందా, తినాలనిపిస్తుందా?
2: ఇందాక అదే చెప్తున్నాను, ఆకలిస్తుంది, ఏం తినమంటారు?
0: సరే, వేడివేడిగా ఇడ్లీ గాని ఉప్మా గాని లేదా బ్రెడ్ పాలు, ఈ మూడిట్లో తనకి ఏది, మూడు ఒకసారిగా పెట్టాలని ట్రై చేయకండి. ఈ మూడిట్లో తనకి ఏది తినాలనిపిస్తే అది కొంచెం ఒక ఇడ్లీ ఇట్లాగా, లేకపోతే కొంచెం ఉప్మా, లేకపోతే ఇంత గ్లాస్ పాలు విత్ బ్రెడ్ తనకి ఇవ్వండి. తను తిని కంఫర్టబుల్ గా ఉండి వామిటింగ్ లేకపోతే రూమ్ కి షిఫ్ట్ చేస్తాను నేను. నీ ఫ్లూయిడ్స్ ఈ రోజు కూడా కంటిన్యూ చేద్దాము, ఎందుకంటే తనకి వాంతులు విపరీతంగా ఉన్నాయి. అలాగే మనం టెస్టులు చేస్తాం కదా, ఆ టెస్ట్ లో కూడాను కీటోన్ బాడీస్ అనేవి చాలా మూత్రంలో చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంటే దాని అర్థము తనకి విపరీతంగా వాంతులు అనేవి బాగా ఉన్నాయి అని అర్థం. ప్రాబ్లం కూడా ఎక్కువ ఉన్నట్టు, కానీ ప్రాణానికి గాని పిండానికి గాని తల్లికి గాని ఇబ్బంది ఏం లేదు, అది సరవుతుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తినే విషయంలో కానీ తను దినచర్యలో కానీ అవి ఎలా తీసుకోవాలి, ఎలా ఉండాలి, నేను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అన్ని చెప్తాను వివరంగా. ఇప్పుడు మాత్రము తను ఇడ్లీ అయితే ఇడ్లీ, లేదా కొంచెం ఉప్మా అయితే ఉప్మా, లేదా కొంచెం చిన్న పాలు గాని ఒక చిన్న గ్లాస్ పాలు

0: విత్ బ్రెడ్ ఏమైనా పెడతానంటే పెట్టండి.
1: అలాగే మేడం.
0: పెట్టిన కాసేపటికి దాని కంఫర్టబుల్ గా ఉంది, వామిటింగ్ లేదు అంటే నైట్ 8 వరకు నేను రూమ్ కి షిఫ్ట్ చేస్తాను. ఓకేనా భారతి? నీకు ఏది తినాలనిపిస్తే అది తిను, నేను స్కాన్ చేస్తాను తప్పకుండా. నువ్వు స్కాన్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకు, సరేనా?
2: అలాగే మేడం.
0: రైట్.
1: భారతి, ఏం తీసుకురాను తినడానికి?
2: కొంచెం ఇడ్లీ తీసుకురండి వేడిగా.
1: ఓకే, ఇంకా ఇంకేమైనా? ఇడ్లీ సరిపోద్దా? ఓకే తీసుకొస్తానులే. నువ్వు పడుకో, దుప్పటి కప్పుకో.
0: అమ్మా నిఖిత.
3: మేడం,
0: పైన ఐసీయూలో ఉన్నారు కదా, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ లో భారతి ఉన్నది కదా, తీసుకురా ఒకసారి స్కాన్ చేద్దాం.
3: అలాగే మేడం.
0: టెన్షన్ పడతా ఉన్నది, ఒకసారి చూసి రూమ్ కి షిఫ్ట్ చేస్తే దానికి కూడా మంచిగా ఉంటుంది నాన్న.
3: సరే మేడం.
0: భారతి పడుకోమ్మా, ఎలా ఉంది భారతి ఇప్పుడు?
2: ఇప్పుడు బాగుంది మేడం.
0: కంఫర్టబుల్ ఉన్నావా? ఇబ్బంది ఏమైనా ఉందా?
2: లేదు మేడం.
0: ఏం తీసుకున్నావు సాయంత్రం?
2: ఇడ్లీ తిన్నాను.
0: ఇడ్లీ తిన్న తర్వాత వామిటింగ్ ఏమైనా అయిందా?
2: లేదు మేడం, ఇప్పుడు లేదు.
0: ఓకే, కంఫర్టబుల్ ఉన్నావా? సరే, మరి స్కాన్ చేద్దామా?
2: ఓకే మేడం.
0: ఓకే స్కాన్ చేద్దాం. ఓకేనా భారతి, వింటున్నావా హార్ట్ బీట్?
2: బేబీ హార్ట్ బీట్ మేడం.
0: అవునా?
2: తెలుస్తుంది మేడం,
0: ఇది మీ బేబీ హార్ట్ బీటే. ఓకేనా?
2: ఇప్పుడు బేబీ హెల్దీగానే ఉన్నట్ట మేడం.
0: అవునా? మీరు యాక్చువల్లీ 3 వారాలకి రమ్మన్నాను కదా నేను. పోయిన విజిట్ లో మనకి దాదాపు 7 వారాలు అనుకున్నాం కదా. కాకపోతే మీరు ఇంకా రావాల్సిన గడువు ఇంకా 10 డేస్ ఉంది. యాక్చువల్లీ ఇంకొక 1 వీక్ ఉంది, 2 వీక్స్ అయింది, 9 వీక్స్ కనపడుతుంది. 9 వారాలు అంటే 3వ నెలలో ఎంట్రీ అయినట్టు.
1: ఓకే
0: ఓకే. సో హార్ట్ బీట్ ఇది మీ బేబీ హార్ట్ బీటే, వరి ఇవ్వాల్సిన అవసరం లేదు. 9 వారాలు ఉన్నది, సో భయపడాల్సిందేం లేదు. హార్ట్ బీట్ అది మంచిగా ఉన్నది. ఇప్పుడు రూమ్ కి షిఫ్ట్ చేస్తాను మిమ్మల్ని. రూమ్ కి వెళ్ళిన తర్వాత మీరు పొద్దున పూట కొంచెం పాలు, బ్రెడ్ తర్వాత మళ్ళీ 11 గంటలకట్లాగా ఒక బాయిల్డ్ ఎగ్, మళ్ళీ 12 గంటలకట్లా కొంచెం కిచడి కొంచెం తీసుకో, అలాగే మధ్యాహ్నం 3 గంటలకట్లాగా ఒక పండు. తను ఏది తింటా అంటే అది ఒక పండు పెట్టండి. దానికి దానిమ్మ గాని లేకపోతే యాపిల్ కానీ, తర్వాత నెక్స్ట్ ఆరెంజెస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఒక పండు పెట్టండి. మళ్ళీ 6 గంటలకి పాలు ఇవ్వండి. 7 గంటలకట్లాగా కొంచెం ఉప్మా పెట్టండి. ఇది నా ముందు అంటే హాస్పిటల్లో అడ్మిషన్ ఉన్నప్పుడు పొద్దున నుంచి ఈవినింగ్ వరకు కొంచెం కొంచెం ఇవే తీసుకోండి. మామూలుగా మనకి పప్పు చారను, పప్పును, అన్నము, కూర ఇలా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు పెట్టండి. పెట్టి అబ్జర్వ్ చేసిన తర్వాత తనకి వామిటింగ్స్ ఏం లేవు, కంఫర్టబుల్ గా ఉంది అంటే డిశ్చార్జ్ చేస్తాను భారతి. ఓకేనా?
2: ఓకే మేడం. మీరు మార్నింగ్ ఎప్పుడు వస్తారు?
0: నేను మార్నింగ్ మళ్ళీ 9:30-10 వస్తాను. ఆ లోపల నీ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి.
2: ఓకే మేడం.
0: ఓకేనా? ఏం వర్ధన్ గారు?
1: అలాగే మేడం.
0: కంఫర్టబుల్?
1: ఓకే మేడం.
0: రూమ్ కి పంపిస్తాను భారతి. ఐవీ క్యాన్ లో అలాగే ఉంటుంది, ఫ్లూయిడ్స్ అవే కంటిన్యూ అవుతాయి, ఇంజెక్షన్స్ అవే కంటిన్యూ అవుతాయి. వీటితో పాటుగా నేను చెప్పింది రేపంతా మీరు ఫాలో అవ్వండి. ఈవినింగ్ వరకు కంఫర్టబుల్ ఉంటే నేను డిశ్చార్జ్ చేస్తాను.
2: ఓకే మేడం.
0: ఓకేనా?
4: ఇంతవరకు మీరు సంతాన లేనికి కారణాలు, సంతానం కొరకు భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహిక 17వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
5: బృందావన్ హాస్పిటల్. పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా? ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
6: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్, నిజామాబాద్.
5: ఫోన్ 233-444.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ డి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఇంతవరకు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఉషా నవీన్ గారి కార్యక్రమం విన్నారు.

0: India beat West Indies by 14 runs in the third T20 International to take 2-1 lead in the five-match series. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు వినండి, సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎముకలు కీళ్ల వ్యాధుల గురించి ఆర్థోపెడిక్ అండ్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారి సలహాలు సూచనలు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్, సెల్ 8019999990.
4: ఈ రోజుల్లో మనం చూసినట్టయితే సర్వసాధారణంగా కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, భుజం నొప్పి, నడుము నొప్పి ఇవి రోజు మనం వింటున్నటువంటి సమస్యలు. అయితే ఈ రోజు మరి ఈ కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి ఇవి ఎందుకు వస్తాయి, దీని గల కారణాలు ఏంటి, వీటికి ఏ విధమైన పరిష్కారాలు ఉన్నాయి, మందులతో తగ్గుతుందా, శస్త్రచికిత్సలు అవసరం పడతాయా, అయితే ఎప్పుడు అవసరం పడతాయి, మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ట్రామా మరియు కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం
4: డాక్టర్ గారు. జనరల్ గా ఈ రోజులలో మనం చూసినట్టయితే ఈ కీళ్ళ మోకాళ్ళ నొప్పులు అనేటువంటి ఎక్కువగా వింటూ ఉన్నాం, దీనికి కారణం ఏమై ఉంటుందండి?
5: మనము కామన్ గా గమనిస్తే కీళ్ళ నొప్పులు ఒక విషయం, మోకాల నొప్పులు ఒకటి. కీళ్ళ నొప్పులు అంటే మోకాలతో పాటు వేరే జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి, అంటే స్మాల్ జాయింట్స్, ఫింగర్ జాయింట్స్, రిస్ట్ జాయింట్స్, షోల్డర్స్, ఇవన్నీ నొప్పులు అంటే దాన్ని కీళ్ళ నొప్పులు అంటాం మనం. ఓన్లీ మోకాల నొప్పులు అంటే దాని మెయిన్ కామన్ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్, అంటే అరుగుదల. ఇప్పుడు 60+ వాళ్ళకి ఈ నొప్పులు బాగా వస్తున్నాయి ఈ మధ్య. అదే విధంగా యంగ్ పేషెంట్స్ 20-30 వాళ్ళకి కూడా వస్తున్నాయి. 60+ వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి, ప్లస్ 20-30 వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి. ఇది మోకాల నొప్పులు. కీళ్ళ నొప్పులు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ మోస్ట్ కామన్. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎట్లా అంటే అన్ని కీళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి, మోకాలు ఒకటే కాదు. మోకాలు కాకుండా వేరే చిన్నవి పెద్దవి కీల్స్, దాంట్లో కూడా వెరైటీ రకరకాలు ఉంటాయి కీళ్ళ నొప్పులు కూడా. దాని ప్రకారం మనం టెస్ట్ చేసి, బ్లడ్ టెస్ట్లు చేసి దాంట్లో మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
4: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మనం జనరల్ గా చూసినట్టయితే ఒక వయసు వచ్చిన తర్వాత నొప్పులు అనేటువంటి సర్వసాధారణం అని అనుకుంటాం, కానీ ఈ రోజులలో మనం చూసినట్టయితే ఎక్కువ యంగ్ ఏజ్ పిల్లలు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ యంగ్ ఏజ్ పిల్లలకి ఈ సమస్యలు రావటానికి గల కారణాలు ఏమై ఉంటాయి?
5: యంగ్ ఏజ్ లో మనం ఇప్పుడు చూసేది ఉంటే మోకాల నొప్పులతో బాధ వస్తున్నారు. ఫస్ట్ మోకాల నొప్పులు ఎందువల్ల వస్తాయి యంగ్ ఏజ్ కంటే, ఫస్ట్ యాక్సిడెంట్, ట్రామా రిలేటెడ్ ఏదైనా ఉంటే దాంట్లో జాయింట్స్ లోపల లిగమెంట్స్ అని ఉంటాయి, దానికి ఇంజురీ వల్ల రావచ్చు. లేదు ట్రామా లేదు అనుకుంటే మనం ఎక్స్రే తీసి, స్టాండింగ్ ఎక్స్రే తీయాలి. ఎప్పుడైనా ఎక్స్రే తీసేటప్పుడు కూడా మోకాల్ని స్టాండింగ్, అంటే నిల్చొని తీస్తేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది అరుగుదల అనేది. మోస్ట్లీ అరుగుదల ప్రాబ్లమ్స్ వల్ల వస్తారు వీళ్ళు. వీళ్ళకి ఏమైతుంది, యంగ్ ఏజ్ లో వెయిట్ ఎక్కువ ఉండడం, సిడెంటరీ లైఫ్, దీని వల్ల మనం వెయిట్ ఎక్కువ ఉంటే ఎంత మనం ఎట్లా నడుస్తామో మన బాడీ వెయిట్ అంతా మోకాల మీదనే పడుతుంటుంది. ప్లస్ సెడెంటరీ లైఫ్ అంటే ఆ జాయింట్ కి లూబ్రికేషన్ అనేది ఉండదు, అది అట్లానే స్టిఫ్ అయిపోయి అరుగుదల స్టార్ట్ అయితే. దానికోసం యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ మధ్య బాగా చూస్తారు.
4: అయితే డాక్టర్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు యంగ్ ఏజ్ అంటే వాళ్ళు వృత్తిరీత్యా, అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఇక రకరకాల వాళ్ళ జాబ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా వాళ్ళకి కూర్చొని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తూ ఉన్నాం, దీన్ని వాళ్ళు తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయో ఉన్నాయంట?
5: ఇది మెయిన్ ఏంటంటే మనం వెయిట్ మెయింటైన్ చేయాలండి. బిఎంఐ అనేది ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్, మన హైట్ ప్రకారం ఎంత వెయిట్ కావాలా ఆ రేంజ్ లో ఉంటేనే బెస్ట్. అంటే ఈ ఒక కీళ్ళ నొప్పులే కావు, జాయింట్ పెయిన్స్ ఒకటే కాదు, వేరేవి కూడా షుగర్ బీపీ ఇవన్నీ మెయింటైన్ ఉంటుంది. మీరు ఓవర్ వెయిట్ అయిన కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఆల్ ది రిలేటెడ్ ఎలిమెంట్స్ అవన్నీ పెరుగుతాయి. ఫస్ట్ అంటే వెయిట్ మనం మెయింటైన్ చేసుకోవాలా. రెండో పాయింట్ ఏంటంటే ఎవ్రీడే 45 మినిట్స్ కొంచెం ఏదైనా ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉండాలి. ఎనీథింగ్, ఇప్పుడు వీళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇఫ్ ది గెట్ కాంట్ గో అవుట్ అంటే ట్రెడ్మిల్ అన్నా, వెయిట్ ఎక్సర్సైజెస్ అన్నా, యంగ్ ఉంటారు వీళ్ళంతా 20-40 ఏజ్ మధ్యలో ఉంటారు కాబట్టి వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎంత మనము ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడము, ఎంత మనం మెయింటైన్ చేస్తాం అంత బెస్ట్.
4: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మనం కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వెళ్ళినట్టయితే, ఈ వీళ్ళలో అంటే ఓల్డ్ ఏజ్ అనేది ఈ రోజుల్లో చెప్పాలంటే 60-70 అని కాకుండా ఈ రోజు 45-40 సంవత్సరాల నుంచి కూడా ఈ కీళ్ళ నొప్పులు అనేటువంటి స్టార్ట్ అయిపోతున్నాయి. స్పెషల్లీ లేడీస్ లో కూడా ఎక్కువ కనబడుతుంది. జెంట్స్ లో అయితే మీరు 50-45 ఫిట్ వచ్చినంటే ఆటోమేటిక్ గా వస్తుంది. అయితే దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు?

0: దీన్ని మనం ఎట్లా ఫస్ట్ ఇనిషియల్ గా తగ్గించుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి?
1: మేము ఇప్పుడు చూస్తుంటే 10-15 ఇయర్స్ అవుతుంది నాకు మన ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ నుంచి. ఫస్ట్ కేసెస్ వచ్చేటివన్నీ అబౌవ్ 60 ఉంటుండే మోకాళ్ళ నొప్పులు. ఈ మధ్య 50-45 కూడా వస్తున్నారు. అంటే వాళ్ళకి చెప్తున్నాం ఏజ్ రిలేటెడ్ అంటే వాళ్ళు కూడా అంటున్నారు సార్ ఏజ్ ఏముంది మాది అసలు ఏం లేనే లేదంటారు. కానీ ఈ మధ్య బాగా ఆఫ్టర్ 50 స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఇష్యూ ఇదే అండి, సెడెంటరీ లైఫ్ అండ్ వెయిట్. వెయిట్ మీరు ఎంత తగ్గించినా అంత బెస్ట్. ఇంకోటి హెరిడిటరీ కూడా ఉంటుంది. అంటే వెయిట్ మనకు మనం ఎంత చేసినా కొంతమందికి హెరిడిటరీ నుంచి వస్తుంటది. మనం థైరాయిడ్ చెక్ చేసుకోవాలా, మెయిన్ థైరాయిడ్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. హెరిడిటరీ ఉన్న వాళ్ళకి కొంచెము ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వస్తున్నాయి వెయిట్ లాస్ కి, దట్ ఆర్ ఆల్సో గుడ్. అవి కూడా వీక్లీ ఒక ఇంజెక్షన్స్ వస్తుంది, అది తీసుకున్నా వెయిట్ కంట్రోల్ లో ఉండాలి అంతే. అంటే మరీ తగ్గించే అవసరం లేదు, మన బిఎంఐ ప్రకారం అంతా వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మన ఇండియన్ పాపులేషన్ లో కింద కూర్చోవడం అలవాటు. ఇప్పుడు 40-50 తర్వాత కింద పీటకాలు వేసుకొని టాయిలెట్ కి అదంతా కింద స్క్వాట్ చేసుకొని కూర్చుంటారు. ఈ మూమెంట్ వల్ల ఏంటంటే అరుగుదల కొంచెం తొందరగా అవుతుంటది. అందుకోసం 50-60 అరుగుదల స్టార్ట్ అయితే మనం ఎంత అంతే అంత అవాయిడ్ చేసుకుంటే బెటర్. కింద కూర్చోవడం అవాయిడ్ చేయండి, పైన కూర్చోవాలా, టాయిలెట్స్ కి కూడా మన వెస్టర్న్ కమోడ్ పెట్టుకుని చేసుకోవాలా. మీరు మధ్య మధ్యలో యోగా అవన్నీ చేసుకుంటా ఉంటే దట్స్ నాట్ ఎన్ ప్రాబ్లం, కానీ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 801-99-99-90.
0: బాగుంది డాక్టర్ గారు. ఇక మనం జనరల్ గా చూసినట్టయితే ఈ మధ్య ఎక్కువగా శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. అంటే ఇంకా వాళ్ళు బాగా నడవలేకపోతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏదో ఒక ఆప్షన్ కావాలి. సో దాని ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అది శస్త్రచికిత్స. అయితే ఈ శస్త్రచికిత్స ఏ వయసులో చేయవచ్చు, ఎంతటి వరకు వీళ్ళకి రికవరీ టైం పడుతుంది?
1: ఇప్పుడు సాధారణంగా మోకాలు అరుగుదల అంటే దానికి 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్, సెకండ్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ థర్డ్ లో మనకు శస్త్రచికిత్స కాకుండా మనకు ఇంజెక్షన్స్ వచ్చాయి. పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మనము పేషెంట్ నుంచి బ్లడ్ విత్డ్రా చేసేసి దాంట్లో ప్లేట్లెట్స్ తీసేసి ప్లస్ హైలురోనిక్ యాసిడ్ అని ఉంటుంది మన మోకాల లోపల జిగురు పదార్థం ఏమంటున్నాం దాన్ని హైలురోనిక్ యాసిడ్, అవి కూడా ఇంజెక్షన్స్ రూపంలో వస్తున్నాయి. అవి ఎప్పటి నుంచి ఉన్నాయి, మనం పిఆర్పి ప్లస్ హైలురోనిక్ యాసిడ్ కలిపి ఇప్పుడు మోకాల్లో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఎట్లా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ లో పనిచేస్తాయి, సెకండ్ థర్డ్ స్టేజ్. మీరు అన్నట్టు ఇప్పుడు లాస్ట్ స్టేజ్ 4th స్టేజ్ కి వెళ్తే ఇంకా దానికి పేషెంట్స్ కి ఫస్ట్ టాబ్లెట్స్ ఇస్తాము. టాబ్లెట్స్ తోటి ఇప్పుడు రొటీన్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంది, నేను నడవలేకపోతున్నాను, నాకు నిద్ర డిస్టర్బ్ వస్తుంది, ఇవంటే ఇంకా డైరెక్ట్ సర్జరీకి పోవడమే బెటర్. సర్జరీ అంటే ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు సెకండ్ స్టేజ్ వరకు ఇంజెక్షన్ చేసుకోవచ్చు, థర్డ్ స్టేజ్ 2 చేసుకోవచ్చు, 4th స్టేజ్ కి అయితే సర్జరీ బెటర్. ఎందుకంటే ఈ నొప్పి గొల్లు ఎక్కువ రోజులు వాడితే మళ్ళీ దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. మినిమం వాడచ్చు 3-6 మంత్స్, దానికన్నా ఎక్కువ వాడితే ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనము ఒక 3-6 మంత్స్ తర్వాత కూడా కంట్రోల్ కాలేదనుకోండి, మరి విల్ అడ్వైజ్ దెమ్ ఫర్ రిప్లేస్మెంట్, కీళ్ళ మార్పిడి అంట.
0: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడినట్టయితే వాటి యొక్క దుష్పరిమాణం అనేటువంటిది కూడా తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో బెటర్ దెన్ గో టు ది శస్త్రచికిత్సనే, అంటే వాడి తగ్గకపోతే ఇంకా ఆప్షన్ లేదు. అయితే ఇప్పుడు ఈ శస్త్రచికిత్స అనేటువంటిది చేసి తర్వాత చాలా మందికి ఏంటంటే అందులో స్టీల్ మెటల్ పెడతారు, పెట్టినప్పుడు దాని వల్ల ఏమన్నా పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనేటువంటి ఒక అపోహ ఉన్నట్టు. అట్లాగే అది కరెక్ట్ మ్యాచ్ అవుతుందా మ్యాచ్ కాదా మన బాడీకి అనేటువంటి ఒక అపోహ అనేటువంటిది ఉంది. అసలు మీరు అలా వాడే మెటీరియల్ ఏంటి, దానివల్ల ఏమైనా దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉందా?
1: ఇప్పుడు కీలు మార్పిడి మెటీరియల్స్ అంటే మన దగ్గర ఎప్పటి నుంచో 20-25 ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాతనే మన FDA ఫుడ్ డ్రగ్ యాక్ట్ రెగ్యులేషన్ వాళ్ళ తర్వాతనే మనకు మార్కెట్లో వస్తాయి. కాబట్టి ఇవన్నీ బాడీకి వేరే ఫారెన్ మెటీరియల్, కానీ దాని వల్ల రియాక్షన్ అనేది ఏమి ఉండదు. ఇవన్నీ మనం ఎట్లా అంటే ఇది తొడ బొక్క, ఇది మోకాల్ కింది బొక్క, ఈ పీస్ తీసేసి ఈ పీస్ తీసేసి దీని బదులు వేరే మెటల్ పెడతాం. ఈ మెటల్ ఏంటంటే అలాయ్, అలాయ్ ఇనర్ట్ ఉంటుంది కాబట్టి మన బాడీకి రియాక్షన్స్ అనేది ఏం ఉండదు. మోస్ట్లీ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అవుతుంది అంటే దీంట్లో రోబోటిక్ కూడా వస్తుంది. రోబోటిక్ అన్న తర్వాత సర్జరీ టైం తగ్గిస్తుంది, బ్లడ్ లాస్ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ కూడా తగ్గిస్తుంది, రికవరీ పీరియడ్, రికవరీ

0: మనము 3-4 డేస్ లో నడిపిస్తాం, రోబో తోటి నెక్స్ట్ డే నడిపిస్తున్నారు. కాబట్టి ఎంత మనము ఇక పెయిన్ తగ్గుతలేదు, నాకు మెడికేషన్స్ తోటి తగ్గుతలేదు, కానీ మెడికేషన్స్ కూడా నేను ఎక్కువ రోజులు వాడలేను అన్నప్పుడు అది చేయాల్సింది. మెటల్స్ గురించి ఏం లేదండి, ఇవన్నీ ఇనర్ట్ ఉంటాయి, అన్నీ టెస్టెడ్ ఉంటాయి. కాబట్టి ఇది మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం, దానికి అన్ని ఆల్రెడీ ట్రయల్స్ అయిపోయి ఉంటాయి.
1: ఓకే,
0: కాబట్టి దీనికన్నా ముందు కూడా మనం మెటల్స్ వాడేటం, రాడ్స్ అవన్నీ ఓన్లీ ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి, కానీ ఇవి క్రోమియం మిక్స్ ఉంటుంది అన్నమాట. ఇది బాడీకి ఏం టాక్సిక్ ఏమి ఉండదు, కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు.
1: బాగుంది డాక్టర్ గారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు శస్త్రచికిత్స అనేటువంటిది చేశారు, చేసేటప్పుడు ఈ డ్యూరేషన్ అంటే ఎంత సమయం పడుతుంది, దాని తర్వాత ఇది ఎన్ని రోజులలో నడవే అవకాశం ఉంది? జనరల్ గా మేము విన్నది ఏంటంటే ఒక రోజు తర్వాత నడిపిస్తారు, అది పెద్ద విషయం ఏం కాదు అని అంటారు. నిజంగా అంత పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే నడిపించడం అనేటువంటిది నిజంగా సాధ్యమవుతుందా పేషెంట్?
0: నేను ఇప్పుడు మనకు ఆపరేషన్ అయిన తర్వాత ఏదైనా నొప్పి అనేది ఉంటది. ఇప్పుడు మనం చేసే ఆపరేషన్స్ ఇక్కడ మన సన్ రైజ్ లో ఎపిడ్యూరల్ అనెస్థీషియా అని ఇస్తే మత్తుది ఎపిడ్యూరల్ అంటే చిన్నగా వెన్నపూసల సూదిచ్చి దాంట్లో ఎపిడ్యూరల్ డ్రగ్స్ ఇస్తాం. ఇది ఏంటంటే ఆ పైపు వెన్నపూస నుంచి అది ఆల్రెడీ 2-3 డేస్ పెడతాం. ఆ పైపు ఏంటంటే దాని తర్వాత పేషెంట్ నొప్పి బట్టి దాంట్లో కూడా డ్రగ్ ఇస్తాం, కాబట్టి నొప్పి తగ్గుతుంటుంది. ఈ నొప్పి తగ్గిన తర్వాత పేషెంట్కి మంచి కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ డే లేదంటే మాక్సిమం సెకండ్ డే నడిపిస్తాం ఈ ఎపిడ్యూరల్ అనెస్థీషియా ఇచ్చి. మనం ఎంత తొందరగా మొబిలైజ్ చేస్తే అంత బెటర్ ఉంటుంది ఈ పేషెంట్స్కి. ఎట్లయినా ఏజ్ 50-60 ఉంటుంది కాబట్టి వాళ్ళు పండుకొని ఉంటే వేరే ఆప్షన్స్, వేరే కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. డీబీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనుకోండి, బెడ్ సోర్స్, పండుకొని నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ తగ్గియాలంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా నడిపియాల. అయితే ఎపిడ్యూరల్ అనెస్థీషియా వల్ల ఇదే అడ్వాంటేజ్, పేషెంట్కి పెయిన్ వస్తుంది అనగానే దాంట్లోకి డ్రగ్ ఇస్తాము, అంటే పెయిన్ కిల్లర్సే. అది 1-2 డేస్ లో పెయిన్ తగ్గంగానే తీసేస్తాం. కాబట్టి 2 డేస్ తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది. మన మెయిన్ క్వాడ్రిసెప్స్ అండ్ హామ్స్ట్రింగ్ అంటాం, మోకాలు చుట్టూ కండరాలు, అది ఒక 1 మంత్ ఫిజియోథెరపీ చేసుకుంటే సరిపోతుంది. అది మన ఫిజియోథెరపిస్ట్, మన మీకు ట్రావెలింగ్ కాకుండా మనం ఫిజియోథెరపిస్ట్ కూడా ఇంట్లో ప్రొవైడ్ చేస్తాము. 1 మంత్ అతన్ని వచ్చి డైలీ చేస్తాడు. 1 మంత్ లో మీరు వితౌట్ వాకర్ నడవడానికి ఉంటుంది.
1: బాగుంది డాక్టర్ గారు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8019999990.
1: ఇది ఒక కొత్త ఆశ, అంటే మోకాళ్ళు కీళ్ళు అరిగిపోయినటువంటి వాళ్ళకి ఒక కొత్త ఆశ, కొత్త సాంకేతిక అభివృద్ధి వల్ల మనకి లాభం ఉంది. అయితే ఇక్కడ చాలా మంది అంటే ఇప్పుడు దీని డ్యూరేషన్ అంటే ఒకసారి శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత ఎంత కాలం వరకు ఇవి మనం బాగా పనిచేస్తాయి, వీటికి మళ్ళీ ఏదైనా రీప్లేస్మెంట్ కానీ లేకపోతే వీటిని మెయింటెనెన్స్ కానీ ఏమైనా చేయాల్సి ఉంటుంది?
0: ఇది రీప్లేస్మెంట్ అనేది మనం జాయింట్ మొత్తం చేంజ్ చేస్తాం, కాబట్టి దీని లైఫ్ అయితే మనం 20-30 ఇయర్స్ వరకు ఎక్స్పెక్ట్. ఇప్పుడు 60-70లో మనం 50-60లో చేసినా వాళ్ళు 70-80 వరకు నడిపించవచ్చు. ఈ ఆపరేషన్ మెయిన్ కాంప్లికేషన్ ఒకటే ఏంటంటే ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ మనం రాకుండా చూసుకుంటే యూ కెన్ ఈజీలీ పుల్ త్రూ 30 ఇయర్స్ వరకు నడిపించవచ్చు. ప్లస్ లూజనింగ్ అంటే ఎప్పుడైనా పడ్డా కొద్దీ, కొంతమందికి బొక్కలు కూడా బాగా వీక్ ఉంటాయి, చాలా సాఫ్ట్ ఉంటాయి, అంటే మెత్త కట్టేలాగా ఉంటాయి. కట్టెకి మనం స్క్రూ వేస్తే ఎట్లుంటుంది, హోల్డ్ ఉండదు దానికి. ఇది స్క్రూ వేసి మనం సిమెంట్ కూడా పెడతాం అలాంటి వాళ్ళకి, కానీ అలాంటి వాళ్ళు కొంచెం తగిలినా మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంప్లాంట్ దగ్గర. ఇవన్నీ కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేసుకోవాలంటే.
1: సో కీళ్ళ మార్పు చేసుకున్న తర్వాత మీరు అన్నట్టు ఒక వారం రోజులలో నడవడం స్టార్ట్ అవుతుంది, 1 మంత్ లో అసలు ఎలాంటి ఆధారాలు లేదు, ఇండివిజువల్ గా నడిచేయచ్చు. అండ్ దాదాపు ఒక 20-25-30 ఏళ్ళ వరకు హ్యాపీగా తన జీవితాన్ని మళ్ళీ గడపవచ్చు
0: విదౌట్ ఎనీ మెడికేషన్స్, ఏ టాబ్లెట్స్ లేకుండా మంచిగా నిద్రపోయి. నైట్ లైఫ్ చాలా మందికి డిస్టర్బ్ ఉంటది. ఇప్పుడు నొప్పి వల్ల వాళ్ళు పండుకోలేరు, మార్నింగ్ తొందరగా లేవడం లేకపోతే పండుకోవడప్పుడే లేట్ పండుకుంటారు. ఇది దీని తర్వాత చాలా చేంజ్ ఉంటుంది. అంటే మనకి ఎంత స్లీప్ కూడా ఇంపార్టెంట్ ఒక ఫ్యాక్టర్. 7-8 అవర్స్ మనం ఎంత మంచిగా నిద్రపోతే నెక్స్ట్ డే అంత ఫ్రెష్ ఉంటాం, అంత వర్క్ వచ్చి. అట్లా
1: బాగుంది డాక్టర్ గారు మీరు అన్నట్టు ఇది ఒక వితౌట్ మెడిసిన్, ఒక్కసారి మనం శస్త్రచికిత్స చేసుకుంటే ఇంకా

0: పేర్లు మనకి ఏం మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు జాగ్రత్తలలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మళ్ళీ ఫ్రాక్చర్ కాకుండా చూసుకోవడం. ఇలా మనం మెయింటైన్ చేయగలిగితే ఎన్నెళ్ళైనా హ్యాపీగా గడపచ్చు అంటారు. బాగుంది డాక్టర్ గారు, చివరిగా ఏమని చెప్తారు?
1: నేను ఒకటే చెప్తానండి, ఈ ఎవరు చేయించుకున్నారో వాళ్ళని పోయి అడగండి, మీకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది దాని కాంప్లికేషన్స్ ఏంది ఏం లేదు. ఇప్పుడు ఆ చాలా మంది వస్తారు సార్ పెద్ద ఆపరేషను, వాళ్ళు మంచి లేరు, వాళ్ళు చేసుకున్నారు మంచి లేదని ఇట్లా మాట్లాడడానికి అపోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎవరు చేయించుకున్నారో వాళ్ళ దగ్గర పోయి మీరు మాట్లాడండి, కూర్చోండి, 5 మినిట్స్ పేరు చేయండి, ఎట్లుంది, ఏం కాంప్లికేషన్స్ వచ్చినాయి మీకు. ఈ సర్జరీ ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ అవుతున్నాయి ఈ సర్జరీస్.
0: ఎస్, బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చక్కగా మా శ్రోతలకి ఈ శస్త్రచికిత్స అంటే కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సని ఎట్లా చేస్తారు, దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఎన్ని ఉన్నాయి, దానివల్ల ఎంత హ్యాపీగా మనం జీవించవచ్చు, ముఖ్యంగా ఎలాంటి ఒక గోలి లాంటిది వేసుకోకుండా ఒక్కసారి శస్త్రచికిత్స చేసుకుంటే ఇక లైఫ్ లాంగ్ ఒక 25-30 ఏళ్ళు హ్యాపీగా ఒక టాబ్లెట్ కూడా నొప్పి టాబ్లెట్ వేసుకోకుండా కీళ్ళు మోకాళ్ళ నొప్పులకు నడవచ్చు అని చెప్తున్నారు. మరి ఇంత మంచి విషయాలు మా శ్రోతలందరికీ తెలియజేసినందుకు మా శ్రోతలందరి తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్, సెల్ 801-999-9990.
2: ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎముకలు కీళ్ల వ్యాధుల గురించి ఆర్థోపెడిక్ అండ్ ట్రామా కేర్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారి సలహాలు సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:46. సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈ పాట.

0: నేనున్నాను సినిమా కోసం కేఎస్ చిత్ర గారు పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో సినీ రంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు హృదయరాగాలు కార్యక్రమం 9:30 నుండి 11:00 వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇదే పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజైంది కదా?
4: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9:00 నుండి 10:00 వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్, ఆకాశవాణి నిజామాబాద్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సోను నిగమ్, శ్రేయా ఘోషల్ గారు పాడిన ఈ పాట క్రిష్ సినిమా నుండి.

0: ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు. ఇప్పుడు వినండి.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగిస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇదో పండగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
4: రోజుల బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9:05 పూలసింగిడి బతుకమ్మ సందడి శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.
5: వినండి మీ ఆకాశవాణి 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో పూలసింగిడి బతుకమ్మ సందడి ప్రత్యేక కార్యక్రమం.
6: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9:00 నుండి 10:00 వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
7: ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
0: మీరు వింటున్నారు 103.2 MHz పై FM కార్యక్రమాలు. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాటరాక్, రెటీనా సమస్యలు ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు వంకర పళ్ళు క్లిప్ ట్రీట్మెంట్ గురించి దంతవైద్య నిపుణులు డాక్టర్ సీనునాయక్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి, స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:05. ఇప్పుడు వినండి పూల సింగిడి బతుకమ్మ సందడి. ఈ కార్యక్రమ రచనా వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. ఆడబిడ్డల ఆనంద

0: ఆనందంలో ఆడపడుచుల ఆత్మీయతలో ప్రకృతి పూల పరిమళంలో తెలంగాణ మట్టికి మాత్రమే సొంతమైన ఒక అపురూపమైన పండగ దాగి ఉంది. అదే మన బతుకమ్మ పండగ. పూలను పూజగా మలిచి ప్రకృతిని దైవంగా భావించి ఆడపడుచులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే అద్భుతమైన సాంస్కృతిక వేడుక మన బతుకమ్మ పండగ. తంగేడు పూల పసిడివర్ణం, గునుగు పూల గులాబీవర్ణం, బంతి పూల బంగారు కాంతి, చామంతుల సౌందర్యం, వీటన్నింటినీ ఒకదానిపై మరొకటి పేర్చి గౌరమ్మను కొలుస్తూ చప్పట్లతో పాటలు పాడుతూ వలయాకారంలో నృత్యాలు చేసే మహిళల దృశ్యం మనసుకు ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీక. అది కుటుంబ అనుబంధాలకు చిరునామా. ప్రకృతితో మనిషికి ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనం. అలాంటి బతుకమ్మ సంబరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున ముద్దపప్పు బతుకమ్మగా పిలుచుకుంటాం. వానాకాలం ముగుస్తూ శరదృతువు ప్రారంభమయ్యే సమయంలో తెలంగాణ పల్లెల్లో రకరకాల పూలు వికసిస్తాయి. పొలాల గట్లపై, బీడు భూముల్లో చెట్ల మధ్య సహజంగా పెరిగే పూలు బతుకమ్మకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. తంగేడు పువ్వు పసుపు వర్ణంతో మెరిసిపోతుంది. గునుగు పువ్వు తన ప్రత్యేకమైన రూపంతో ఆకట్టుకుంటుంది. బంతిపూలు, చామంతులు రంగురంగుల హరివిల్లును తలపిస్తాయి. ఈ పూలను వరుసలుగా పేర్చి గోపురాకారంలో బతుకమ్మను అలంకరిస్తారు. మధ్యలో గౌరమ్మను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. ప్రకృతిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి పువ్వుకు తనదైన ప్రత్యేకత ఉంటుంది. అన్ని పూలు కలిసినప్పుడే బతుకమ్మ మరింత అందంగా కనిపిస్తుంది. వేరువేరు రంగు పూలతో రూపొందించిన బతుకమ్మ మనకు ఐక్యమత్యం అనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. బతుకమ్మ వేడుకను పాటలు లేకుండా ఊహించగలమా? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు గొంతెత్తి పాడుతుంటే ఆ పల్లె వాతావరణమే ఒక సంగీత ప్రపంచంగా మారిపోతుంది. ఆ పాటల్లో అమ్మవారి పట్ల భక్తి ఉంటుంది, అన్నా చెల్లెళ్ల అనుబంధముంటుంది, తల్లిదండ్రులపై ప్రేమ ఉంటుంది, అత్తింటి జ్ఞాపకాలు ఉంటాయి, పుట్టింటి అనురాగం ఉంటుంది, ప్రకృతి అందాలు ఉంటాయి. తెలంగాణ ప్రజల జీవన విధానం అందులో మనకు ప్రతిబింబిస్తుంది. బతుకమ్మ పాటలు కేవలం వినోదం కోసం పాడే పాటలు కావు. అవి తరతరాలుగా మౌఖిక సాంప్రదాయం ద్వారా మనకు అందిన జానపద సంపద. ఒక తరం మహిళలు పాడిన పాటలు మరో తరం మహిళలు నేర్చుకుంటారు. ఆ పాటల ద్వారా భాష, యాస, ఆచారాలు, కుటుంబ విలువలు తరువాత తరాలకు చేరుతాయి. మరి ముద్దపప్పు బతుకమ్మ వెనుక ఉన్న ఆప్యాయత ఏమిటి? ఈ పేరులోని మాధుర్యమేమిటి? ఈ విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే 9 రోజులు బతుకమ్మకు సమర్పించే నైవేద్యాలను బట్టి బతుకమ్మను ఒక్కో పేరుతో పిలుచుకుంటాం. కందిపప్పును ఉడికించి మెత్తగా చేసి తగినంత బెల్లం, నెయ్యి, పాలతో కలిపి తయారు చేసిన ముద్దపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ప్రతిరోజు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ద్వారా మన కార్యక్రమాల్ని వింటూ మన శ్రోత గుండి విష్ణుప్రియ పంపిన 3వ రోజు బతుకమ్మ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1: బతుకమ్మ పండుగ భాద్రపద మాసం పితృ అమావాస్య నుండి 9 రోజుల పాటు జరుపుకునే సాంస్కృతిక వారసత్వ మహిళల గొప్ప పండుగ. ఈ పండుగలో ప్రకృతి రమణీయత, దైవారాధన, సంగీతంలోని లయ కనిపిస్తుంటాయి. అనేక రంగులతో కూర్చిన పూలతో బతుకమ్మలను పేర్చి చేతులతో చప్పట్లను వేస్తూ వలయాకారంలో ముందుకు నడుస్తూ బతుకమ్మ పాటలు మహిళలంతా పాడుతూ నిర్వహించుకుంటారు. బతుకమ్మ పండుగను ప్రకృతి పూజగా పేర్కొనవచ్చు. బొడ్డెమ్మ అనేది మహిళలను కాపాడే తల్లి గౌరమ్మ అనే భావనతో పూజిస్తారు. సాయంత్రం చుట్టుపక్కల మహిళలందరినీ ఆహ్వానించి చక్కని బతుకమ్మ పాటలు పాడి వాటిని దగ్గరలో ఉన్న కాలువలో, చెరువులలో వేసి భక్తితో సాగనంపుతారు. బతుకమ్మ పాటలు రామాయణ, భారత ఇతిహాసాల నుండి నలదమయంతుల కథ, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు మొదలగు బతుకమ్మ పాటలు పాడుకుంటారు. తిరిగి ఇంటికి వచ్చి పెద్దల, భర్తల ఆశీస్సులను అందుకుంటారు. ప్రసాదాలు పంచిపెడతారు. 3వ రోజు ముద్దుగా ముద్దపప్పు బతుకమ్మగా పేర్చి పూజిస్తారు. ఈ 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ పండుగ జరుపుతూ నైవేద్యాలుగా పాలు, బెల్లం, ముద్దపప్పు మొదలైన పదార్థాలు సమర్పిస్తారు. పాలు పాడి సమృద్ధికి బెల్లం.

ఆరోగ్యానికి ముద్దపప్పు శక్తి ప్రాధాన్యతగా భావించి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పండుగ సమాజ ఏకీకరణను సాధించి పెడుతుంది. అంతేకాక నీటి కాలుష్యాన్ని తొలగించే ఔషధ గుణములు, అనేక మొక్కల పుష్పాలను ఆకులను నీటిలో కలపడం ద్వారా జల కాలుష్యాన్ని తొలగించే పండుగగా అభివర్ణించవచ్చు. నవరాత్రులలో అమ్మవారిని 9 రూపాలలో కొలుస్తూ బాల త్రిపుర సుందరి నుండి అన్నపూర్ణ, సరస్వతి, దుర్గామాతలుగా పూజించి మహిళా శక్తి స్వరూపిణులుగా మానసికంగా ఎదుగుతారు. ఈ పండుగ చివరి రోజు ఆడపడుచులు, కోడళ్లు, మనుమరాలు, సమస్త బంధువుల ఆత్మీయత అనురాగాల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవడం తెలంగాణకు గొప్ప గర్వకారణంగా చెప్పవచ్చు.

బతుకమ్మ పండుగ వెయ్యాలి, ఆడ బతుకమ్మ ఉంటే వెయ్యాలో, ఈడ బతుకమ్మ లేదా వెయ్యాలో, నాకెరకాలేదే వెయ్యాలో, మీ వత్తానడిగే వెయ్యాలి, పట్ల మంచం.

0: సక్కంగా వైరాయవియాలు.
1: మన శ్రోత పాడిన ఈ పాట వింటుంటే పల్లెల మట్టి వాసనలు గుబాళించిన పరిమళం మనకు వినిపిస్తుంది. విన్నారుగా శ్రోతలారా, కష్టాలు ఎన్ని ఉన్నా ప్రకృతి మనకి ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవాలనే తత్వమే ఈ మూడవ రోజు బతుకమ్మ మనకు నేర్పే సందేశం. మళ్లీ రేపటి ప్రసారంలో నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ విశేషాలతో మళ్లీ కలుద్దాం.
2: ఇంతవరకు పూల సింగిడి బతుకమ్మ సందడి కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరో పాట.

మీరు విన్న ఈ పాటతో సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:30. ఈరోజు హృదయరాగాల కార్యక్రమం 9:30 నుండి 11:00 వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా సంక్షిప్త సందేశం

దాన్ని పంపి మీకు నచ్చిన పాటలు వినవచ్చు. మరెందుకు ఆలస్యం, వెంటనే ఎస్ఎంఎస్ స్టార్ట్ చేయండి. మా నెంబర్ వచ్చేసి 8462245066. కార్యక్రమంలో మొదటగా రిక్వెస్ట్ పంపించారు. మేము ప్రతిరోజు ఉదయం 6:10 భక్తి గీతాలు మరియు సూక్తి సుధ ద్వారా మంచి విషయాలను తెలియజేస్తున్నారు. అందుకు మన ఎఫ్ఎం నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు సిబ్బంది గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దళపతి సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఇందల్వాయ్ నుండి మంగళి రవీందర్, అశ్విని, గీతాంజలి, మధుశ్రీ. తప్పకుండా అండి, మీకు కూడా ధన్యవాదాలు. మీరు కోరిన పాట వినిపిస్తున్నాము, వినండి. దళపతి సినిమా నుండి ఈ పాట.

0: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. ఈరోజు 11 గంటల వరకు హృదయరాగాలు కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీ ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
3: విన్నారు కదా, ఇక పండగ చేసుకోండి.
4: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
5: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
6: పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: మీరు విన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిది.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.
2: కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027. డాక్టర్ జే బలరాం జాదవ్.
3: ఎత్తు వంకరపల్లకు క్లిప్.

0: ట్రీట్మెంట్ ఇంకా ఒక రోజులో ఇంప్లాంట్స్ అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్, ఇంకా న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్.
0: డాక్టర్ జి బలరామ్ జాదవ్,
1: బాపూజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
0: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
0: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
0: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
0: The Raymond Shop.
1: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
0: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్.
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: ద రేమౌండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంక్రాస్ రోడ్, నిజామాబాద్.
2: హృదయ రాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. బొబ్బిలి యుద్ధం సినిమా నుండి మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్, నిజామాబాద్ నుండి కూచన్ శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్, రిధిమ. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట బొబ్బిలి యుద్ధం సినిమా నుండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా బాధ.
3: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 9912317190.
5: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
6: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
5: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
6: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
5: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
6: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
5: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
6: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
0: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి నమస్కారం. ఈరోజు ఉదయం 9:05 ప్రసారం చేసిన పూల సింగిడి బతుకమ్మ సందడి కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగింది. ఏ కేంద్రంలో లేని విధంగా మన కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారం చేయటం అదృష్టంగా భావిస్తున్నాము. చక్కటి కార్యక్రమం అందిస్తున్న శ్రీమతి ఎస్ మాధురి గారికి, అలాగే కార్యక్రమ నిర్వహణ అధికారి అయిన శ్రీమతి శాంతిశ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా బతుకమ్మ సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. న్యూ ఎంజియోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, మీరు తప్పకుండా అండి. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కోరిన పాట మీకోసం.

మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు 11 గంటల వరకు కొనసాగుతుంది. మీరు ఎస్ఎంఎస్ పంపించాల్సిన మా నంబర్ 8462245066 నంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించగలరు. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ని పంపించారు. ఆత్మీయ హృదయరాగాలు కార్యక్రమానికి ధన్యవాదాలు అంటూ మా కోసం సంకీర్తన సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత, తప్పకుండా అండి మీకోసం ఈ పాట సంకీర్తన సినిమా నుండి.

0: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులు తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
4: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
3: ఆపోజిట్ జేజేడి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
3: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
4: 9848118027.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: The Raymond Show.
2: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
1: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: ద రేమండ్ షో,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: హృదయరాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు 11 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో మరొక రిక్వెస్ట్ని పంపించారు. యుగంధర్ సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, హన్విత. తప్పకుండా మీకోసం యుగంధర్ సినిమా నుండి ఈ పాట.
4: నా కోసమే

హృదయరాగాలు కార్యక్రమంలో మా కోసం ఈ పాటను వినిపించండి అంటూ ఎస్ఎంఎస్ సందేశాన్ని పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు వీరందరూ కూడా చిత్రియాల గ్రామం నుండి ఎస్ఎంఎస్ని పంపించారు. మీరు కోరుతున్న పాట జుమ్మంది నాదం సినిమా నుండి. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట జుమ్మంది నాదం సినిమా నుండి.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ అయితే వచ్చేసింది. మరి వీరు కరీంనగర్ డిస్టిక్ నుంచి సందేశాన్ని పంపించారు. రౌడీ అల్లుడు సినిమా నుండి ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. రాజేష్ ఖన్నా, రేణుక, తిరుపతి, రమ, నమ్రత, నర్మద, హిమాన్షు, బాలయ్య వీరందరి కోసం రౌడీ అల్లుడు సినిమా నుండి ఈ పాట.

మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు 11 గంటల వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు శుభోదయం మేడం, మాకోసం సప్తపది సినిమా నుండి ఈ పాటను తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద, జానకి, రాజు, జయాన్ష్, ఆర్యన్ వీరందరూ కోరుతున్న పాట సప్తపది సినిమా నుండి మీకోసం.

మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు 11 గంటల వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు, రౌడీ పాయస్ సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, తప్పకుండా అండి మీకోసం ఈ పాట.

పండుగలు అనేటటువంటివి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేవే పండుగలండి. ఏ యుగంలోనైనా చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నిర్వహించేవే అనేక పండుగలు. పండుగలు ఆయా కాలాలకు అనుగుణంగా శాస్త్రపరంగా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నిర్వహించుకుంటాం. ప్రతి మనిషిలోని చెడును త్యజించి మంచిని పెంచుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చేవే పండుగలు. అందుకోసమే వీటికి సంబంధించి ఆ పండుగలకు ముందు నిర్వహించేటటువంటి కొన్ని దీక్షలు, మాలాధారణ, అవన్నీ కూడా వీటికి ప్రతీకలు. అహంకారాన్ని నిర్జించి సర్వమానవ సౌభ్రాతృత్వానికి ఉపకరించి సర్వేజనా సుఖినోభవంతు అనే నానుడిని నిజం చేసేవే పండుగలు.

0: మీరు విన్న ఈ అంశం పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమంలోనిది.
1: ఈ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రసారమవుతుంది.
0: తప్పక వినండి పండగలు పరమార్థం అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం.
2: హృదయనాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమం 11 గంటల వరకు కొనసాగుతుంది. హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు శోభన్ బాబు నటించిన మూవీ రాజ్ కుమార్ సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరందరి కోసం ఈ పాట రాజ్ కుమార్ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన ఈ పాట.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. గూడు పుటాని సినిమా నుండి ఈ పాటను మా కోసం తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. న్యావనంది గ్రామంలో నుంచి శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా తప్పకుండా అండి మీకోసం గూడు పుటాని సినిమా నుండి ఈ పాట

హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశం అయితే రెడీగా ఉంది మన కోసం. మరి మాయదార్ అల్లుడు సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఈ మెసేజ్ అయితే మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి వచ్చింది. పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విశ్వాన్ష్, విద్విన్, వీరందరూ కూడా మహబూబ్ నగర్ నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మీకోసం ఈ పాట మాయదారి అల్లుడు సినిమా నుండి.

మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు అభిమాన ఆత్మీయ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం. మీకు కూడా శుభోదయం అండి. మేడం గారు మన 10వ తారీఖు శనివారం నుండి 9 ఉదయం 9 గంటలకు శాంతిశ్రీ మేడం గారి పర్యవేక్షణలో పూల సింగిడి బతుకమ్మ సందడిలో 9 రోజుల బతుకమ్మ పండుగ గురించి మాధురి మేడం గారు రోజుకు ఒక సందేశం అత్యంత వివరంగా విశ్లేషణాత్మకంగా తెలియజేస్తున్న తీరు ప్రశంసనీయం. శాంతిశ్రీ మేడం గారికి మాధురి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహభాను జైనుద్దీన్ గారు. మరి వీరు కోరుతున్న పాట బతుకమ్మ సినిమా నుండి. మనం ఇంతవరకు బతుకమ్మ సినిమా పాటనైతే వినేసాము, తప్పకుండా అండి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఒక మంచి పాటనైతే వినిపిస్తాను.

కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. గద్దలకొండ గణేష్ సినిమా నుండి మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటున్నారు. కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేవి, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, తప్పకుండా అండి మీకోసం మనందరి కోసం ఈ పాట గద్దలకొండ గణేష్ సినిమా నుండి.

హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ మీకు కూడా. మరి మట్టిలో మాణిక్యం సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు చిలుక నారాయణ అనసూయ యమున గారు. వీరు నిజామాబాద్ జానకంపేట నుండి రిక్వెస్ట్ని పంపించారు. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట మట్టిలో మాణిక్యం సినిమా నుండి.

హృదయరాగాలు కార్యక్రమంలో చివరి పాటను వింటున్నారు. సందేశాన్ని పంపించారు. గుడ్ మార్నింగ్, శుభోదయం. అంతం చిత్రంలోని ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. అలాగే టైం పెంచి మాకు ఆనందపరిచినందుకు దసరా స్పెషల్గా మీకు ధన్యవాదాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు. కానీ సమయాభావం వల్ల మీరు కోరిన పాటను అయితే వినిపించలేకపోతున్నాము. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇంతటితో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈరోజు ప్రారంభమయ్యే బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారం పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారత్ జపాన్ల మధ్య ప్రజాస్వామ్య విలువలు, పరస్పర గౌరవంతో కూడిన దీర్ఘకాలిక స్నేహబంధం ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ మియోషి నగరాల

0: సిస్టర్ సిటీ ఒప్పందానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్బంగా మాదాపూర్లో నిర్వహించిన జపాన్ ఫెస్టివల్ 2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఉభయ దేవేరులతో మాడవీధుల్లో బంగారు తిరుచ్చిపై మలయప్ప స్వామిని ఊరేగించారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చదవేనని, పరిపాలన వికేంద్రీకరణతోనే ఆ ప్రాంతం అభివృద్ది చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంధన పొదుపులో ఉత్తమ విధానాలు అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 7 ISO సర్టిఫికెట్లు లభించినట్టు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రైలు నిలయం, కాచిగూడ స్టేషన్తో సహా పలు భవనాలు ఈ గుర్తింపు పొందగా సంబంధిత అధికారులను జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అభినందించారు. సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన భీకర దాడుల్లో హైదరాబాద్ వాసితో సహా 13 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడగా వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు హుతీ తిరుగుబాటుదారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. రష్యా నుంచి డీజిల్ దిగుమతులకు అనుమతించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టబద్ధతను అక్కడి ఉభయ పక్షాల సెనేటర్లు ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్ధం ముగిసే వరకు ఈ వాణిజ్యాన్ని నిషేధించే 2022 నాటి చట్టానికి ట్రంప్ నిర్ణయం విరుద్ధమని, కాంగ్రెస్ ను సంప్రదించకుండానే చర్య తీసుకున్నారని మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:03.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్,
3: ఓ కిలో శుద్ధమైన ఉప్పి.
2: శుద్ధమైన అంటే తెలీదా నీకు?
3: శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శరన్నవరాత్రి పండగ శుభాకాంక్షలు. ఈరోజు శారదా నవరాత్రులలో 2వ రోజు. అమ్మవారు గాయత్రీదేవిగా అనుగ్రహిస్తున్నారు. అమ్మవారిని వేదమాతగా ఆరాధించడం ఈ అలంకారం విశిష్టత. అమ్మకు పంచముఖ రూప అలంకారం చేస్తారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళవర్ణాలు కలిగిన 5 ముఖాలతో, చేతుల్లో శంఖం, చక్రం, గద, త్రిశూలం, అంకుశంతో ఇచ్చే దర్శనం శక్తికి మూలం. అలాగే గాయత్రి జపం చేయడం వల్ల జ్ఞానం పెరిగి బుద్ధి వికసనం అవుతుంది. ఈ శారదా నవరాత్రులలో అమ్మవారిని నిరంతరం నామజపం చేస్తూ మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానజ్యోతులు వెలిగించుకుందాం.

దేశవ్యాప్తంగా నవరాత్రులను జరుపుకుంటాము. మరి మన తెలంగాణలో మొన్న శనివారం నుంచి 9 రోజుల పాటు ప్రకృతిని ఆరాధించే పూల పండగ బతుకమ్మ జరుపుకుంటున్నాము. తంగేడు, గునుగు, కలువ వంటి రకరకాల పూలతో కోణాకారంలో అమర్చి బతుకమ్మను పూజిస్తారు. పూలలో ఉన్న ఔషధ గుణాలు నీటిలో కలిస్తే చెరువులు, నీటి వనరులు శుద్ధి అవుతాయి. ఈ బతుకమ్మకు లయబద్దంగా అందరూ పైన గౌరమ్మను పెట్టి మహిళలంతా చుట్టూ తిరుగుతూ ఆటలు పాటలు పాడుకుంటూ వేడుక చేస్తారు. మరి ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, బెల్లం నైవేద్యం పెట్టి అవి మహిళలందరూ ఒకరికొకరు వాయనంగా ఇచ్చుకుంటారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకైన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 12 నిమిషాలు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నామో ఆసక్తిగా మీ అందరు ఎదురు చూస్తున్నారు కదా. సరే ఒక చిన్న క్లూ ఇస్తాను, ఎప్పట్లాగే గుర్తుపడతారేమో చూసిద్దాం. చిన్నప్పటి జామకాయల దొంగ మున్ముందు రోజుల్లో దోచేశాడు ప్రేక్షకుల మనసు. విలన్ పాత్రల నుంచి హీరోగా సాగిన సినీ ప్రయాణం, నటనరాని వాణ్ణి ఎందుకు తీసుకుంటారో అన్న విమర్శల నుంచి సాక్షాత్తు కళా తపస్వి చిత్రంలో నటించే అవకాశం. ఇంతకీ ఆ జామకాయ దొంగ ఎవరు? ఈ పాట వినండి, మీరే గుర్తుపడతారు.

అంత చల్లటి చక్కటి పాట విన్నాక శ్రోతలు కూడా వెంటనే స్పందించేశారు. బాలకృష్ణ నర్సంపేట నుంచి, భూదాన్ పూజంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, అలాగే కట్ల సతీష్ రాంపురం నుంచి సరిగ్గా ఊహించారు. కర్ణాటకలో పుట్టిన శ్రీకాంత్ గారి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. మరి శ్రీకాంత్ గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమట. చిరంజీవి గారికి వీరాభిమాని. ఆయన సినిమా పోస్టర్లకి పూలదండలు వేసి డాన్సులు వేసే సగటు తెలుగు కుర్రాడు. ఇంతకీ జామకాయల దొంగతనం అన్నారు కదా, ఏంటా సంగతి చెప్పరు అని చెప్పి ఒక శ్రోత ఆల్రెడీ మెసేజ్ చేసేస్తున్నారు. ఇక్కడ మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. నిజాలు అంటే నిజాలే మరి. జామకాయలు కొనుక్కొని తినే కంటే పక్కింటి వాళ్ల చెట్ల నుంచి తెంపుకుని దొంగతనంగా తెంపుకుని తింటే వచ్చే మజా వేరే కదా. మరి శ్రీకాంత్ గారు కూడా ఇలాగే ఆలోచించారేమో. పక్కింట్లో జామకాయ దొంగతనం చేశారు, చాలా పెద్ద గొడవే జరిగింది. అసలు ఈ జామకాయ దొంగతనాలకి సినిమాలకి లింక్ ఏంటి చెప్తాను.

0: చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 24 నిమిషాలు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం హీరో శ్రీకాంత్ గారిని. మరి కర్ణాటకలో పుట్టిన శ్రీకాంత్ గారు చిన్నప్పటి నుంచి జామకాయల దొంగ అని ఇందాక చెప్పేసుకున్నాం కదా, ఈ జామకాయల దొంగ దొరికిపోయాడు. పక్కింటి వాళ్లు రావడము, పిల్లాడు పారిపోవడము అన్ని జరిగిపోయాయి. శ్రీకాంత్ గారిని వెతికితే వార్నింగ్ ఇచ్చేశారట, నన్నేమన్నా అంటే ఏట్లో దూకేస్తాను అని అమ్మా నాన్నలకి చెప్పేశాడు. అంతగా బెదిరించిన తుంటరి అల్లారి పిల్లాడు అంతే దూకుడుగా సినిమాల్లో అదృష్టం వెతుక్కుందామని ఫిలిం నగర్ కి కూడా వచ్చేశాడు. ఎలాగో ఫోటోలు, ఫైల్స్ పట్టుకుని శరామామూలే తిరుగుతూ ఉంటే విలన్ పాత్రకు ఆఫర్ వచ్చిందట. మనం హీరో కదా, జామకాయల దొంగను కదా నేను, నన్నెవరూ పట్టుకోలేకపోయారు, చివరికి నేను పారిపోయాను, ఇంకా అదే ఆలోచన నడుస్తున్నట్టుంది. అలా అనుకున్నా కూడా హితులు, స్నేహితులు వీళ్ళందరూ సలహా ఇచ్చారట, ఏదన్నా సరే అవకాశం అనేది వచ్చింది, దాన్ని ఒప్పుకోనంటే సరే లెట్ మీ ట్రై మై లక్ అనుకుని వెండితెరకు పీపుల్స్ ఎన్కౌంటర్తో పరిచయమయ్యారు శ్రీకాంత్ గారు.

0: బనారస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: విలన్ గా అవకాశం, మరి అందులో నటించాక కాస్త అనుభవం వచ్చిందని అనిపించిందట శ్రీకాంత్ గారికి. కొన్ని చిత్రాల్లో సహాయ నటుడిగా, మరికొన్నిట్లో విలన్ పాత్రలు చేస్తున్నప్పుడు 1/2 సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. మంచి పేరు రావడంతో తాజ్ మహల్, ఆమె చిత్రాలలో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. శ్రీకాంత నటించడం వచ్చా అని అప్పట్లో వినిపించిన విమర్శలు మెల్లిగా తగ్గిపోయాయి. విమర్శలన్నీ నటనకు పాఠాలని బలంగా నమ్మి నిజాయితీగా నటనలో మెరుగులు దిద్దుకున్నారు శ్రీకాంత్ గారు.

0: పెళ్లి సందడి శ్రీకాంత్ సినీ కెరీర్ లో మంచి మలుపు. ఫ్యామిలీ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న సినిమా కూడా ఇదే. అప్పటి వరకు రికార్డ్స్ అన్ని చిరంజీవి గారులాంటి అగ్రహీరోల సొంతం. పెళ్లి సందడి సినిమాతో సరికొత్త రికార్డ్ సృష్టించారు శ్రీకాంత్. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తన చక్కని నటనతో ఆకట్టుకున్నారు. మీకు తెలుసా, ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ లేరు. రాఘవేంద్రరావు గారు చెప్పిన స్టెప్స్ అన్ని ఊహించుకుని చేసుకుంటూ వెళ్లిపోయారట శ్రీకాంత్.
1: అభ్రపథమున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక దుగ్ధాంభోని.

0: స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 37 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం హీరో శ్రీకాంత్ గారి గురించి. మరి ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎగిరే పౌరమ మంచి అనుభవం అంటారు శ్రీకాంత్. ఎంతో నేర్చుకున్నానని కూడా చెప్తూ ఉంటారు. ఆ సినిమాలో తన నటనకు మరింత మెరుగులు దిద్దుకున్నారట. మరి సినీ జీవితంలో ఎంతో నమ్రతగా కనిపిస్తారు కదా శ్రీకాంత్ గారు, కానీ రియల్ లైఫ్లో నిజ జీవితంలో చాలా కోపిష్టి అట. ఇంతకీ కోపం ఎందుకో తెలుసా? చేస్తాను అన్న పని ఎవరైనా సరిగ్గా చేయకపోతే వెంటనే కోపం వచ్చేస్తుందట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.
1: చిటపట చినుకుల తాళ

0: చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: చాలా మంది నటీనటులతో నటించిన నటీమణుల్లో సౌందర్య గారి నటన అంటే ఇష్టపడే శ్రీకాంత్ గారు వారితో 5 సినిమాలు చేశారు. సౌందర్యతో చేస్తే నటించడంలో పోటీ అనిపించేది. వ్యక్తిగా కూడా మంచితనంతో నిండిన పర్సనాలిటీ సౌందర్య గారిదని

నిర్మాతలకి అత్యంత ఇష్టమైన హీరో అట శ్రీకాంత్. ఎందుకో తెలుసా? సినిమా పూర్తవడానికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటే సొంత డబ్బుతో చేయుతనిచ్చి సినిమాలు పూర్తి చేయించిన రియల్ హీరో శ్రీకాంత్. టైంకి సెట్ కి రావడం, డైరెక్టర్ చెప్పిన దానికి 100% న్యాయం చేసే నటులలో శ్రీకాంత్ ఒకరు.

స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు దాటి 50 నిమిషాలు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మనం మాట్లాడుకుంటున్నాం హీరో శ్రీకాంత్ గురించి. మరి ఫ్యామిలీ హీరోగా ఈవీవీ సత్యనారాయణ, రాఘవేంద్రరావు, ఎస్వి కృష్ణారెడ్డి గారు నిలిపితే ఆయనలోని ఎమోషన్స్ ని అద్భుతంగా పండించేట్టు చేసింది మాత్రం కృష్ణవంశీ గారే అని అంటారు శ్రీకాంత్. ఖడ్గన్ సినిమా గుర్తుందా? ప్రేమించిన అమ్మాయిని కళ్లెదుటే ఉగ్రవాదులు కడతేరిస్తే వెంటాడి వేటాడిన పోలీస్ ఆఫీసర్, దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా అద్భుతంగా నటించారు.

వయసుని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు కొన్ని చిత్రాలలో సహాయ నటుడిగా మరికొన్నిట్లో విలన్ గా కూడా వెండితెరపై సందడి చేస్తున్నారు శ్రీకాంత్. తనకెంతో ఇష్టమైన చిరంజీవి గారితో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో పండించిన నవ్వులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. విమర్శకుల నోరు మోయించే కళా తపస్వితో ఒక్క స్వరాభిషేకం చాలేమో. బాపుగారితో రాధాగోపాలం, కృష్ణవంశీతో ఖడ్గం లాంటి కొన్ని ఆణిముత్యాలు ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో శ్రీకాంత్ నటించిన కొన్ని చిత్రాల్లోని పాటలు విన్నాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇంకొక పాట గురించి చెప్పుకుంటే, చెలి మనసే శివధన సైనది అంటూ ప్రియురాలి మనసుని శివుడి ధనస్సుతో పోల్చడం ఈ గీత రచయితకే చెల్లింది. మనస్సుని ఎందరో రచయితలు మల్లెపూలతో గులాబీలతో పోలుస్తారు, కాని శివధనస్సుతో పోల్చడం అద్భుత. ఇంతకీ ఆ రచయిత ఎవరు? ఈమెయిల్ పంపించండి హలో

0: రాజ్ కుమార్ సినిమా నుంచి పాట వినేశాము. గీతరచేత ఆత్రేయ.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10 గంటల

0: 8:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ల సమయం 12:00 దాటి 17 నిమిషాలు. కొన్ని మూడ్స్ ఉంటాయి, వాటికి కొన్ని పాటలు సెట్ అవుతాయి. మరి వాన సినిమాలో ఈ పాట ప్రేమలో ఉన్నప్పుడు విరహ వేదనలోనూ, అలాగే హాయిగా ఒక మంచి మెలడీ విందామా అనిపించే సంతోషకరమైన మూడ్లో కూడా బాగా అనిపిస్తుంది. అంటే వింటే బాగుంది కదా, ఈ పాట ఇంకొకసారి విందామా అని మళ్లీ మళ్లీ రీపీట్ కూడా చేసుకుని వింటాం. ఈ పాట అందరికీ నచ్చేట్టు జనరంజకంగా రాసిన సిరివెన్నెల కళానికి సాహో అనాల్సిందే.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. శుద్దాల అశోక్ తేజ మట్టి పరిమళంతో తెలంగాణ యాసలోని భావాన్ని అద్భుతంగా పసందుగా అందించడంలో దిట్ట. ఖడ్గం చిత్రంలోని ఆహా అల్లరి అనే పాట వింటుంటే మనల్ని పలకరించే తెలంగాణ వాసనతోటి ఆ యాసతోటి ఉన్న మధురిమకు ఫిదా అవ్వాల్సిందే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు

0: రేట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
2: సుప్రీం కోర్ట్ కే ద్వార సబ్ కే లియే ఖులే హై, కోయి భీ పిటిషన్ కిసీ భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక్ హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై, భారత్ కా హర్ నాగరిక్ కా ఉస్కా అధికార హై, వో హమారే పాస్ ఆయే, హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్య హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే.
0: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివే ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని

0: రియాద్ లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల రెండవ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల రెండవ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి, భద్రత, సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 దాటి 40 నిమిషాలు. ఎయిట్ ఫీట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ పూజల్లో బిజీగా ఉంటున్నారు కదా, దాంతోపాటే ఉపవాసాలు. కొందరేమో మిత్తంగా తింటూ పండగంటే ఆనందము, అలాగే ఉపవాసం కూడా పక్కాననేసుకుంటారు. మరి ఆనందంగా ఎలాంటి ఫుడ్స్ ఈ పండగ టైంలో తింటే మనం ఫిట్నెస్ ని కాపాడుకోగలము? స్వీట్స్ అయితే తినాల్సిందే అనే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, తెలుసు కదా. అందరికీ ఉపయోగపడే పండగల్లో వాడుకునే పదార్థాలతో ఫిట్నెస్ మన సొంతం చేసుకోవచ్చు. ఎలా ఏంటి మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

0: కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు? ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్
4: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఈ ట్విట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈ నవరాత్రులలో అమ్మని పూజించేటప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతాం. ఆ కొబ్బరి నీళ్లను ప్రసాదంగా తాగేయండి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంతేకాదు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు కూడా నియంత్రణలోనే ఉంటుంది. సో అస్సలు ఆలోచించక్కర్లేదు, హాయిగా కోకోనట్ వాటర్ తాగేయండి.

నవరాత్రి టైంలో ఏం ఫుడ్ తినాలి, ఫిట్నెస్ ఎలా కాపాడుకోవాలి అని చెప్పి చాలా మంది కంగారు పడిపోతుంటారు. మరి అలాంటి వారి కోసమే ఈ ఈట్ ఫిట్ కార్యక్రమం. పచ్చి కొబ్బరి, పెసరపప్పు, కొంచెం సైంధవ లవణం, పింక్ సాల్ట్ అండి, కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మకాయతో కలిపి తినే అలవాటు చాలా ప్రాంతాల్లో ఉంటుంది. మరి పచ్చి కొబ్బరిలో 15 గ్రాములు మాత్రమే కొవ్వు ఉంటుంది, 160 మిల్లీగ్రామ్స్ పొటాషియం, 1.5 గ్రాముల ప్రోటీన్ ఉండడంతో ఇవి నవరాత్రులలో తినడానికి ఒక మంచి ఆప్షన్. కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది కదా, దీనివల్ల మలబద్ధకాన్ని తగ్గించి పేగుల ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. సో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు తాగడమే కాదు, ఆ పచ్చి కొబ్బరిని కూడా ఇలా మనం ఫిట్నెస్ కోసం వాడేసుకోవచ్చు అన్నమాట.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: స్టూడియో క్లాక్ లో సమయం అయితే పరిగెత్తేస్తోంది. 12 గంటల దాటి 55 నిమిషాలు. 8 ఫీట్ వింటున్నారు మీ రేడియో సఖి అనుపమాతో. మరి పండుగ టైంలో ఇంకేం తినచ్చు, ఈ కొబ్బరితో మా బొజ్జ నిండదు అని అంటారా? నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, వాల్నట్స్, అక్రూట్ అండి, ఇలాంటివి నవరాత్రులలో ఉపవాసం ఉండేవారికి చాలా మంచిది. ఆకలిని ఆపుతాయి, అలాగే తక్షణ శక్తిని కూడా ఇస్తాయి. బాదం పప్పు నానబెట్టి పైన పొట్టు తీసి తింటే మంచిదని న్యూట్రిషనిస్ట్ అందరూ చెప్తున్నారు. బాదంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది, అలాగే విటమిన్ ఇ, ప్రోటీన్, మెగ్నీషియం ఉండడం వల్ల శరీరం ఎక్కువసేపు ఆకలిని తట్టుకునే శక్తిని ఇస్తుందన్నమాట. రోజుకి ఒక 5 తింటే చాలా మంచిది.

ట్వీట్ లో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం, నవరాత్రులలో ఎలాంటి ఫుడ్ తింటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది, అలాగే ఉపవాసం చేస్తుంటే కూడా ఏది తినచ్చు అని చెప్పి కాస్త ఆలోచిస్తాం కదా. మరి వాల్నట్స్, ఇందాక చెప్పినట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పుష్కలంగా ఉన్న పవర్ హౌస్ ఈ అక్రూట్లు, బలంతో పాటు ఫోకస్డ్ గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇక కిస్మిస్లలో కూడా సహజ సిద్ధమైన తీపి ఉండడం వల్ల మనకి షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, ఐరన్ కూడా అందుతుంది మన శరీరానికి. డేట్స్, ఖర్జూరం పళ్ళు ఐరన్ పొటాషియంతో పాటు తక్షణ శక్తిని ఇస్తాయి, కడుపుని నింపుతాయి. అలాగని బోల్డ్ తినేయకూడదు, మరి 4-5 ఖర్జూరాలు సరిపోతాయి. మీరు ఒక డ్రై ఫ్రూట్ బౌల్ తయారు చేసుకోవచ్చు తెలుసా, 4 ఖర్జూరాలు, 5 వాల్నట్స్, సన్నగా కట్ చేసిన 5 బాదంలు, 5 జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు బాగా కలిపేసి తినేయండి. కనీసం 2 గంటలు ఆకలిని తట్టుకోగలరు, ట్రై చేసి చూడండి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: నవరాత్రులలో హెల్దీ ఫుడ్ గా మనం కొబ్బరికాయ తినడం ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల మనం బరువు ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చు, అలాగే డ్రై ఫ్రూట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. వీటితో పాటు ఇప్పుడు దొరికే జామకాయ, సీతాఫలం, అరటిపండు, బొప్పాయ ఇలాంటి పళ్లు కూడా తినచ్చు. ఉపవాసం అంటే ఆ భగవంతుడికి దగ్గరగా ఉండడం కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఎంత వీలైతే అంతే చేయండి. వీలు కాని వారు, అనారోగ్యం అంటే డయాబెటీస్ ఇలాంటి ఉన్నవారు ఆరోగ్యంపైన దృష్టి పెట్టాల్సిందే. మితంగా తినండి, ఆరోగ్యకరమైనవి తినండి, ఫిట్ గా ఉండండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృత.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వము, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో, కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మహారాజా అగ్రసేన ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన మహారాజా అగ్రసేన జయంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూనే సామాజిక సేవలో ముందంజలో ఉన్న అగర్వాల్ సమాజ పాత్రను ఈ సందర్భంగా గవర్నర్ కొనియాడారు. గోవాలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని సీఎం ప్రమోద్ సావంత్ కాకుండా ఆయన ప్రాపర్టీ సావంత్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గోవా పర్యటనలో భాగంగా గోయ్ రాఖోండ్ యాత్రలో ఆయన మాట్లాడారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేరుతో పేదలు, ఎస్సీలు, మైనార్టీల ఓట్లను ప్రధాని మోదీ తొలగిస్తున్నారని మండిపడ్డారు. గోవాను డ్రగ్స్ పెడ్లర్ల అడ్డాగా మార్చారని ఆరోపించారు. భాజపాను నమ్మి మరోసారి మోసపోవద్దని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్లోని అంబర్పేటలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ సమాపేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు లేకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు

స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించి భారత్ను ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన పునాదులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఖమ్మం సమీపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీ త్రిదండి చిన్నచీరస్వామి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలంలో 100 కోట్ల రూపాయలతో తిరుమల తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నజీరస్వామి ప్రవచనాలు అందించగా భక్తులకు లడ్డు ప్రసాదం పంపిణీ చేశారు. హైదరాబాద్ విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి 65 NH 65 విస్తరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యూఢిల్లీలో NHAI చైర్మన్ సంతోష్ కుమార్ ను కోరారు. 6 లేన్ల విస్తరణతో ట్రాఫిక్ తగ్గి ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు. నవంబర్11తో టెండర్ల ప్రక్రియ ముగియనుందని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని NHAI చైర్మన్ స్పష్టం చేశారు. రాష్టంలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలు చేయడం దారుణమని బీజేపీ తెలంగాణ అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఇవాళ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో సాగుతోందని, కేంద్రం తెలంగాణకు 100 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసే వరకు రాహుల్ గాంధీని రాష్టంలో అడ్డుకుంటామని, రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లలిత కళా తోరణంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట జానపద కళలు, సంప్రదాయాలను పరిరక్షించి పర్యాటకులకు పరిచయం చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు పర్యాటక శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _ HY ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల ఓట్లు తొలగించేందుకే ఎస్ఐఆర్ ను వాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేశారని చెప్పారు. ఎంతో అధ్యయనం అనంతరం ఓటు హక్కును రాజ్యాంగంలో చేర్చారన్నారు. ఇప్పుడు ఆ ఓటు హక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచనల మేరకు ఉన్నతాధికారులతో సమావేశమై సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తామని చెప్పారు. ప్రజలకు భారం కాకుండా ప్రజా రవాణాను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు కేసీఆర్ చలవనేనని, పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రాంతం అభివృద్ది చెందుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన దశాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్టం సాధించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువు తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్లీ ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రగుడు మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-17 బాలికల రాష్ట స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ములకనూరు సహకార సంఘం ప్రధాన లక్ష్యమని సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ములకనూరులో వరి సాగులో పురుగుమందుల అవశేషాల నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరి శాస్త్రవేత్త డాక్టర్ వై చంద్రమోహన్ సస్యరక్షణ చర్యలు, శాస్త్రీయ పద్దతులపై రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు రైతులతో కలిసి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
మండేపల్లిలో కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నివారించాలని

0: కోరారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ కళాశాలను ప్రైవేటు భాగంలోకి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదారుల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పలు రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఏఎంఆర్పీ నీటితో చెరువులను నింపి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తామని ఆయన వెల్లడించారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకదశ రుద్రాభిషేకము, పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్ఠి, కన్యకా సుహాసిని పూజలను వేదమంత్రోచ్చరణలతో భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు. శరన్ నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. అక్టోబర్ 21న లింగంపేటలోని స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి నివాళులు అర్పిస్తారు. బుల్లారంలో 6 ఏళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి సెక్యూరిటీ గార్డుని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసి నడుముకు ఇటుకలు కట్టి వాటర్ సంపులో పడివేసినట్లు గుర్తించారు. 20 లక్షలు డిమాండ్ చేసిన నిందితుడితో పాటు సొసైటీకి చెందిన మరో 4 సెక్యూరిటీ గార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహారాజా అగ్రసేన్ ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్దికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రిజర్వాయర్లతో నేలలు సస్యశ్యామలమయ్యాయని, విద్యుత్ మిగులు రాష్ట్రం సాధించామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే నవరాత్రి, అమ్మవారి 9 రూపాల శక్తి మనందరికీ ఎలా స్ఫూర్తినిస్తుందో ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో కూడా 9 మంది వ్యక్తులు, 9 మంది మహిళామూర్తుల గురించి సామాన్యంగా ఉంటూ అసామాన్యంగా వారు ఏం సాధించారో మాట్లాడుకుందాం. బయట నుంచి మనందరం భోజనం తెప్పించుకుంటాం, ఎప్పుడో అప్పుడు ప్లాస్టిక్ డబ్బాలలో వస్తాయి. ఈట్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో కాబట్టి పడేస్తాం కూడా. కానీ ఆ ప్లాస్టిక్ పుడమికి ఎంతో చేటు చేస్తుంది. బెంగళూరుకు చెందిన ధన్విత, శ్రీనిధి, భరత్లు కూడా ఈ ప్లాస్టిక్ని చూసి అమ్మో మన పుడమి ఏమవుతుంది అని చెప్పి ఆలోచించి ఈ ప్లాస్టిక్ వేస్ట్ని ఆపాలనుకున్నారు. సరికొత్త పేపర్ బేస్డ్ ప్యాకేజింగ్ తీసుకొచ్చారు. దీంట్లో ఆక్వస్ కోటింగ్ ఇవ్వడం వల్ల ఇది పదార్థాలు చిందనీయదు, వేడిగా కూడా ఉంటుంది, బయోడిగ్రేడబుల్ కూడా. 4 లక్షల కిలోల ప్లాస్టిక్ వాడకం తగ్గించారు ఈ ముగ్గురు కలిసి. వావ్ అనిపిస్తోంది కదా. అయినా అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి ఇదొక చిన్న నిదర్శనం మాత్రమే.
2: అదే అలా కట్ట.

నవరాత్రులలో నవదుర్గల్లాంటి చైతన్య స్ఫూర్తి మనందరిలో స్ఫూర్తిని నింపిన మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో. మరి రాహి బాయ్ పోపేరే గ్రామంలో హైబ్రిడ్ విత్తనాలు రావడం చూసారీమే. స్కూల్ గడప కూడా తొక్కని రాహిబాయ్ ఆలోచించారు. హైబ్రిడ్ విత్తనాలకు నో చెప్పి సహజమైన 116 విత్తనాలను దాచారు. 116 వెరైటీస్ ఆఫ్ సీడ్స్. ఒక సీడ్ బ్యాంక్ లో తొలిగా 2-3 విత్తన రకాలతోటి మొదలుపెట్టారు ఈ సీడ్ బ్యాంక్ ని. ఇప్పుడు 116 విత్తన రకాలతో దేశమంతా అచ్చరువొందేటట్టు చేసిన రాహిబాయికి 2020లో పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

2:00 సమయం 1 గంట దాటి 28 నిమిషాలు చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం నవదుర్గం లాంటి 9 మంది మహిళల గురించి. ఇంట్లో డస్ట్బిన్ లేకుండా 5 సంవత్సరాల నుంచి శుచిగా శుభ్రంగా జీవితం గడుపుతున్నారు. ఏ ఇంపాసిబుల్! అసలు ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. డస్ట్బిన్ లేకుండా ఏ ఇల్లన్నా ఉంటుందా అని అంటారా? కానీ పాసిబుల్ అంటున్నారు సోనికా భాసిన్. తన కొడుకి బట్ డైపర్స్ వేయడం మొదలుపెట్టారు. పీరియడ్ సమయంలో ఆమె స్వయంగా మెన్స్ట్రువల్ కప్ ని ఎంచుకున్నారు. ఇక ఒక మట్టి కుండలో పళ్ళు కూరగాయల చెత్త అంతా వేసేసి కంపోస్ట్ గా వాడుతున్నారు. ఇతర చెత్తలను రీసైకిల్ చేస్తున్నారు. బట్ట సంచులలో సామాన్లు కొనుక్కుంటున్నారు. సో పాసిబిలిటీ ఉన్నట్టేగా. అయినా 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో డస్ట్బిన్ లేదు అంటే ఆవిడ చాలా అత్యద్భుతంగా ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేశారన్నట్టే కదా.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీ ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 1:33. వేద సర్ఫరే, వయసు 7 ఏడాది 9 నెలలే. మరి ఇంత చిన్న పిల్ల ఏం సాధించిందని చైతన్య స్ఫూర్తిలో చెప్తున్నారంటారా? ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది ఈ చిన్నారి. మాటలే సరిగ్గా రావు, ఏం చేసి ఉంటుంది అని అంటారా? 100 మీటర్ల దూరాన్ని 10:08 సెకండ్లలో ఈదేసి, ఎస్, స్విమ్ చేసి రికార్డ్ సృష్టించింది. నిజమే, వయసు ఒక సంఖ్య మాత్రమే.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నవదుర్గల రూపాలలో 9 మంది మహిళలు సాధించిన విజయాల్ని. అందులో 1 ఏడాది 9 నెలల చిన్నారి కూడా ఉండడం గమనార్హం. ఇక సిక్కింకు చెందిన అపరాజిత రాయ్ 8 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయారు. కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు. చదువుకోవాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నదే ఆమె కల. తొలిసారి యూపీఎస్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. కానీ బాధపడలేదు, ఏం పర్వాలేదు, నేను అడుగు ముందుకే వేయాలి అని చెప్పి అనుకున్నారు. తొణకకుండా బెణకకుండా బలంగా ఆ అడుగు వేశారు. తర్వాత 2 సార్లు తనను తానే మెరుగుపరుచుకుంటూ పాస్ కూడా అయిపోయారు. ఈరోజు సిక్కిం తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా అపరాజిత సేన్ పనిచేస్తున్నారు. సూపర్ అనిపిస్తుంది కదా.

ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్. హే, మరోసారి చెప్తున్నారు ఏంటి అని అంటారా? ఈసారి వయసు ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించింది ఎవరో తెలుసా? 94 సంవత్సరాల భగవానీ దేవి, 94 ఇయర్స్. అసలు అన్ని రోజులు బతికుండడమే, అది కూడా ఆరోగ్యంగా, అదే ఒక పెద్ద రికార్డ్. అంటే ఈవిడ సరికొత్తగా కొన్ని రికార్డ్స్ సృష్టించారు. ఏంటో తెలుసా? బంగారు పతకాన్ని గెలుచుకున్నారు, గోల్డ్ మెడల్ 94 ఇయర్స్ ఆవిడకి రావడం ఏంటి అని చెప్పి అనిపిస్తోంది కదా. ఫిన్లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల పరుగు పందెం 24.74 సెకండ్స్ 24.74 సెకండ్స్ లో పూర్తి చేసి, ఆహా ఏంటా పరుగు, అవి కాళ్లేనా అసలు ఏంటిది అని చెప్పి అందరూ కాళ్లకి దండం పెట్టారట ఆ పరుగు పందెం అయిపోగానే. అది ఇది ద మ్యాటర్ అని చెప్పి భగవానీ దేవి ఊరుకోలేదు. షాట్ పుట్, డిస్కస్ త్రోలలో కాంస్య పతకాలు కూడా సాధించారు, 1 గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్. అసలు ఏజ్ జస్ట్ నంబర్ అనడం కాక ఇంకేమనొచ్చు చెప్పండి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 45 నిమిషాలు. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి నవరాత్రులు కాబట్టి నవదుర్గం లాంటి మహిళా మణుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఈ చైతన్య స్ఫూర్తిలో. శ్రేయువి మెహతా ఫరీదాబాద్ అమ్మాయి, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలన్నదే ఈ అమ్మాయి జీవితాశయం. కేలాదేవ్ నేషనల్ పార్క్ లో పీహెన్స్ ని అద్భుతంగా చిత్రీకరించినందుకు లండన్ లో ఆమెకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అది కూడా ఈ నెల అందించబోతున్నారు లండన్ లో. ఇంతకీ ఆమె వయసు ఎంతో తెలుసా? 9 సంవత్సరాలు. అండర్ 10 ఇయర్ కేటగిరీలో ఈ పురస్కారం అందుకోబోతున్న శ్రేయువి మెహతాకు శుభాభినందనలు.

తన ఊడ్చిన బ్యాంక్ ఆఫీస్లోనే స్వీపర్ నుంచి జనరల్ మేనేజర్గా ఎదిగిన తీరు ప్రశంసనీయం. ఎవరు ఇంతకీ అనంటున్నారా? పూణేలోని ప్రతీక్ష తోండ్వాల్కర్. చిన్న వయసులోనే పెళ్లి, ఆ తర్వాత వైధవ్యం. కొడుకుని పోషించడానికి ఒక బ్యాంక్లో ఊడ్చి ఫర్నిచర్ తుడిచే శ్రామికురాలిగా మొదలైన ప్రస్థానం. రాత్రులు చదువుకుని అదే బ్యాంక్లో ఇప్పుడు ఆమె జనరల్ మేనేజర్గా ప్రమోషన్ అందుకున్నారు. ఈమె జీవితం చూస్తే మనకి ఎంత స్ఫూర్తిదాయకం కదా అనిపిస్తుంది. ఎన్నో కష్టాలు వచ్చిండొచ్చు, అవన్నింటినీ తట్టుకొని నిలబడి ముందుకు వెళ్లాలి, నేనేదన్నా అవ్వాలి, నా వల్ల నా కొడుకు కూడా బాగా చదువుకోవాలి అని అనుకున్నారు. కాబట్టే ఈరోజు అదే బ్యాంక్లో ఆవిడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు.

మధ్యప్రదేశ్ కు చెందిన అంజలి సోంధియా 16 సంవత్సరాలకే ఈ అమ్మాయికి పెళ్లి కుదిర్చారు. కానీ వాళ్ల అమ్మ ఆపేసింది. ఇది వయసు కాదు, తను కన్న కలలు నిజం చేసుకోవాలి అని చెప్పి అంజలితో నిలబడింది, పోరాడింది కుటుంబంతో. ఎన్నో కష్టాలు ఓర్చి అంజలి 4వ అటెంప్ట్లో యూపీఎస్సీ క్రాక్ చేసి తమ గ్రామం నుంచి తొలి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబోతోంది ఈ నెల. అద్భుతం అనిపించటం లేదు? నవదుర్గలు, శక్తి స్వరూపిణులు మన మధ్య ఉన్నవారు ఎందరో. మహిళా సాధికారతకు, శక్తికి వీరి మొక్కవోని సంకల్పానికి నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. 7 వయసున్న పాప నుంచి 94 సంవత్సరాల ప్రౌఢ వరకు శక్తికి నిర్వచనాలే.

0: comes just a day after the attack on the airport, one of the deadliest on Saudi Arabia in almost a decade. The Indian embassy in Riyadh has informed that an Indian national who was among 11 Indians injured in the attack has died. External Affairs Minister S. Jaishankar expressed grief over the death, offering condolences to the bereaved family. Meanwhile, Yemen's Houthi group claimed it had carried out 4 missile and drone operations against Saudi targets in response to what it described as Saudi aggression against Yemen. In Pakistan, violence has escalated in Khyber Pakhtunkhwa province following the federal government's imposition of emergency rule and suspension of the provincial government led by jailed former Prime Minister Imran Khan's Pakistan Tehreek-e-Insaf PTI. Police firing and shelling was reported in several areas. Protests broke out against the federal intervention yesterday. The PTI's planned march to Islamabad was disrupted amid a security crackdown. Police reportedly arrested 59 PTI workers in Swabi and 6 in Khyber district. The Intermeteorological Department IMD forecast thunderstorm accompanied by lightning and gusty winds over Delhi, Haryana, Chandigarh, Punjab and Chhattisgarh till tomorrow. Similar weather conditions are expected over Tamil Nadu, Puducherry, Karaikal, Andhra Pradesh, Kerala and Mahe during the next 2 days. And now before we end the bulletin, the headlines once again. Indian Navy commissions anti-submarine warship INS Mangrol to counter threats in coastal and shallow waters. Chief Justice of India Justice Suryakant says Supreme Court doors open to every Indian citizen. Delhi police beefs up security in Delhi ahead of opposition protest march to Supreme Court. Entry and exit gates at 6 Delhi metro stations closed till 4 p.m. Jantar Mantar in New Delhi no longer a protest site. Delhi police designates 3 new venues for protests and demonstrations. And IMD forecasts thunderstorm accompanied by lightning and gusty winds over Delhi, Haryana, Punjab and Chhattisgarh till tomorrow. And with that we end the midday news.
1: Akasavani, Vivid Bharati Kendram, Studio Samyam 2 Gantala 15 Nimshalu. మెలోడీ టైంకి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. దసరా దేశవ్యాప్తంగా వివిధ అలంకరణలతో సాంప్రదాయాలతో చేసుకుంటారు. మన తెలంగాణలో అయితే బొమ్మల కొలువు బతుకమ్మ సంబురాలతో దేవీ పూజలతో ప్రతి ఇల్లు ఉల్లాసంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పేరంటాలు బొమ్మల కొలువులతో పాటు అమ్మవారిని 9 రోజులు వివిధ రూపాలతో పూజిస్తారు. ఆయుధ పూజ కూడా చేస్తారు. మరి ఆ బొమ్మల కొలువుకున్న ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలుసు. రకరకాల బొమ్మల్ని మెట్లలాగా చేసి వివిధ ఆకారాలలో అందరినీ పిలుచుకొని ఆ బొమ్మల్ని కొనుక్కొచ్చి వాళ్ళు అందరూ అందంగా అలంకరిస్తారు. చూడండి, అది అసలు చూడాలనిపిస్తూ ఉంటుంది. పక్కింట్లో వాళ్ళు ఎలా అలంకరించుకున్నారో వారికంటే నేను బాగా చేయాలి అన్న ఉత్సాహం కూడా మనందరిలో ఉంటుంది.

ఒకటే పండగ కానీ సాంప్రదాయాలు ఎన్నో. అలా మన దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులను రకరకాలుగా ప్రాంతాల వారీగా కూడా జరుపుకుంటాము. ఇక గుజరాత్లో జరుపుకునే నవరాత్రులలో అయితే దాండియాకి చాలా ప్రాముఖ్యత. ప్రపంచవ్యాప్తంగా ఈ దాండియా ఆట ఆడతారు. రెండు చిన్న వెదురు కర్రలతో ఆడుతూ మధ్యలో దీపం పెట్టి దాని చుట్టూ లయబద్ధంగా ఆడే దాండియా రాస్లో అమ్మని నృత్యం దర్శయామి అన్న పూజా విధానం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా తయారై ఈ దాండియా కోసం వెళ్తూ ఉంటారు.

మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మెలోడీ టైం లో మనం మాట్లాడుకుంటున్నాం మన దేశ వ్యాప్తంగా నవరాత్రులు ఎలా జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్ ఇక్కడ దుర్గాదేవి ప్రతిమలను నిలబెడతారు. దీంట్లో ధాక్ అనే బెంగాల్ సంప్రదాయ డ్రమ్ లాంటివి వాయిస్తారు. భక్తుల చేతుల్లో నోటితో పొగ పాత్రను ధూపం వేసి అలాంటి వాటిని పట్టుకుని నృత్యం చేస్తారు. దీన్నే ధునుచి నాచన్ అంటారు. మీకు తెలుసా, బెంగాల్లోని దుర్గా పూజకు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కింది. వావ్ అనిపిస్తుంది కదా, నిజంగా అబ్రమే. ఎందుకంటే ఒక పూజకు, ఒక పూజా విధానానికి, ఒక ప్రాంతం వాసులకు యునెస్కోలో చోటు దొరకడం చాలా అద్భుతం. మరి వెస్ట్ బెంగాల్లో మరొకటి కూడా చేస్తారు, అదేంటో చెప్తాను ఈ పాట విన్నాక.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం మాట్లాడుకుంటున్నాం దేశవ్యాప్తంగా జరిగే దసరా పండుగ ఉత్సవాలను ఏ ప్రాంతాల వారు ఎలా జరుపుకుంటారు. వెస్ట్ బెంగాల్లో ఇంకొక విషయం ఉంది చెప్తానన్నాను కదా, పశ్చిమ బెంగాల్లో అమ్మవారిని కొలిచే విధానం కాస్త తేడాగా, అంటే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. దుర్గా అమ్మవారి ప్రతిమలను నిలబెట్టారు, నిలబెట్టాక చివరి రోజు ఏం చేస్తారు, స్త్రీలందరూ ఒక వైట్కి రెడ్ కలర్ బార్డర్ ఉన్న చీరలు కట్టుకుని ఒకరికొకరు సింధూరాన్ని ఆత్మీయంగా ముఖాలకి పూసుకుంటారు. దీన్నే సింధూర్ ఖేలా అని కూడా అంటారు. ఈ సింధూర్ ఖేలా తర్వాత ఆ విగ్రహాలను నిమజ్జనానికి తీసుకుని వెళ్తారు. ఎందుకు ఈ సింధూర్ ఖేలా అంటే, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం కోసము మేము పెట్టుకుంటున్నాము, మా ఏమంటారు లైఫ్ పార్ట్నర్స్ అందరికీ కూడా హెల్త్ బాగుండాలి, వారు ఎన్నో రోజులు అంటే మాతో మేమందరం కలిసిమెలిసి ఉండాలి, మా రిలేషన్షిప్స్ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఇది అమ్మవారి ప్రసాదంగా ఈ సింధూర్ని వారందరూ అలంకరించుకుంటారట.

వివిధ రకాలుగా జరుపుకున్నా మనందరము కలిసికట్టుగా ఒకరమే, భారతీయులమే అని అనుకోవడమే మనలోని ఔన్నత్యం. ఇన్ని సంప్రదాయాలను కూడా ప్రతి ఒక్కరం గౌరవిస్తుంటాం కదా. మరి మైసూర్లో జరిగే దసరా గురించి చెప్పక్కర్లేదు, మాటలు సరిపోవు. నాదహబ్బ రాష్ట్ర పండగగా పిలుస్తారు దసరానక్కడ. 9 రోజులు లక్షకు పైగా విద్యుత్ దీపాలతో మైసూర్ ప్యాలెస్ ని అలంకరిస్తారు. రాజకుటుంబీకులు దర్బార్ నిర్వహిస్తారు విజయదశమి రోజున. ఇక అలంకరించిన ఏనుగు మీద 750 కేజీల బంగారు అంబారీతో, గోల్డెన్ హౌడా అనంటారు, చాముండేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ప్యాలెస్ నుంచి బన్నీ మండప్ వరకు ఊరేగిస్తారు. అసలు ఊహించండి, 750 కేజీల బంగారు అంబారీ. మనము ఇలాంటివంటే మనకి తెలిసి ఉండొచ్చు, టీవీలో చూసుండొచ్చు, కానీ ఊహించుకుంటూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ తెలంగాణలో మనమేమో బతుకమ్మ ఆడతాం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పూజలు, నైవేద్యాలు, పేరంటాలు, ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత. మరి పండగను ఇలా జరుపుకోవాలి, ఇంతే ఆనందంగా జరుపుకోవాలని అనిపించడం లేదు?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మెలోడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మనం దేశవ్యాప్తంగా జరుపుకునే దసరా వేడుకల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కర్ణాటకలో యక్షగాన ప్రదర్శనలు కూడా జరుగుతాయి. ఏముంటాయి ఆ ప్రదర్శనల్లో అంటే, ఇతిహాసాలు, పురాణాల ఆధారంగా జరిగే ఈ నాటక ప్రదర్శనలు అందరూ ఉత్సాహంగా చూస్తారు. దసరా కుస్తీ పోటీలు, బొమ్మల కొలువు, బొమ్మల కొలువుని వీరు బొంబే

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2:53.

మెలోడీ టైమ్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మన దేశ రాజధాని ఢిల్లీ అలాగే పరిసర ప్రాంతాలు ఉత్తరప్రదేశ్లో దసరా సంబురాలు ఎలా జరుపుకుంటారో తెలుసా? రామ్లీలా రావణ్ దహన్ పేరిట రామాయణాన్ని తిరిగి ప్రదర్శించి విజయదశమిని రోజున రావణ దహనం చేస్తారు. ఇది చూడడానికి మైదానంలో చాలా మంది వచ్చేస్తారు. వచ్చి చప్పట్లతోటి రావణ దహనం కాగానే కోలాహలంతో నృత్యం చేస్తారన్నమాట. అది ఒక సరదా సంబురం ఢిల్లీలో జరుపుకునేది.

దేశవ్యాప్తంగా కోలాహలంగా జరుపుకునే నవరాత్రులని మనందరమూ ఆనందంగా ఆస్వాదిద్దాం. భక్తి శ్రద్ధలతో బంధుమిత్రులతో అమ్మవారిని ప్రార్థిద్దాం. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటుంది మీ రేడియో సఖి అనుపమా.

0: ఆకాశవాణి వార్తా ముఖ్యాంశాలు. వైద్య సంస్థలు అందించే సేవలు, సౌకర్యాలకు విధించే రుసుములను స్పష్టంగా ప్రదర్శించేలా చూడాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అలాగే తెలుగింటి ఆడపడుచులందరికీ 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా 2వ రోజు గాయత్రీదేవి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అభిరుచి కార్యక్రమం. అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. అభిరుచి కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించండి అంటూ రాశారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా జుమ్మందినాదం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో ముందుగా విందాం జుమ్మందినాదం సినిమా నుండి ఈ పాఠం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతామాధురి.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే పోస్ట్ కార్డ్ పైన అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం, పిన్కోడ్ 503001 రాసి మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ ఊరు పేరు రాసి పంపించగలరు. ఎప్పుడైనా ఎక్కడైనా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో వినవచ్చును. ఆకాశవాణి కార్యక్రమాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
3: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుగుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్.

0: మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
1: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
0: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: ఇన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజైంది కదా? సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహితి, రుషికేష్, అక్షయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరంతా బంగారు బుల్లోడు సినిమా కోసం స్వాతిలో ముత్యమంతా అనే పాటను వినిపించండి అంటూ రాశారు. పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం. వీరందరి కోసం ఈ పాట విందాం అభిరుచి కార్యక్రమంలో.

0: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ వారికి ఇన్సూరెన్స్ ఇంకా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్.
2: డాక్టర్ జే బలరామ్ జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
3: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, రెటినా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకర పళ్ళు, క్లిప్ ట్రీట్మెంట్ గురించి దంత వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో పెళ్ళాం ఊరెళ్తే సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గోపికా పూర్ణిమ ఆలపించిన ఈ పాట విందాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9499047880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకానగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.

మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను, ఆలోచనలను కవితా రూపంలోనో, ప్రసంగ రూపంలోనో, కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు, ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.

0: సెల్ 9912317190.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఏందక్కో మొబైల్ లో గంతగనం ఎదుగుతున్నావు?
4: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుగుతున్నా.
3: గట్లనా, ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
4: గట్లనా?
3: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నెంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
4: ఇన్నారు కదా, ఇదో పండుగ చేసుకోండి.
5: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
6: అభిరుచి కార్యక్రమంలో ఘర్షణ సినిమా నుండి పాటను వినిపించండి అంటూ కోరారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత వీరందరి కోసం ఘర్షణ సినిమా నుండి ఈ పాట విందాం.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. వింటున్న శ్రోతలు మీరు కూడా అభిరుచి కార్యక్రమంలో పాటలు వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పోస్ట్ కార్డ్ పైన అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 503001 రాసి మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీరు ఊరి పేరు రాసి పంపించగలరు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 46 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమాన్ని.

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమ శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. ఇక తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం, అలాగే యువతకు సంబంధించిన కెరీర్ గైడెన్స్ కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2. అలాగే ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు మన శ్రోతలు.

కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం విద్యా ప్రకటనలతో. తక్కువ ఆదాయం కలిగిన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక పరిస్థితులే వారికి పెద్ద అడ్డగోలుగా నిలుస్తుంటాయి. ఇక దీంతో చదువుకోవాలనే ఆసక్తి, ప్రతిభ రెండూ ఉన్నా అడుగు ముందు వేయలేకపోతారు విద్యార్థులు. ఇక ఇలాంటి వారిని ప్రోత్సహించడం కోసం ఇప్పుడు ఎన్నో సంస్థలే ముందుకొస్తున్నాయి. 1వ తరగతి నుంచి పీజీ విద్య వరకు చదువుతున్న కోర్సు ప్రకారం ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నాయి. ఇక అటువంటి సంస్థలు, స్కాలర్షిప్ వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించేందుకు HDFC బ్యాంకు ముందుకొచ్చింది. 1వ తరగతి నుంచి పీజీ విద్య వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా HDFC బ్యాంకు పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ని ప్రకటించింది. ఇక విద్యార్థులు ఆయా కోర్సులో సాధించిన మెరిట్ మార్కులు, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఈ స్కాలర్షిప్లను అందజేయడం జరుగుతుంది. భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఇక కొన్ని విభాగాల వారీగా ఈ స్కాలర్షిప్ను అందించడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థుల విభాగానికి సంబంధించి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు, అలాగే డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ విభాగంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక అండర్ గ్రాడ్యుయేట్ స్థాయికి సంబంధించి బీకామ్, బీఎస్సీ, బీఏ లాంటి సాంప్రదాయ డిగ్రీలతో పాటు బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ లాంటి వివిధ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఇక వీటితో పాటుగా పీజీ స్థాయికి సంబంధించి సంప్రదాయ ఎంకామ్, ఎంఏ లాంటి కోర్సులతో పాటు ఎంటెక్, ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ పీజీలు చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి గత విద్యా సంవత్సరంలో కనీసం 55% మార్కులు వచ్చి ఉండాలి విద్యార్థులకు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 31 అక్టోబర్. ఇక వెబ్సైట్ వివరాలు www.parivartanecss.com. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 31 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.parivartanecss.com.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ కోర్సు మొదటి సంవత్సరంలో చేరిన అమ్మాయిలకు లోటస్ పెటల్ ఫౌండేషన్ అండగా నిలవనుంది. విన్నీ సన్ స్కాలర్షిప్ పేరుట అర్హులైన వారికి కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారాన్ని అందించనుంది. ఇక 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్లో 60 నుంచి 70% మార్కులు సాధించి ఉండాలి విద్యార్థినులు. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 30 అక్టోబర్. ఇక వెబ్సైట్ వివరాలు www.buddyforstudy.com/scholarship/winnie sun scholarship. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 30 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.buddyforstudy.com/scholarship/winnie sun scholarship. ఇక వీటితో పాటుగా న్యాయ విద్య ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు జీఈబి మెమోరియల్ ట్రస్టు స్కాలర్షిప్లను ప్రకటించింది. ఇక న్యాయ విద్యతో పాటుగా క్లాట్, ఎల్సాట్ ఇండియా అలాగే ఏఐఎల్ఈటి లాంటి వివిధ లా ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. 10 అలాగే ఇంటర్మీడియట్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి విద్యార్థులు. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక గడువు తేదీ 31 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.buddyforstudy.com/application. ఆన్లైన్ విధానంలో చివరి తేదీ మరొకసారి 31 అక్టోబర్. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.buddyforstudy.com/application.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భారతదేశంలో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని అనే లక్ష్యంతో టీచ్ ఫర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ కొన్నేళ్లుగా కృషి చేస్తుంది. ఇక అందులో భాగంగానే ఈసారి 2 సంవత్సరాల ఫెలోషిప్ను ప్రకటించింది. ఇక ఎంపికైన విద్యార్థులు దేశంలోని 9 ప్రముఖ నగరాల్లో పాఠశాలలో చదివే విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. ఇక బ్రాంచీతో నిమిత్తం లేకుండా ఏ డిగ్రీ కోర్సు చదువుతున్నవారైనా దరఖాస్తులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే బోధనా రంగంలో అనుభవం కూడా అవసరం లేదు. ఇక విద్యార్హత విషయానికొస్తే 2027 జూన్ లేదా జూలై నాటికి డిగ్రీ పూర్తి చేయనున్న యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు బోధించే విధుల్ని నిర్వర్తించడం జరుగుతుంది. స్టైపెండ్ కూడా అందజేస్తారు. ఇక బోధించాల్సిన నగరాల వివరాలు: హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, గురుగ్రామ్. కాల వ్యవధి 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 1 నవంబర్. వెబ్సైట్ వివరాలు www.apply.teachforindia.org. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 1 నవంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.apply.teachforindia.org.

గ్రూప్ బి అలాగే నాన్ గెజ్డెడ్ క్యాడర్లో జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 250. ఇక విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీష్లో టైపింగ్ నైపుణ్యాలను కూడా అభ్యర్థులు కలిగి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక విధానం ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులకు చివరి తేదీ 28 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.sci.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 28 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sci.gov.in.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ యూనిట్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ప్రాజెక్టు కోసం తాత్కాలికంగా లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 50 కాగా పోస్టుల వివరాలు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంసీఏ లేదా ఎంఈ ఎంటెక్ బీ లేదా బీటెక్ ఎంఏ ఎంఎస్లో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే మెడిసిన్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తులకు అర్హులే. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12 అనగా ఈరోజు. వెబ్సైట్ వివరాలు www.csir.res.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, అక్టోబర్ 12. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.csir.res.in.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు డిఎస్ఎస్ఎస్బి వివిధ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 641. పోస్టుల వివరాలు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అలాగే పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ప్యూన్, ఆర్డర్లీ లేదా డాక్ ప్యూన్ తదితరాలు. విద్యార్హత ప్యూన్, డాక్ ప్యూన్ పోస్టులకు సంబంధించి పదవ తరగతి ఉత్తీర్ణత, అలాగే ప్రాసెస్ సర్వర్కి సంబంధించి పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక ఆయా పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, అలాగే డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 4 నవంబర్. వెబ్సైట్ వివరాలు www.dssb.delhi.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 4 నవంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.dssb.delhi.gov.in.

0: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ ట్రేడ్ అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులకై నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 58. ఇక ట్రేడుల వివరాలు, కెమికల్, బాయిలర్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇక ఈ విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్ అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత, సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. విద్యార్హతలో సాధించిన మార్కులు అలాగే సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 18. వెబ్సైట్ వివరాలు www.ivocl.com. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ 18. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ivocl.com.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీఎఫ్ క్రీడా విభాగం కింద కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకై అర్హులైన మహిళా పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులకై నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 126. కాగా క్రీడల వివరాలు, అథ్లెటిక్, ఆక్వాటిక్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, ఖోఖో, పవర్ లిఫ్టింగ్, స్పోర్ట్స్ షూటింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, రెజ్లింగ్ తదితరాలు. ఇక విద్యార్హత, 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడా అనుభవాన్ని అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక ఎంపిక విధానం, సర్టిఫికేట్ల పరిశీలన, శారీరక ప్రమాణాల పరీక్షల అలాగే స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 1 నవంబర్. వెబ్సైట్ వివరాలు www.itbpolice.nic.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 1 నవంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.itbpolice.nic.in.

బ్యాంకింగ్ రంగంలో కెరియర్ను కోరుకునే వారికి ప్రముఖ జాతీయ బ్యాంకు కెనరా బ్యాంక్ స్వాగతం పలుకుతోంది. జాతీయ స్థాయిలో 3,500 అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ ట్రైనీగా తమ బ్యాంకులో 1 సంవత్సర కాలానికి పనిచేసే అవకాశాలను కల్పించనుంది. ఇక ఈ శిక్షణ సమయంలో ప్రతీ నెల స్టైఫెండ్ను కూడా అందజేస్తారు. ఇక దీనికోసం దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత, అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక అలాగే స్థానిక భాష పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. స్థానిక భాషలో పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 17 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.kenarabank.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 17 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.kenarabank.bank.in.

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: కార్యక్రమానికి తిరిగి స్వాగతం. షిల్లాంగ్లోని అస్సాం రైఫిల్స్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం, అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా 354 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఇందులో గ్రూప్ సి కేటగిరీకి చెందిన వారెంట్ ఆఫీసర్ అలాగే హవల్దార్, రైఫిల్మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వివరాలు, సైఫర్ డ్రాఫ్ట్స్మెన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అలాగే ఫిజియోథెరపిస్ట్ విభాగాలలో భాగంగా వారెంట్ ఆఫీసర్ అలాగే ఎలక్ట్రికల్ ఫిట్టర్, సిగ్నల్ లైన్మెన్ ఫీల్డ్ ఆర్మరర్, వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మేసన్, స్టోర్ కీపర్, టెక్నికల్ వంటి విభాగాలలో రైఫిల్మ్యాన్ అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ విభాగాలలో హవల్దార్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి అలాగే ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ట్రేడ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి అభ్యర్థులు. దరఖాస్తులకు చివరి తేదీ 28 అక్టోబర్. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.assamrifles.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 28 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.assamrifles.gov.in.

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ నేవిక్ హైజీనిస్ట్ యాంత్రిక్ పోస్టుల భర్తీకి కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సన్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ టెస్టు కోసం అర్హులైన మహిళా పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 365. ఇక పోస్టుల వివరాలు, జనరల్ డ్యూటీ నావిక్, వీటితో పాటుగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలలో యాంత్రిక్ పోస్టులు, డిబి హైజీనిస్ట్ నావిక్ పోస్టులు. విద్యార్హత, సంబంధిత పోస్టుల్ని అనుసరించి పదవ తరగతి ఉత్తీర్ణతను, అలాగే సంబంధిత విభాగాలలో ఐటీఐ లేదా డిప్లొమా లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 21 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.indiancoastguard.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 21 అక్టోబర్. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.indiancoastguard.gov.in.

0: హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
0: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
0: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
0: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి.
0: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ఫోన్ 08462253344.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
0: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
0: 9848118027.
2: కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనగా సీడాక్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వంటి వివిధ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీల సంఖ్య 842. ఇక తెలుగు రాష్ట్రాల్లో భాగంగా హైదరాబాద్లో 46 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్, పీజీ, ఎంఈ లేదా ఎంటెక్ లేదా పీహెచ్డీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. షార్ట్ లిస్టింగ్ లేదా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 26 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు www.careers.cdac.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 26 అక్టోబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.careers.cdac.in.

0: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ ట్రేడ్ అలాగే టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 335. విద్యార్హత సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ లేదా డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 4 నవంబర్. ఇక వెబ్సైట్ వివరాలు www.iocl.com/apprenticeship. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 4 నవంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iocl.com/apprenticeship.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రతి సోమవారం అలాగే శుక్రవారాల్లో సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు. ఇక తాజా విద్యా ఉద్యోగ సమాచారం అలాగే యువతకు ఉపయోగపడే కెరీర్ గైడెన్స్, వినూత్నమైన అంశాల కోసం ట్యూన్ చేసుకోండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2. అలాగే ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు మన శ్రోతలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించి కొత్తగా మూడు ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. రాష్టంలో ఈ నెల 15వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా మూడు ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్ లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ ను జాబితా నుంచి తొలగించారు. కోర్టు మార్చి పేరు మీద ధర్నాలు చేయడం న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడమే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాజ్యాంగ సంస్థల మీద రాజకీయ దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల ప్రతిపాదనపై స్పష్టత ఇచ్చినా రాజ్యాంగ వ్యవస్థపై బురద చల్లడం సరికాదని, సర్పై విష ప్రచారం చేయడం, సుప్రీంకోర్టుపై సైతం వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని లక్ష్మణ్ అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడానికి వామపక్షాలు, తీవ్రవాద భావాలున్న పార్టీలతో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే అని విమర్శించారు. 30 లక్షల మంది రాజకీయ ప్రతినిధులతో సహా మొత్తం 46 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి చేసిన ఎస్ఐఆర్ను తప్పుపట్టడం సరికాదన్నారు. భారత్ జపాన్ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని తెలంగాణ హిరోషిమ మధ్య పారిశ్రామిక సాంకేతిక విద్యా రంగాల్లో సహకారం పెరగాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. జపాన్లోని హిరోషిమ ప్రిఫెక్చరల్ అసెంబ్లీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి శాసనసభల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల చోరీకి కుట్ర జరుగుతోందని, దేశ ప్రజల ఓటు హక్కును కాపాడుకునే పోరాటం మరో స్వాతంత్ర్య ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు బచావో దేశ్ బచావో ఆందోళనలో భాగంగా ఢిల్లీ తెలంగాణ భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు సైమన్ గోబ్యాక్ ఉద్యమం సాగినట్లే ఇప్పుడు జ్ఞానేష్ గోబ్యాక్ ఎస్ఐఆర్ గోబ్యాక్ నినాదాలతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను ముందు పెట్టి ఓటర్ల జాబితా సవరణ పేరుతో దళితులు, గిరిజనులు, పేదల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆరుతడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతు నేస్తం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సులు ఆయన పాల్గొన్నారు. ఎలినినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని అధికారులు రైతులకు వాస్తవ పరిస్థితులను తెలియచెప్పాలని అన్నారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే అత్యవసర కేబినెట్ భేటీని రద్దు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీకి వెళ్లారని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కరువు సమీక్షకు

0: టీఎస్ నోటు పంపినా పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులకు ఫసల్ బీమా అమలు చేయాలని, రబీకి నీళ్లు కరెంటు ఎలా ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరువు ఎలనినో పరిస్థితులు ఉన్నా రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, రైతులతో సీఎం మాట్లాడతారని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ను పదే పదే రద్దు చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట ప్రాసిక్యూషన్ సర్వీసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బి ఈరోజు విడుదల చేసింది. బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఈ వివరాలను ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 14న 4 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఫైనల్కి ఓఎంఆర్ ప్రతులు బోర్డు వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల షీట్లను అభ్యర్థులు తమ లాగిన్ ఖాతాల్లో చూసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో దేశంలో సుపరిపాలన, పారదర్శకత అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సేవ సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ దిశగా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో సమగ్ర మార్పులు తెస్తూ తీర్చిదిద్దిన వక్ఫ్ సంస్కరణల చట్టం 2025 ఒక చారిత్రాత్మక నిర్ణయం. పారదర్శక పాలన, సమ్మిళిత అభివృద్ది ద్వారా దేశ ప్రజల్లో ఆశించిన మార్పును మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి తెచ్చిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. వక్ఫ్ వాస్తుల యాజమాన్యం నిర్వహణలో దశాబ్దాలుగా ఉన్న వివాదాలు, అస్పష్టతలకు తెరదించుతూ చేపట్టిన వక్ఫ్ సంస్కరణలు 2025 పారదర్శకతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. బోర్డుల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు డిజిటలైజేషన్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డిజిటల్ పోర్టల్లో నమోదు చేయడం వల్ల అక్రమాలకు అడ్డుకట్టబడింది. సామాజిక హక్కుల పరిరక్షణకు, జవాబుదారీతనానికి అద్దం పట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక సంస్కరణలపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహమ్మద్ రహీం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సంస్కరణలు మన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాయి. కాబట్టి బోర్డులో మహిళలను చోటు కల్పించడం మంచి విషయమే. ఇందులో వెనుకబడిన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు
0: రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 15 నుంచి 18వ తేదీ వరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బతుకమ్మ పండుగ ప్రత్యేక రైలును బతుకమ్మ ఎక్స్ప్రెస్ పేరుతో రెగ్యులరైజ్ చేయాలని సిర్పూరు శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: శ్రీ కిషన్ రెడ్డి గారిని మరియు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారిని, ఇతర పెద్దరిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుగుతోంది. ఈ టైంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు స్పెషల్ ట్రైన్ కృషి చేసి వేయించడం జరిగింది. బతుకమ్మ ఎక్స్ప్రెస్ అని పేరు నామకరణం చేస్తూ కొత్తగా రైలు నడపాల్సిందిగా కోరుతూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
0: సైబర్ నేరాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ రూరల్ మండలంలో జరిగిన సమావేశంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
3: ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 గుంపులు ఉంటాను, పనిచేసిన పోలీసు ఇక్కడ విలేజ్ గ్రూప్లలో కొన్ని ఇద్దరు ఉంటాయి. నేను చూసి చూడక ఏదైనా ఒక గ్రూప్ ఏపీకే ఫైల్ వస్తుంది. నేను దాన్ని ఓపెన్ చేసిందనుకో, ఫస్ట్ నా ఫోన్ హ్యాక్ అయింది కదా, నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటాడు, నా ఫోటోలు డౌన్లోడ్ చేసి.
0: జోగులాంబ గద్వాల జిల్లాలోని సుంకేసుల జలాశయాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. కృష్ణా రివర్ బోర్డు మాజీ చైర్మన్ అల్వాల పరమేశం, విశ్రాంత ఇంజనీర్లు లక్ష్మీరెడ్డి, శ్రీకాంత్ ఐఐఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ శివకుమార్ బాబు డ్యాంగ్ గేట్లను, లీకేజీల పరిస్థితిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: నేను ఇక్కడే ఉన్నా.
5: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
4: బుర్రని ఛార్జ్ చేయి.
6: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
5: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
6: ఇప్పుడు ఎలా మరి?
5: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
6: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
5: అంటే మోసాలకి చెప్పే బై బై.

0: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: ఆదౌ ముఖ్యాః వార్తాః. సముద్ర తటీయ క్షేత్రేషు జలాంతర్గత సురక్షా సంకట నివారణార్థం INS మంగ్రోల్ ఇత్యేషః స్వదేశీ సమరపోతః భారతీయ నౌసేనాయాం రాష్ట్రాయ సమర్పితః. ప్రత్యేక భారతీయ నాగరికే న్యాయ ప్రాప్తయే సర్వోచ్చ న్యాయాలయస్య ద్వారాణి సర్వదా అపావృతాని ఏవ తిష్ఠంతి ఇతి ముఖ్య న్యాయాధీశేన సూర్యకాంతేన ఉద్ఘోషితం. నవదెహల్యాః జంతర్ మంతర్ స్థలం అధునా విరోధ ప్రదర్శన స్థానం న స్థాస్యతి. దెహలీ ఆరక్షి అధికారిభిః జన ప్రదర్శనేభ్యః త్రీణి నూతనాని స్థానాని పరిగణితాని. చికిత్సా సువిధాసు మూల్య పారదర్శితాం వర్ధయితుం కేంద్రేణ సర్వైః రాజ్యైః కేంద్రశాసిత ప్రదేశైశ్చ రుగ్ణాలయ ప్రదేశానాం శుల్కానాం సుస్పష్టం పట్టికా ప్రదర్శనం నిర్వోఢుం సమాదిష్టం. అపి చ సమష్టి అర్థశాస్త్రస్య స్థిరీకరణ ప్రతిమానాం వికాస హేతుః అమెరికీ విద్వద్భ్యాం రాబర్ట్ ఈ హాల్ మైకల్ వుడ్ఫోర్డ్ వర్యాభ్యాం ప్రతిష్ఠితః అర్థశాస్త్ర నోబెల్ పురస్కారః అలంకృతః. అథ వార్తాః విశదీకృత్య. శారదీయ నవరాత్రోత్సవస్య ద్వితీయే అహని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవాసిభ్యః హార్దాన్ శుభాశయాన్ వ్యాహృతవాన్. సామాజికాంతర్జాలీయ పటలే స్వసందేశం ప్రసారయన్ ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ నవరాత్రస్య ద్వితీయం దినం తపసః త్యాగస్య దృఢసంకల్పస్య చ ప్రతీకభూతాయాః భగవత్యాః బ్రహ్మచారిణ్యాః ఉపాసనాయై సమర్పితమస్తి. ప్రధానమంత్రిణా ప్రార్థనా విహితా యత్ మాతా పద్మధారిణీ దేవీ బ్రహ్మచారిణీ సర్వానపి జనాన్ శౌర్యేణ ధైర్యేణ ఆత్మసంయమేన చ అనుగృహణాతు ఇతి. కోచీస్ నగరస్థేన కోచీ షిప్యార్డ్ సంస్థయా నిర్మితస్య తృతీయస్య జలమగ్న శత్రునాశకపోతస్య INS మంగ్రోల్ ఇత్యస్య అద్య ముంబయ్యాం నౌసేనాయాం ఔపచారికః సమావేశో జాతః. స్వదేశీ ప్రౌద్యోగిక్యా నిర్మితస్య అస్య సమరపూతస్య సమావేశేన తటీయ అగాధ జలేషు జలాంతర్గత శత్రూణాం సంధానస్య తేషాం ప్రతీకారస్య చ నౌసేనాయాః సామర్థ్యం అభూతపూర్వం సుదృఢం భవిష్యతి. ముంబై నౌకాష్ఠానే ఆయోజితాయాః అస్యాః నౌసేనా దీక్షాయాః అధ్యక్షతాం కూర్వన్ పశ్చిమీ నౌదల్ ప్రముఖః వైస్ అడ్మిరల్ సంజయ వత్స్యాయనః అభాసత యత్ చతుస్త్రింశదధికద్విసహస్రతమం వర్షం యావత్ భారతీయ నౌసేనాయాః 60% జలయానిని 10 వర్షేభ్యః అపి నూతనాని స్థాస్యంతి. భారతస్య ముఖ్య న్యాయాధీశేన న్యాయమూర్తి సూర్యకాంతేన ప్రోక్తం యత్ సర్వోచ్చ న్యాయాలయస్య ద్వారాణి సర్వేభ్యః నాగరికేభ్యః సముద్ఘాటితాని సంతి. కస్యాపి సామాన్య నాగరికస్య వా జనప్రతినిధేః వా యాచికా సర్వదైవ స్వాగతీక్రియతే. మానవాధికారాయోగస్య 33వం స్థాపనా పర్వ సంబోధయన్ ముఖ్య న్యాయాధీశః ప్రోక్తవాన్ యత్ భారత సంవిధానం ప్రత్యేకం జనస్య గరిమాం సమతాం స్వాతంత్ర్యం న్యాయం చ పరిరక్షితుం దృఢసంకల్పమస్తి. సహైవ హ్యః ప్రేషితస్య పత్రస్య రాత్రావేవ ఉత్తరం ప్రేషయిత్వా అసామర్థ్యస్య కారణాని చ ప్రతిపాదితాని. రాజమాతుః విజయా రాజే సింధియా వర్యాయాః జన్మ జయంత్యాం అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా తాం ప్రతి భావపూర్ణా శ్రద్ధాంజలిః సమర్పితః. ప్రధానమంత్రీ అవోచత్ యత్ రాష్ట్రసేవాయాం అస్యాః త్యాగః సమర్పణం చ సర్వాన్ సదైవ ప్రేరయిష్యతి. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ రాజమాతుః ఆదర్శ విచారాః వికసిత భారతమితి సుదృఢ సంకల్పె నవ ఊర్జాయాః సంచారం కరిష్యంతి. దిల్ల్యారక్షిబలేన విరోధ ప్రదర్శనానాం ఆయోజనాయ త్రీణి నూతనాని స్థానాని నిర్ధారితాని. ఏతేషు రామలీలా మైదాన్ బుడాడీ మైదాన్ చేతి తథా పూర్వ దిల్ల్యాం స్థితం CBD మైదాన్ చేత్యాదిని సమ్మిళితాని సంతి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఏందక్కో మొబైల్లో గంతగనం ఎదుకుతున్నావు?
2: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎదుకుతున్నా.
1: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీ ఇస్తారంట.
2: గట్లనా?
1: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
3: విన్నారు కదా, ఇదో పండుగ చేసుకోండి.
4: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజ్ అయింది కదా?
5: ఇప్పుడు వినండి సమాచార దర్శిని. టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్లో డీల్ ఉడాన్ శిక్షణ కార్యక్రమం. నిజామాబాద్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్ ఆధ్వర్యంలో డీల్ ఉడాన్ శిక్షణ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుల పరిశ్రమకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించబడుతుంది. ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు సిఎస్ఈ, ఐటీ, ఈసీఈ, త్రిబుల్ఈ, ఏఐ అండ్ ఎంఎల్, ఏఐ అండ్ డిఎస్ వంటి విభాగాలకు చెందిన అర్హులైన బీటెక్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ వంటి అర్హత కలిగిన డిగ్రీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అర్హత ప్రమాణాల ప్రకారం 2025-2026 పాసౌట్ విద్యార్థులు మరియు 2026-2027 చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రోగ్రామ్ నిబంధనలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రం అందించబడుతుంది. కార్యక్రమ వివరాలు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ 2026. శిక్షణ ప్రారంభం 23వ తేదీ. రిజిస్ట్రేషన్ ఫీజు 599 రూపాయలు, ఒకసారికి మాత్రమే. వేదిక టాస్క్ రీజనల్ సెంటర్, ఐటీ టవర్, నిజామాబాద్, తెలంగాణ. పిన్కోడ్ 503001. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7013675052. ఫోన్ నెంబర్ మరొకసారి 7013675052. ఆసక్తి మరియు అర్హత కలిగిన విద్యార్థులు గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టాస్క్ నిజామాబాద్ రీజనల్ సెంటర్ సూచిస్తుంది. మీకు ఎలాంటి వివరాల కోసమైనా ఫోన్ నెంబర్ని సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ మరోసారి 701-36-7502.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలకి మరొక సమాచార దర్శిని. దసరా పండగ సందర్భంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా నేను తెలియజేసే వివరాలను, జాగ్రత్తలను పాటించండి. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హరేక్మాల వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి. రాత్రి అయితే అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించండి. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం, రాత్రి వేళ చోరీలకు పాల్పడటం జరుగుతుంది. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించి ఇంటికి వచ్చేలా ప్రణాళిక చేసుకోండి. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్ళగా ఉన్న మహిళలు, వృద్ధులు, అపరిచితులు సమాచారం పేరుతో వస్తే నమ్మకుండా ఉండాలని చెప్పండి. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్ళకూడదు. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులు ఇంటిలో ఉంచకపోవడమే మంచిది. బ్యాంకు లాకర్లో పెట్టుకోవడం మరీ మంచిది. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి. తాళం వేసి వేరే ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి. పోలీస్ శాఖ వారికి అనుమతుల సమాచారం అందించి దొంగతనాలు నివారణకు సహకరించండి. ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల వారి ల్యాండ్ ఫోన్ నంబర్ లేదా సెల్ ఫోన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు. మీరు బయటకు వెళ్తున్న సంగతి వెంటనే సోషల్

సోషల్ మీడియా పోస్ట్ చేయవద్దు. ప్రయాణం పూర్తయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఫోటోలు సమాచారం షేర్ చేయండి. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించండి లేదా డయల్ 112 ను సద్వినియోగం చేసుకోండి.

శ్రోతలకు మరొక సమాచార దర్శిని. సైబర్ మోసాలకు సంబంధించి ఎటువంటి సందేహాలకైనా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ లేదా http://cybercrime.gov.in వెబ్సైట్ని సంప్రదించవలసిందిగా పోలీస్ కార్యాలయం నుండి సిపిఆర్ఓ గారు తెలియజేస్తున్నారు. సమాచార దర్శిని విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో నిజామాబాద్ కార్యక్రమాలు. ఇప్పుడు విందాం సినీ సరయగాల మాలిక సినీ రంజని. కార్యక్రమంలో ముందుగా అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన ఆచార్య సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై సినీ సరాగాల మాలిక సినీ రంజని. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

మహిళావాణి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను ఆలోచనలను కవితా రూపంలోనో ప్రసంగ రూపంలోనో కథానిక రూపంలోనో తెలియజేయాలనుకుంటున్నారా? ఈ అవకాశం మీకు కల్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. వెంటనే మీ పేరు ఊరు తెలియజేస్తూ 9490407880 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వింటూ ఉండండి ప్రతి శుక్రవారం ఉదయం 8:30 మహిళావాణి కార్యక్రమం.

0: ఏందక్కో మొబైల్లో గంతగనం వెతుకుతున్నావు?
1: గదే తమ్ముడు, దసరా దీపావళి షాపింగ్ కి మంచి ఆఫర్లు యాడ దొరుకుతాయని ఎతుకుతున్నా.
0: గట్లనా? ఆకాశవాణి నిజామాబాద్ లో ఒక యాడ్ బుక్ చేసుకుంటే 2 యాడ్లు ఫ్రీగా ఇస్తారంట.
1: గట్లనా?
0: అవుమల్లా, యాడ్ బుక్ చేసుకోవడానికి 9490407880 నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి.
2: విన్నారు కదా, ఇక పండుగ చేసుకోండి.
3: నంబర్ మళ్ళోసారి 9490407880. సమజైంది కదా?
4: సినీ రంజని వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. అలాగే అదే రోజు అనగా గురువారం ఉదయం 7:30 డాక్టర్ విశాల ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ ఖాళీలవాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటల్లో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనులకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త అందిస్తున్న వివరాలు.
2: వివిధ పంటలలో రైతన్నలు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పత్తి పంటను చూసినట్లయితే మన రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం పత్తి పంటను మనం చూసుకున్నట్లయితే పూత మరియు కాయ దశలో గమనించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి బెట్ట పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే నేల లోపల తేమ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మొక్క నేల నుంచి నీటిని కానీ పోషకాలను కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే పూతకాయ దశలో ఉన్నటువంటి పూత మరియు పిందెలు రాలిపోవడం అనేది మనం గమనించవచ్చు. అధిక వర్షాల వలన పారావిల్ట్ రావడం కానీ బెట్ట పరిస్థితుల వలన వడలిపోయినట్లుగా తయారవడం కానీ జరుగుతుంటుంది, పోషకాలు అందకపోవడం. సో దీన్ని నివారించడం కోసం రైతన్నలు ఏం చేయాలంటే యూరియాను కానీ లేదంటే పొటాషియం నైట్రేట్ 13:48 కానీ, యూరియా అయినట్లయితే 2% అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున, అదే పొటాషియం నైట్రేట్ అయితే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ద్రావణాన్ని తీసుకొని పిచికారి చేసినట్లయితే మనము బెట్ట పరిస్థితుల నుంచి మొక్కను కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే గాలి లోపల వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట గాని సాయంత్రం పూట గాని ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలు అంది పూత పింద రాలడాన్ని తగ్గించేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒకవేళ రైతన్నలకు నీటి తడులను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు అంటే బోర్లు ఉన్నటువంటి వారు ఒక తడినిచ్చినట్లయితే తద్వారా పూత పింద రాలడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మొక్కకు కావలసినటువంటి పోషకాలను అందించడం కోసం పైపాటుగా ఎకరాకు 25 కేజీల యూరియాను 10 కేజీల పొటాషియంను రెండింటినీ కలిపి మొక్కకు కొద్ది దూరంలో ఇచ్చినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించి తద్వారా కాయ బలంగా తయారవడానికి పూత కూడా రాలకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎరువులకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులను తీసుకోవడం ద్వారా బలవంతమైనటువంటి కాయలు తయారవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, కాయలు నిలిచే ఆవశ్యకత కూడా కలదు. సస్యరక్షణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల పచ్చదోమ లేదంటే తామర పురుగులు లాంటివి గమనించినట్లయితే రైతన్నలు లీటర్ నీటికి 2 ml చొప్పున ఫిప్రోనిల్ గాని డైఫెంతురాన్ లీటర్ నీటికి 1.25 గ్రాములు లేదా సల్ఫాక్సిఫ్లోర్ దాంతోపాటుగా నీమాయిల్ 1500 ppm ను లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకుని పిచికారి చేసినట్లయితే మనము పచ్చదోమ లేదా తామర పులుగుల నివారణను అరికట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలను కూడా రైతన్నలు తీసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని నివారణకు రైతన్నలు ఏం చేయాలి, ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి వాటిని గమనించినట్లయితే ఎప్పుడైతే 2 నుంచి 3 రోజుల లోపల మీరు 7 నుంచి 8 పురుగులను గమనించినట్లయితే దాంట్లో అడల్ట్స్ను గమనించినప్పుడు అంటే మన పొలం లోపల గులాబీ రంగు ఉధృతి అనేది ఉందనేది మనం తెలుసుకోవాలి. తద్వారా అప్పుడు ఏం చేయాలి, పైపాటుగా ప్రొఫినోఫాస్ ప్లస్ నీమాయిల్, ప్రొఫినోఫాస్ ఎంత తీసుకోవాలి లీటర్ నీటికి 2 ml, అదే నీమాయిల్ 1500 ppm ఉన్నటువంటి దానిని లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకొని మనం ఉధృతిని ఆధారంగా చేసుకొని 1 నుంచి 2 సార్లు వారం 15 రోజుల వ్యవధి లోపల 1 నుంచి 2 సార్లు పిచికారి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా ఉదయం 10 గంటల లోపు కానీ లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత కానీ పిచికారి చేసినట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా పత్తి పంట లోపల ఎరువుల యాజమాన్యాన్ని సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. నెక్స్ట్ పంటకు వచ్చినట్లయితే ఎక్కువగా ఉన్నటువంటి పంట చూసుకున్నట్లయితే వరి పంట. వరి పంట మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 130 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది జరుగుతుంది.

0: ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిలక దశ నుంచి పొట్టబోసుకునేటటువంటి దశల్లో వరి పంటను అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో దీనిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాతావరణంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితులకు కాండం కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దానికి ఏం చేయాలి అంటే ప్రోపికోనజోల్ అనేటటువంటి మందుని లీటర్ నీటికి 1 ml చొప్పున తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము కాండం కుళ్ళు తెగులును నివారించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా కాండం తొలుచు పురుగు స్టెమ్ బోరర్ మనం చూస్తాం కదా, పిలక దశలో కంకి వచ్చినప్పుడు తెల్ల కంకులు ఏవైతే వస్తుంటాయో అది ఎందుకు వస్తుంటాయి, కాండం తొలుచు పురుగు వలన రావడం అనేది. అంటే గంట వేసేటటువంటి దశలోపట మనము కాండం తొలుచు పురుగును మొదటి దశలో నివారించినట్లయితే ఈ తెల్ల కంకులు రావడానికి ఆవశ్యకత అనేది ఉంటుంది కాబట్టి. సో అవి గమనించినప్పుడు తగినటువంటి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వరి పంటలోపట ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలుగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పంట మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కజొన్న అనేది పూత దశలో ఉంది. సో బెట్ట పరిస్థితులు అనేవి ఎప్పుడైతే మనం గమనించినట్లయితే నేల లోపల తేమ లేకపోవడము మొక్క తనకు కావలసినటువంటి నీటిని గాని పోషకాలను గాని గ్రహించలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. సో అలాంటి బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలి, మొక్కలను కాపాడుకోవడం కోసము నీటి లభ్యత ఉన్న వాళ్ళు 1 నుంచి 2 తడులను ఇవ్వడం గాని లేదంటే పైపాటుగా ఎరువులను పిచికారీ చేయాలి. ఎంతవరకు ఏమేమి పిచికారీ చేయొచ్చు, 2% యూరియా లేదంటే 1% పొటాషియం నైట్రేట్, అంటే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కరిగించేసి లేదంటే పొటాషియం నైట్రేట్ 13.45 ను 1% అంటే లీటర్ నీటికి 10 గ్రాములు తీసుకొని మనం పిచికారీ చేసినట్లయితే ఈ బెట్ట పరిస్థితుల నుంచి మొక్క చనిపోకుండా ఉండడానికి కావలసినటువంటి పోషకాలు మనం పైపాటుగా పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది, మొక్కకు నీరు మరియు పోషకాలు అనేవి రెండూ లభ్యమవుతాయి. మొక్క భూమిలో నుంచి నీటితో పాటుగా పోషకాలను గ్రహిస్తూ ఉండడం వల్ల పైకి చేరుకునేటందుకు సమయం పడుతుంది. కానీ ఈ విధంగా పైపాటుగా పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది, మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలు ఆకులకు కాండానికి డైరెక్ట్గా అందడం ద్వారా దానికి కావలసినటువంటి పోషకాల ద్వారా మనం మొక్క చనిపోకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి లభ్యత ఉన్నవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ బెట్ట పరిస్థితుల్లో 1 లేదా 2 తడులను ఇచ్చినట్లయితే కూడా పంటను కాపాడుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి తడులు ఉన్నటువంటి వారు నీటిని ఇచ్చి లేదా వర్షాభావంగా సాగు చేస్తున్నటువంటి వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు నేల లోపల తేమ ఉన్నట్లయితే మనము పైపాటుగా ఎకరాకు 50 kg యూరియా మరియు దానితో పాటుగా 20 kg పొటాషియంను అందించినట్లయితే మొక్కకు ఈ పూత దశలో కావలసినటువంటి పోషకాలు అంది మొక్క కండెలు మంచిగా రావడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఫస్ట్ చెప్పినట్లు మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ఎక్కడైతే కత్తెర పురుగునైతే గమనించారో కత్తెర పురుగు ఉధృతి ఉన్నటువంటి వాళ్ళు, సో దాని యొక్క నివారణ కోసం సున్నము ప్లస్ ఇసుక 1:9 పాలలు, 1 పాలు సున్నం తీసుకున్నట్లయితే 9 పాలు ఇసుక తీసుకొని మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కజొన్న యొక్క సుడిలో వేసినట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సూచనలు పాటించడం ద్వారా మొక్కజొన్న పంటను మంచిగా పండించుకొని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. సో తర్వాత చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు పంటను మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 3 నుంచి 6 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ సోయా పంట కాత దశలో ఉంది. సోయా పంటకు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే బెట్ట పరిస్థితులు ఉంటే నీటి లభ్యత ఉన్నవాళ్ళు 1 తడులను ఇచ్చినట్లయితే కాయను మంచిగా సైజు వచ్చి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది.
1: వివిధ పంటల్లో రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనులకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 30 సెకండ్లు. ప్రసార వివరాలు వినబోయే ముందుగా ఈ ప్రకటన విందాం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు వినండి ప్రసార వివరాలు. 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల రవాణా, గృహ వసతి మరియు బీమా సౌకర్యాల గురించి కరీంనగర్ పశు వైద్య అధికారిని డాక్టర్ దివ్య గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు అందించే వివరాలు వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటుంది. అనంతరం 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:30 జానపద సంగీతం. 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు. రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి రేపు ఉదయం ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమన్ నింబాచల నరసింహస్వామి భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో ఏ సుధాకర్ శర్మ గారు తెలియజేసి మహితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, భక్తి గీతం వింటారు. అలాగే దేవీ నవరాత్రి సందర్భంగా దేవీ నవరాత్రి వైభవం 3వ రోజు ప్రాశస్తం గురించి జె చంద్రశేఖర్ శర్మ గారు తెలియజేసే ప్రసంగం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:00 డాక్టర్ సీను నాయక్ దంత వైద్య నిపుణులు తెలియజేసే సలహాలు, సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 భక్తి గీతం వింటారు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న శేష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 9:05 పూల సింగిడి బతుకమ్మ సందడి రచన వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ మాధురి గారు, పర్యవేక్షణ శ్రీమతి టి శాంతిశ్రీ గారు. 9:15 సినిమా పాటలు వింటారు. 9:30 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2030 భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైకెల్ వుడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక

0: శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ, నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
1: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं. कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047ను, ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా, 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశసేవ అనే నినాదంతో, అంకితభావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ, సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్ధత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్య కాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsunderscore HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన

0: సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలతో బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
1: యువత శక్తి సామర్థ్యాలపై వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు.
0: దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకు గాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, ధరల నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ది చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు, సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగులు ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

0: వివరాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల రవాణా, గృహ వసతి మరియు బీమా గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారిణి డాక్టర్ వి దివ్య గారు అందించే వివరాలు వింటారు. ముందుగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ వివరాలు తెలుసుకుందాం. కొమ్ము రకం పసుపు క్వింటాలు ఒక్కింటికి గరిష్ట ధర 18,344 రూపాయలు, కనిష్ట ధర 13,009 రూపాయలు, మోడల్ ధర 18,009 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 15,779 రూపాయలు, కనిష్ట ధర 10,806 రూపాయలు, మోడల్ ధర 14,389 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 13,855 రూపాయలు, కనిష్ట ధర 10,506 రూపాయలు, మోడల్ ధర 13,000 రూపాయలు. మక్కలు హైబ్రిడ్ గరిష్ట ధర 2,383 రూపాయలు, కనిష్ట ధర 2,226 రూపాయలు, మోడల్ ధర 2,255 రూపాయలు. సోయాబీన్ గరిష్ట ధర 5,821 రూపాయలు, కనిష్ట ధర 4,959 రూపాయలు, మోడల్ ధర 5,711 రూపాయలు. ఇవి మార్కెట్ ధరలు. కార్యక్రమంలో ఇప్పుడు పాడి పశువుల రవాణా, గృహ వసతి మరియు బీమా గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారిణి డాక్టర్ వి దివ్య గారు అందించే వివరాలు వింటారు.
1: పాడి పశువుల రవాణాలో తీసుకోవలసిన జాగ్రత్తలు. పశువుల శరీర లక్షణాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసిన పశువులను శారీరక, మానసిక ఒత్తిడికి గురికాకుండా క్షేమంగా ఇంటికి చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. నడిపించే సందర్భాలలో ఒకేసారి చాలా దూరం నడిపించకూడదు. అలా చేస్తే పశువులు కాళ్ళ నొప్పితో బాధపడతాయి. కాళ్ళు మెత్తబడి మేత తినలేక, నడవలేక నీరసపడతాయి. మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతినిస్తూ కాలినడకన తీసుకొని రావాలి. వాహనాల లోపల అంచులకు మేకులు, చీలిన రేకులు, చెక్కలు ఉండకూడదు. లోపలి అంచులకు గడ్డితో నింపిన బస్తాలను కట్టినచో ప్రయాణంలో సంభవించే గాయాలు రాపిడి నుండి కాపాడుకొనవచ్చును. రవాణా సమయంలో పశువుల మెడను తాడుతో కడితే మెడ బిగుసుకొని పశువు మరణించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాహనానికి అడ్డంగా కట్టిన వాసాలు వెదురు గడలపైన పశువు తలభాగం ఉంచి కట్టివేయాలి. ఒకే పరిమాణం గల పశువులను ఒకే వరుసలో కట్టి ఉంచాలి. పశువు కాళ్ల కింద వరిగడ్డి మందంగా పరవాలి. లేగదూడలను పశువుల కాళ్ల దగ్గర ఉంచకుండా వాహనంలో విడిగా ఉంచాలి. లేకుంటే దూడలు కాళ్ల క్రింద పడి నలిగిపోయే అవకాశాలు ఉంటాయి. రవాణా చేసే ముందు పశువులకు ఒకేసారి ఎక్కువగా మేత, నీరు ఇవ్వకుండా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా అందివ్వాలి. రవాణా సమయంలో వాహనాలను నెమ్మదిగా, ఎక్కువ కుదుపులు లేకుండా నడపాలి. ఒక లారీలో సాధారణంగా 8 నుండి 10 పెద్ద పశువులను రవాణా చేయవచ్చును. 1-2 పశువులకు మినీ లారీలు సరిపోతాయి. వేసవిలో చల్లగా ఉండే రాత్రివేళలో పశువులను రవాణా చేయాలి. మధ్యాహ్నం విశ్రాంతినివ్వాలి. మధ్య మధ్యలో పశువులపై నీళ్లు చల్లుతూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలి. ప్రయాణంలో వాహనాన్ని తరచుగా ఆపుతూ పశువులు సౌకర్యంగా ఉన్నాయో లేదో గమనించాలి. పశువులను లారీల్లో రవాణా చేసే సమయంలో పడుకోనివ్వకూడదు. చూలి పశువుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పశువులతో పాటు ఒకరిద్దరు వ్యక్తులు వెంట ఉండి అప్రమత్తంగా ఉండాలి. పశువుల రవాణా సందర్భంలో ఏదైనా ప్రమాదాలు సంభవించి పశునష్టం సంభవిస్తే నష్టపరిహారం పొందడానికి ట్రాన్సిట్ కవరేజ్తో కూడిన ఇన్సూరెన్స్ చేయించడం మంచిది. పశువులు ఇంటికి చేరాక కొత్త వాతావరణానికి అలవాటు పడేలా ఓర్పుతో, ప్రేమతో మచ్చిక చేయాలి.

ప్రయాణపు బడలిక నిర్మూలనకు విటమిన్లు, ఖనిజ లవణాలను వాడాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి. పశువులకు గృహవసతి. శ్రేష్టమైన జాతి పశువును ఎంపిక చేసుకొని ఖరీదు చేసిన తర్వాత జాగ్రత్తగా రవాణా చేసి ఇంటికి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన పశువుకు మంచి గృహవసతి కల్పించాలి. పశువులకు గృహవసతి కల్పించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. పశువులు ఎండ, వాన, చలి వంటి వాతావరణం తీవ్రతలకు గురికాకుండా ఉంటాయి. తగిన విశ్రాంతి దొరుకుతుంది. వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటాయి. దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి. జంతువుల బారిన పడకుండా ఉంటాయి. పాడి ఆవులు, గేదెల్లో పాల సామర్థ్యం పెరుగుతుంది. పశువుల ఫారాలని లేదా పాకల్ని ఎక్కడ నిర్మించుకోవాలి? గాలి, వెలుతురు ధారాళంగా వీచే ఎత్తైన, సమతులం ఉన్న ప్రదేశంలో పాకల్ని నిర్మించుకోవాలి. ఆ ప్రదేశంలో నీరు నిలవకూడదు. బురదలాగా కాకుండా నీరు త్వరగా ఇంకిపోయి ఆరిపోయే స్వభావం కలిగి ఉంటే మంచిది. ఎంపిక చేసే ప్రదేశం రైతు ఇంటి దగ్గర్లో ఉంటే పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. ఫారాలు నిర్మించే ప్రదేశం రోడ్డుకు దగ్గరగా ఉంటే పాలు, దానా, గ్రాసం రవాణాకు సౌకర్యంగా ఉంటుంది. అలాగని హైవేలను, రైల్వే లైన్లను ఆనుకొని నిర్మిస్తే ప్రశాంతత కరువైపోతుంది. పశువుల పాక వరకు 2.5 మీటర్ల వెడల్పుతో రహదారి సౌకర్యం ఉండాలి. పశువుల శాలలను, స్థలాన్ని, పశువుల సంఖ్య రాబోయే కాలంలో విస్తరణను దృష్టిలో ఉంచుకొని స్థల పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. పశుగ్రాసాల సాగుకు వినియోగించే స్థలం పశువుల ఫారాల దగ్గరలో ఉంటే రవాణా ఖర్చులు తగ్గుతాయి. లేబర్ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఫారాలు నిర్మించే ప్రదేశంలో చెట్లు ఉంటే మంచిది. ఒకవేళ చెట్లు లేకుంటే ఫారాలకు 25 నుండి 45 మీటర్ల దూరంలో అవిస, సుబాబుల్ లాంటి చెట్లను 3 లేదా 5 వరుసల్లో 6 నుంచి 7 మీటర్ల వెడల్పుతో నాటితే వడగాలుల్ని నిరోధిస్తాయి. ఎంపిక చేసే ప్రదేశంకు దగ్గరగా విద్యుత్ లైను ఉండాలి. లేకుంటే విద్యుత్ కనెక్షన్కు ఖర్చు చాలా అవుతుంది. ఫారాలు నిర్మించే ప్రాంతంలో నీళ్ల లభ్యత బాగుండాలి. పశువులకు, పశుగ్రాసాల సాగుకు నీరు చాలా అవసరం. లేబర్ కుటుంబాలకు కావలసిన సౌకర్యాలు దగ్గరలో ఉంటే బాగుంటుంది. ఫారం నిర్మాణం. పశువుల ఫారాల్ని సూర్యకిరణాలు డైరెక్టుగా పడకుండా తూర్పు, పడమర దిశలో నిర్మించాలి. కొన్నిసార్లు వాతావరణం, ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా దిశను మార్చుకోవచ్చు. తీర ప్రాంతాలలో గాలి వీచే దిశకు అడ్డుగా ఎక్కువ తేమ ఉండే ప్రాంతాల్లో నేల తొందరగా ఆరడానికి ఉత్తర, దక్షిణ దిశల్లో, అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో తూర్పు, పడమర దిశల్లో ఫారాన్ని నిర్మించుకోవడం మంచిది. ఎంపిక చేసిన స్థలం, నిర్మించే ఫారాల మధ్య కనీసం 25 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త వహిస్తే అగ్ని ప్రమాదాలు సంభవించినా అంత సమస్య ఉండదు. అంటువ్యాధుల వ్యాప్తి అంత వేగంగా ఉండదు. పశుపోషకులు ఆర్థిక పరిస్థితి, పశువుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పాకల్ని గాని, షెడ్డుని గాని నిర్మించుకోవాలి. ఒక్కొక్క పాకలో 50 పశువుల వరకు పెంచుకోవచ్చు. పశుపోషకులు ప్రారంభంలో షెడ్డు, పరికరాలపై ఎక్కువ వ్యయం చేయడం కంటే పాడి పశువులపై వెచ్చించడం శ్రేయస్కరం. స్థానికంగా చౌకగా లభించే వస్తువులతో కొట్టాల్ని ఏర్పాటు చేసుకుంటే నిర్మాణపు ఖర్చు తగ్గుతుంది. రేకులతో నిర్మాణం ఖర్చు ఎక్కువ, మన్నిక కూడా ఎక్కువే. తాటాకుతో కొట్టాల నిర్మాణం ఖర్చు తక్కువైనప్పటికీ మన్నిక రేకుల షెడ్డులాగా ఎక్కువ కాలం ఉండదు, కానీ పశువులకి సౌకర్యంగా ఉంటుంది. పశువులు ఒకే వరుసలో లేదా 2 వరుసల్లో ఉండేలా పాకల్ని నిర్మించుకోవచ్చు. 2 వరుసల్లో అంటే 2 వరుసల్లోని పశువుల తలలుగాని, తోకలుగాని ఎదురుగెదురుగా ఉంటాయి. 20 పశువులు పైగా ఉన్న రైతులు 2 వరుసల్లో

మాడ్యూల్ ఉండే విధంగా పాకను నిర్మించుకుంటే చౌకగా పూర్తవుతుంది, అనుకూలంగా ఉంటుంది. పాక ముందు పాక కంటే 3 రెట్లు ఎక్కువ స్థలం ఉండాలి. స్థలం: ప్రతి పశువుకు 3 చదరపు మీటర్లు, పెయ్యలు పడ్డలకు 2 చదరపు మీటర్లు, దూడలకు 1 చదరపు మీటర్ చొప్పున పాకలో

విలువ, ఆఫీస్, సిబ్బంది నివాసాలకి కూడా నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలి. పశువుల పాక ఎత్తు 10 నుండి 12 లేదా 14 నుండి 16 అడుగులు ఉండేలా నిర్మించాలి. తద్వారా వెంటిలేషన్ బాగుంటుంది, క్రిమికీటకాల బెడద, అంటువ్యాధుల తీవ్రత తగ్గుతుంది. పశువుల పాక పైకప్పు ఏటవాలుగా ఉంటే వర్షపు నీరు సులభంగా జారిపోతుంది. సిమెంట్ లేదా ఇనుప రేకుల్ని రూఫ్గా వాడిన సందర్భంలో రేకులపైన తెలుపు పెయింట్ వేయించాలి. పైకప్పు చూరులు 50 సెంటీమీటర్లు ఉంటే వర్షపు జల్లులు లోపల పడకుండా ఉంటాయి. పశువుల పాకలో నేలను సిమెంట్ కాంక్రీట్ చేయించటం కానీ మొరంతో గాని నాపరాళ్లతో గాని నిర్మించాలి. పశువులు జారిపోకుండా నేల గరుకుగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. ఫ్లోరింగ్ ప్రతి మీటరుకు 3 సెంటీమీటర్లు వాలుంటే మలమూత్రాలు వెంటనే జారిపోయి పాకలు పొడిగా శుభ్రంగా ఉంటాయి. పాక నేల ఎత్తు పరిసరాల కంటే ఎత్తులో ఉండాలి. తద్వారా నీరు సులభంగా జారిపోతుంది. పశువుల పాకల్లో మేతగాడి అన్ని పశువులకు కలిపి పొడవుగా 50 సెంటీమీటర్ల ఎత్తులో 50 సెంటీమీటర్ల వెడల్పుతో 50 సెంటీమీటర్ల లోతుతో నిర్మించాలి. మేత తొట్టి దగ్గర పశువులను కట్టివేయడానికి రింగులు ఏర్పాటు చేయాలి. నీటి మేత తొట్లు పాకల్లో పశువులను కట్టివేసేందుకు ఇనుప పైపులతో ఫ్రేములు తయారు చేసి బిగించవచ్చు. త్రాగే నీళ్లకు మేతకు విడివిడిగా పక్క పక్కనే తొట్లు నిర్మించాలి. పేడ కుప్పలు, మురుగు కాలువ. పేడ కుప్పలను పాకలకు 12 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. అందుకుగాను గుంతలు తవ్వి ఉంచుకోవాలి. మలమూత్రాలు వెంటనే జారిపోయేలా మురుగు కాలువను 30 సెంటీమీటర్ల వెడల్పుతో 7.5 సెంటీమీటర్ల లోతుతో నిర్మించాలి. పశువులకు గృహవసతిలో వివిధ పద్ధతులుంటాయి. పశువులను 2 రకాలుగా పోషిస్తుంటారు. స్వేచ్ఛగా వదిలివేసే విధానం, పశువులను కట్టివేసి మేపు అందించే విధానం. మొదటి పద్ధతిలో పశువులను స్వేచ్ఛగా వదిలినప్పుడు కట్టివేయడానికి వీలు లేకుండా లూజ్ హౌసింగ్ పద్ధతిలో షెడ్లు నిర్మించాలి. ఈ పద్ధతిలో పాలు తీసేందుకు మాత్రమే పశువులను కట్టివేస్తారు. రాత్రి పగలు పశువులు ఫెన్సింగ్ లోపల తిరుగుతుంటాయి. ఖాళీ స్థలంలో ఒకవైపు నివాసం ఏర్పాటు చేస్తారు. అక్కడ పశువులు వేడి, చలి, వర్షం నుండి విశ్రాంతి తీసుకుంటాయి. ఒకే నీళ్ల ట్యాంకు, మేత తొట్టి ఉంటుంది. దానాను పాలు తీసే ముందు పశువులకు ఒక గదిలో అందిస్తారు. ఈ పద్ధతిలో నిర్మాణం చౌకగా పూర్తవుతుంది. మేత యాజమాన్యం సులభంగా ఉంటుంది. అన్ని రకాల వయస్సు గల పశువుల్ని ఈ పద్ధతిలో పెంచవచ్చు. కొండ ప్రాంతాలు, అధిక వర్షాలున్న ప్రాంతాల్లో తప్ప వెచ్చని ప్రాంతాల్లో ఈ పద్ధతి బాగుంటుంది. ఇక పశువుల్ని కట్టివేసే పద్ధతిలో ఒకే వరుసలో లేదా 2 వరుసల్లో పెంచుకోవచ్చును. పశువులన్నింటినీ ఒకే దగ్గర మెడకు త్రాడు లేదా చైనుతో కట్టివేసి మేపు అందించడం, పాలు పితకడం ఇక్కడే చేస్తారు. ఈ పద్ధతిలో పశువులు వాతావరణ తీవ్రతకు గురికావు. వ్యాధుల నివారణ సులభంగా ఉంటుంది. పశువులను శుభ్రపరచడం కూడా తేలికగా ఉంటుంది. చలిగాలులు, వర్షాలుండే ప్రాంతాల్లో ఈ పద్ధతి బాగుంటుంది. పశువుల్లో బీమా. బీమా వల్ల ప్రమాదవశాత్తు పశువులు చనిపోతే రైతులు నష్టపరిహారం పొందే వీలుంటుంది. విలువైన పశువుల్ని బీమా చేయడం వల్ల రైతులకు ధీమాగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రీమియం రేట్లు. బీమా చేసే విలువను పశు వైద్యులు నిర్ణయిస్తారు. పశువు విలువలో 4 నుండి 5% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల ప్రీమియం ఒకేసారి చెల్లిస్తే ప్రీమియంలో 25% తగ్గిస్తారు. పశువు విలువ ఆధారంగా ప్రీమియం చెల్లించగానే పశువు చెవికి గుర్తుగా నెంబర్ ట్యాగ్ లేదా పోగు వేస్తారు. పశువు జాతి, వయస్సు, గుర్తులు, చెవి పోగు నెంబర్, ఈతల సంఖ్య, పాల దిగుబడి, మార్కెట్ విలువ

0: చెల్లించిన ప్రీమియం, బీమా ప్రారంభమైన తేదీ, ముగింపు తేదీ మొదలగు వివరాలతో కూడిన పాలసీ ఇవ్వబడుతుంది. ఇన్సూరెన్స్ కవర్ చేసే అంశాలు: ప్రమాదాల వల్ల, వ్యాధి సోకడం వల్ల, ఆపరేషన్ చేయించిన తరువాత, అగ్ని ప్రమాదాలు, పిడుగులు, వరదలు, భూకంపాలు, కరువు కాటకాలు, తుఫాన్లు మొదలగు సందర్భాల్లో పశువులు మరణిస్తే నష్టపరిహారం లభిస్తుంది. పశువు మరణించే ముందు పశువు విలువ, రైతుకు కలిగిన నష్టం ఆధారంగా పశువు విలువలో 75 నుంచి 100% నష్టపరిహారం చెల్లిస్తారు. ఇందుకుగాను ఇన్సూరెన్స్ చేసిన పశువులకు యుద్ధం వల్ల నష్టం జరిగినా, అంటువ్యాధులు సోకి మరణించినా, ఉద్దేశపూర్వకంగా వ్యాధికి సరైన చికిత్స, ఆహారం అందించకున్నా, ఒక పశువు చెవిపోగు మరొక పశువుకు మార్చినా, ఎక్కువ బరువు లాగించినా, తెలిసి తెలియని వైద్యం చేయించినా, ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం అందించవు. బీమా గడువు పూర్తి కావడం, ధృవపత్రాలు సరిగ్గా లేకపోవడం, చెవిపోగు లేకపోవడం మొదలగు సందర్భాల్లో కూడా నష్టపరిహారం అందకుండా పోతుంది. నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయాలంటే పశువులు మరణించిన వెంటనే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియపరచాలి. సంబంధిత పశువైద్యాధికారి నుండి డెత్ సర్టిఫికెట్ తీసుకొని సమర్పించాలి. పశువుల్ని బ్యాంకు రుణం ద్వారా పొందితే సంబంధిత బ్యాంకు వారికి కూడా తెలియపరచాలి. మరణించిన పశువు ఫోటో తీసి ఉంచాలి. పశు కళేబరాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ అధికారుల పరిశీలన నిమిత్తం 24 గంటలు ఉంచాలి. కంపెనీ నుండి వచ్చే క్లెయిమ్ ఫారం పూర్తి చేసి డాక్టర్ ఇచ్చే పోస్ట్మార్టం రిపోర్ట్, పశువు ఫోటో, చెవిపోగు మొదలగు జతపరిచి కంపెనీకి సమర్పించాలి. కాబట్టి రైతాంగం పశు నష్టం, మేపుపై ఖర్చు, ఉత్పత్తి అయ్యే పాల ఖరీదు మొదలగు వాటి ద్వారా నష్టపోకుండా ఉండాలంటే పశువులకు బీమా తప్పనిసరని గమనించాలి.
1: ఇంతవరకు మీరు పాడి పశువుల రవాణా, గృహవసతి మరియు బీమా గురించి కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం పశు వైద్యాధికారిణి డాక్టర్ వి దివ్య గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

మిరప తోటల్ల నుండి పోతే చెరుకు తోట, పల్లె దాటి మిరప తోట, మిరప తోటల్ల నుండి పోతే చెరుకు తోట, చెరుకు తోటల్ల, చెరుకు తోటల్ల, చెరుకు తోటల్ల.

రంబోతే పత్తి తోట, పత్తి తోటల్ల నుండి పోతే పిల్లబాట, పిల్లబాటల్ల పిల్లబాటల్ల పిల్లబాటల్ల.

0: పల్లె కాడ కళ్ళు దాగి నేను సల్లంగా బాట ఎంత ముందుకేగి గా పాటల్ల గా పాటల్ల గా పాటల్ల వాడుకుంట పల్లె పాట నేను చిన్న గజరాల సిద్ధిపేట చిన్న గజరాల సిద్ధిపేట.
1: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు పాలీ హౌస్ లో క్యాప్సికం సాగు గురించి కొన్ని వివరాలు వింటారు. ప్రస్తుతం రైతులు సాంప్రదాయ పంటలనే కాకుండా ఆధునిక పద్దతుల్లో పాలీ హౌస్ లో సాగు చేసేటటువంటి ఉద్యాన పంటలను పండించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వాణిజ్యపరంగా మంచి ఆదాయాన్నిచ్చేటటువంటి క్యాప్సికం లేదా బెంగళూరు మిర్చి, సిమ్లా మిర్చిగా కూడా పిలువబడే కూర మిరప కారం తక్కువగా ఉండి గంట ఆకారంలో లావుగా ఉంటుంది. అందుకే దీన్ని బెల్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇందులో అన్ని పోషకాలతో పాటు విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, ఊదా రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే క్యాప్సికం ను ఆహార అలంకరణల్లో, నూడిల్స్, బిర్యానీ, మాంసాహార వంటల్లో రుచి కోసం వాడుతూ ఉంటారు. సీజన్లో అధికంగా కిలో 100 రూపాయలు పలికి, సీజన్ లేని సమయంలో కూడా కిలో 40కి తగ్గకుండా ఉండేటటువంటి క్యాప్సికం ను పాలీ హౌస్ లో నాణ్యమైన పంటగా పండించవచ్చు. రబీలో అధిక దిగుబడులు ఉంటాయి. పాలీ హౌస్ లో ఉష్ణోగ్రతలు, సూర్యకాంతి మొక్కలకి అనుకూలంగా మార్చుకోవడానికి వీలుంటుంది. నర్సరీ నుండి మొక్కలను పాలీ హౌస్ లో నాటినప్పటి నుంచి మొదటి వారం రోజులు తక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి. మొక్కలు నిలదొక్కున్న తర్వాత షేడ్ నెట్ తొరలను తొలగించి మొక్కలకు ఎండ తగిలేలా చేయాలి. ఈ పంటకి మురుగునీటి వసతి గల అన్ని నేలలు అనుకూలమైనవి. ఇందులోని రకాల విషయానికొస్తే కాలిఫోర్నియా వండర్, అర్క బసంత్, అర్క మోహిని అనే రకాలు ముఖ్యమైనవి. కాలిఫోర్నియా వండర్ కాయ ఆకుపచ్చ రంగులో ఉండి ఒక పాలీ హౌస్ 3 నుండి 6 టన్నుల దిగుబడినిస్తుంది. ఇక అర్క బసంత్ కాయ లేత పసుపు వర్ణంలో ఉండి ఒక పాలీ హౌస్ కి 3 నుండి 4 టన్నుల దిగుబడినిస్తుంది. అర్క మోహిని కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి కాయలు పండినప్పుడు ఎరుపు రంగుకి మారుతూ ఉంటాయి. కాయలు పెద్దగా ఉండి 3 నుండి 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు. హైబ్రిడ్ క్యాప్సికం రకాలు 10 గ్రాముల ప్యాకెట్లలో లభిస్తూ ఉంటాయి. ఒక పాలీ హౌస్ కి 2 నుండి 3 ప్యాకెట్ల విత్తనం సరిపోతుంది. ఇక నారుమడి తయారు చేసుకునేటప్పుడు 1 మీటర్ వెడల్పు, 5 మీటర్లు పొడవు గల ఎత్తు నారుమడులను తయారు చేసుకోవాలి. విత్తనాలను ఈ మడులపై వరుసల్లో పలచగా విత్తుకోవాలి. విత్తిన 2 వారాలకి 100 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలను ఇసుకతో కలిపి చల్లుకోవాలి. విత్తిన 12 నుండి 20వ రోజున కాపర్ ఆక్సిక్లోరైడు 3 గ్రాములు లీటర్ నీళ్లకి కలిపి నారుమళ్లను బాగా తడిచేలా పిచికారీ చేసినట్లయితే నారుకుళ్లు తెగులు రాకుండా నివారించుకోవచ్చు. ఈ మొక్కలు నాటడానికి ముందు పాలీ హౌస్ లో ఎత్తైన మడులను తయారు చేసుకోవాలి. పాలీ హౌస్ పొడవు 80 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్ల ఎత్తుగల మడులు 12 నుండి 13 దాకా చేసుకోవాలి. ఎత్తుమడుల మధ్య దూరం 60 సెంటీమీటర్లు వదిలితే సరిపోతుంది. 30 నుండి 40 రోజుల వయస్సున్న ఆరోగ్యకరమైన నారుని మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు వేయడంతో నాటుకోవాలి. నారు నాటిన తర్వాత ప్రతిరోజు రోజు క్యాన్తో తడినివ్వాలి. 1 వారం తర్వాత డ్రిప్ ద్వారా రోజుకు 2 గంటల సేపు నీరందించినట్లయితే సరిపోతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలను బట్టి డ్రిప్ ద్వారా విడుదల చేసి నీళ్లను పెంచడం, తగ్గించడం చేసుకోవాలి. ఈ విధంగా

0: పాలిహౌజ్ లోపలున్నటువంటి 50% షేడ్ నెట్ని ఉష్ణోగ్రతలు తగ్గించడానికి పెంచడానికి ఉపయోగించాలి. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటే ఫాగర్స్ ని ఉపయోగించి ఉష్ణోగ్రతను తగ్గించాలి. ఇక ఈ పంట ఎరువుల విషయానికొస్తే నీళ్లలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు. ఆఖరి దుక్కి బిడ్ల తయారీలో 1.5 టన్నుల పశువుల ఎరువు, అలాగే 100 కిలోల వేపపిండి, 2 క్వింటాళ్ల వర్మీ కంపోస్టు, 20 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియబెట్టాలి. పూత పిండ దశ నుండి మొదటి 2 నెలలు, చివరి 2 నెలలు వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా 1 కిలో యూరియా, పొటాషియం నైట్రేటు లేదా పాలిఫీడ్ను మార్చి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 3 నెలలు 2 కిలోల యూరియా, 1 కిలో పొటాషియం నైట్రేటు 19:19:19 ప్రతి వారం డ్రిప్ ద్వారా ఇవ్వాలి. సూక్ష్మ పోషకాలు అంటే బోరాన్ 10 గ్రాములు, జింక్ సల్ఫేట్ 25 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రాములు, ఫెరస్ సల్ఫేట్ 25 గ్రాములు, నిమ్మ ఉప్పు 2 గ్రాములు 10 లీటర్ల నీళ్లలో కలిపి 15 రోజులకు ఒకసారి పిండ దశ నుండి పిచికారీ చేసినట్లయితే దిగుబడి చాలా బాగుంటుంది. ఇక మొక్కలు నాటిన తర్వాత ముందుగా వచ్చేటటువంటి పూతను పిండలను జాగ్రత్తగా గోటితో తుంచివేయాలి. ప్రతి మొక్క నుండి బలంగా పెరిగే 3-4 పక్క కొమ్మలను మాత్రమే పెరగనివ్వాలి. క్యాప్సికం మొక్క కాండం బలహీనంగా ఉండి కాయ బరువుకి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పాలిహౌజ్ లో 8 అడుగుల ఎత్తులో జీఐ వైరు మొక్కల వరుసకు సమాంతరంగా కట్టాలి. ఈ విధంగా కట్టిన వైరుకి మొక్క మొదలుకి ప్లాస్టిక్ వైరుతో వదులుగా కట్టాలి. మొక్క పెరిగే కొద్దీ పెరిగిన కొమ్మలను ప్లాస్టిక్ తాడుకి మెలిపెట్టడం ద్వారా కొమ్మ కాపు మీద విరగకుండా చూసుకోవాలి. కొమ్మలను ఎంత పైకి పెంచితే దిగుబడి అంతగా పెరుగుతుంది. ఇక కాయ కోత దిగుబడి విషయానికొస్తే ఆకుపచ్చ రకాలను ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోయాలి. పసుపు ఎరుపు రంగు రకాలను 50% రంగు మారగానే కోయాలి. పూర్తిగా రంగు మారిన కాయలు తర్వాత వాడిపోతాయి. ప్రతి 2-3 రోజులకు ఒకసారి కాయలు కోయాలి. ఒక పాలిహౌజ్ నుండి ఒక పంట కాలానికి 5-6 టన్నులకు పైగా దిగుబడిని సాధించవచ్చు. ఈ పంటలో సస్యరక్షణ గురించి మాట్లాడుకుంటే మొక్క ఆకులు పైకి ముడుచుకుపోయి రాగి రంగుకి మారుతూ ఉంటాయి. మొక్కలు నాటిన 15వ 45వ రోజు ఫిప్రోనిల్ గుళికలు 0.3% వేసి పై ముడతను నివారించుకోవచ్చు. దీని నివారణకు 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీళ్లకి కలిపి పిచికారీ చేయాలి. ఇక తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కురిచగా ఉన్న చిగురులను చేత్తో తుంచి డైపెన్థ్యూరాన్ అనే మందును 2 గ్రాముల చొప్పున లీటరు నీళ్లకి కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. ఇక కాయతొలిచే ఆకు తినే పురుగు. ఈ పురుగు ఆశించినప్పుడు ముందుగా ఆకులు తిని తర్వాత కాయలో గింజలను తిని పంటను నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు విషపూయర బాగా పనిచేస్తుంది. పురుగులు చిన్నగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీళ్లకు కలిపి పిచికారీ చేయాలి. విషపూయర ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగులను కూడా నివారించవచ్చు. ఇలా పాలిహౌజ్ లో సాగు చేసేటటువంటి క్యాప్సికం సాగు పట్ల రైతులు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులను పొందవచ్చు. ఇంతవరకు మీరు పాలిహౌజ్ లో క్యాప్సికం సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45. ఇప్పుడు ఉంటారు ప్రకటించిన అంశం వెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
2: అందించే వివరాలు విందాం.
3: పిఎంఎఫ్ఎంఇ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్, ఇది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అని అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో ఇద్దరి షేర్తో రన్ అవుతున్న స్కీమ్. 2020-21 ఇయర్ నుంచి 2024-25 సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ స్కీమ్ రన్నింగ్ లో ఉంది. రీసెంట్ గా 30th September 2026 మొన్న మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు స్కీమ్ కి. అప్ టు 31st March 2027 దాకా కూడా మనకి ఈ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాకపోతే చాలా మందికి స్కీమ్ ఉన్నట్టుగా తెలియదు, వాళ్ల కోసమే మనం ఈరోజు వివరంగా క్లుప్తంగా చెప్పాలని నేను స్టూడియో దాకా రావడం జరిగింది. పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు సంగీత.

నేను జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నిజామాబాద్. అండ్ నిర్మల్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అంటే మన ఆహార సంబంధిత పరిశ్రమలు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నారో లేకపోతే ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు సబ్సిడీ పొందొచ్చు అనేవి నేను మీకు వివరంగా తెలియజేస్తాను. మనకి ప్రతి జిల్లా కానీ రాష్ట్రం కానీ ఎక్కడ కూడా మనకి ఏంటంటే విలేజ్ లెవెల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. లైక్ మనం చిన్న హోటల్స్ చూస్తాము, కర్రీ సెంటర్స్ చూస్తాము, లేకపోతే అక్కడ పండే పంటలను బట్టి, అక్కడ బేస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ని బట్టి అక్కడ ఇండస్ట్రీస్ అనేవి పెడతారు. మన జిల్లాకు సంబంధించినంత వరకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, అంటే ఒక జిల్లా ఒక ప్రొడక్ట్ అనేది ఎప్పటి నుంచో మనకి నేషనల్ వైడ్ గా వింటున్నాము. మన జిల్లా నిజామాబాద్ కు సంబంధించి ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ లో పసుపు అనేది మనం చూస్ చేసాం. ఎందుకంటే ఇక్కడ పండే పసుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గిరాకీ ఉంది. వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏమన్నా ఉంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే మొట్టమొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తాం. అది కాకుండా ఇంకేదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, లైక్ మీరు ఆహార సంబంధిత పరిశ్రమ అంటే చిన్న హోటల్ పెట్టుకున్నా అది కూడా ఆహార సంబంధిత సేవ పరిశ్రమ అంటాం దాన్ని మనం. సేవ అనేది ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఉండదు, విల్ ప్రిపేర్, అంటే మనం తయారు చేయడానికి వాడే సామాగ్రి ఏదైతే ఉందో అది మనము ఈ లోన్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా మనం పొందుతాం. అందుకని మనం సేవ అంటాం. ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మనం పసుపు కొంటాం, దాన్ని మనం పాలిష్ చేసి గ్రైండింగ్ చేసి దాన్ని ప్యాకేజ్ చేసి దానికి ఒక ప్రొడక్ట్ కి ఒక బ్రాండింగ్ ఇచ్చి మనము మార్కెట్ లోకి తీసుకొస్తాం. దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి సంబంధించిన పరిశ్రమ అంటాం. ఇవి రెండు వేరు వేరు రకాల పరిశ్రమలు. అయితే దీంట్లో ఏంటంటే ఈ లక్ష్యంలో ఉండాలని ఏం లేదు. అంటే పరిశ్రమ అనగానే చాలా మందికి ఏం గుర్తొస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో ఫోటోలు మనం చూస్తూ ఉంటాం కదా, ఇండస్ట్రీ పొగలు వెదలు చల్లడము, లేకపోతే ఏదో మసిబారిన ఇట్లా, అంటే మన అంటే చిన్నప్పటి నుంచి మనం చూసే ఇమేజెస్ అవే గుర్తొస్తాయి. పరిశ్రమ అంటే ఏం లేదు, శ్రమించి చేసేది కూడా పరిశ్రమ కిందే వస్తుంది. దాంట్లో మెయిన్ రూరల్ ఏరియాస్ లో ఏంటంటే మనకి వాళ్ళకి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటారు. ఒక 100,000 రూపాయలు స్టార్ట్ చేసి దాంట్లో ఇప్పుడు బాయిలరే ఉందనుకోండి, దానికి 10 లక్షల వరకు మీకు స్కీమ్ లో అప్లై చేసుకోవచ్చు. బాయిలర్స్ ఉంటాయి, పాలిషర్స్ ఉంటాయి, మొత్తంగా కలిపి మీకు 10 లాక్స్ లో మీకు ఆ రెండు కూడా ఈ పసుపు రైతులకు చాలా పనికొచ్చే యంత్రాలు అనమాట. ఇవి యంత్రాలు అనొచ్చు, ఒక ఎక్విప్మెంట్ అనొచ్చు. వీటిని ఏంటంటే మీరు డైరెక్ట్ గా కొంటే మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, రైతులంతా భరించలేరు కాబట్టి. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మేము PMFME స్కీమ్ లోనే మీరు అప్లై చేసి 35% వరకు సబ్సిడీ, మాక్సిమం 35 అండి, యూనిట్ కాస్ట్ అంటూ ఇంత లేదు, మాక్సిమం 35% వరకు మీరు సబ్సిడీ గ్రాంట్ కింద మీరు పొందొచ్చు. అది కూడా 3 ఇయర్స్ వరకు కూడా మీరు అది గ్రాంట్ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరగదు. 3 ఇయర్స్ వరకు మీరు దాన్ని పరిశ్రమని నీట్ గా EMIs కడుతూ, మళ్ళీ మనకు సంబంధించిన మెషినరీ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ, ప్రొడక్షన్ అంతా కూడా మార్కెట్ లో బాగా అమ్ముకోవడం కానీ బ్రాండింగ్ చేయడం కానీ అట్లాంటివన్నీ కూడా మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో పెట్టిందనమాట. అయితే ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉందన్నాం కానీ దానికి ఎవరు అర్హులు అనేది మనకి చాలా మందికి తెలియదు. ఈ విషయంలో ఏంటంటే లోకల్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులే ఉండాలి. 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు, అప్ టు ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం ధృవపత్రాలు ఏంటంటే క్యాస్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే మనము అక్కడ బ్యాంక్ పంపిణీకి అసలు వీళ్ళకి అకౌంట్ ఉందా లేదా చూస్తామన్నమాట. మీరు ప్రాజెక్ట్ రిపోర్టు, అంటే ప్రాజెక్ట్ రిపోర్టులో ఏముంటుందనేది కూడా చాలా మందికి ఐడియా ఉండదు. దాంట్లో మనకు సంబంధించినంత వరకు రా మెటీరియల్, ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, అది ఎంతవరకు మేము తీసుకోగలుగుతాము, దానికి సంబంధించిన మెషినరీ ఏంటి, ప్రొడక్షన్ ఎంత వస్తుంది, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, అది ఎన్ని సంవత్సరాల్లో EMIs నేను పే చేసుకోగలుగుతాను, ఫ్యూచర్ రాబోయే కాలంలో ఆ పరిశ్రమ ఎంతవరకు నడవగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది, దానివల్ల లాభాలేంటి, అన్ని కూడా మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మనం పొందుపరుస్తాం. పల్లెటూరులో ఉండే చాలా మంది రైతులకు కానీ లేకపోతే అదర్ చదువుకున్న వాళ్ళకైనా కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం అనేది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది మనం చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే కొంచెం అకౌంటెంట్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే తయారు చేయగలుగుతారు. ఇలాంటి వాళ్ళ కోసము ప్రభుత్వం ఏంటంటే డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసింది. వాళ్ళు కూడా మా ఆఫీస్ లో భాగంగానే వాళ్ళు పనిచేస్తారు. ఎవరికైనా అవసరం ఉంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళకి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో గైడెన్స్ చేస్తారు. ఒకవేళ ఆ పరిశ్రమ కొంచెం పెద్ద ఎత్తున వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన లైసెన్స్, FSSAI అంటాము, ఆ లైసెన్స్లు కానీ ఉద్యమాధారం, అంటే ఒక పరిశ్రమ ఎక్కడుంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత కెపాసిటీ, ఎంతమంది పనిచేస్తారని సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, ఉద్యమ రిజిస్ట్రేషన్ అని, అది ఎలా అప్లై చేయాలి, అవన్నీ కూడా మీకు DRPs డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్

గైడ్ చేస్తారు. ఇదంతా తెలియాలంటే ఖచ్చితంగా మీరు డిఆర్డిఏని కానీ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ లో ఏంటంటే ఎస్ఎస్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో ఇండివిజువల్ కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రూప్స్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే రెండు విధాలుగా ఉంటుందన్నమాట స్కీమ్. పిఎంఎఫ్ఎంఏ అనేది ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, గ్రూప్ లో కూడా చేసుకోవచ్చు. డిఆర్డిఏ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. మా దగ్గర అదర్ దాన్ సపోజ్ జెంట్స్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ గ్రూప్ లో కూడా ఉండరు. వాళ్ళు పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? డిఆర్డిఏకి వెళ్లకుండా డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చినా కూడా, మా దగ్గర డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ఉంటారు. ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలా డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనే విషయం కూడా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఒక విధానం. దీన్ని బట్టి ఒకవేళ వాళ్ళు మీకు అన్ని తెలుసున్నారు, కొంతమంది గ్రూప్ ఉంది, మాకు డిఆర్పీస్ అవసరం లేదు, మేమే చేసుకుంటామన్నా కూడా గ్రూప్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా అదర్ అప్లికేషన్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే గ్రూప్ సంబంధించిన అప్లికేషన్ వచ్చేసి స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీకి వెళ్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎఫ్ఎంఈ పోర్టల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్, అంటే అక్కడ సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా పోర్టల్లో మీకు అప్లికేషన్తో సహా మీకు కనిపిస్తుంది. అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేస్తూ పోతూ ఉంటే ఆ సబ్మిషన్ అనేది అయిన తర్వాత అది గ్రూప్ అయి ఉంటే స్టేట్ లెవెల్కి ఫార్వర్డ్, స్టేట్ లెవెల్ ఏజెన్సీకి డిఆర్పీలు ఫార్వర్డ్ చేస్తారు. లేదు అది ఇండివిజువల్ అప్లికేషన్, డిస్టిక్ లెవెల్లోనే జిఎండిఏసీ అంటే జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ వాళ్ళు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. జిఎండిఏసీ ఇస్ ద నోడల్ ఆఫీసర్, వాళ్ళ లాగిన్లోకి అప్లికేషన్ కనిపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ అంటే పెట్టుకున్న ప్రదేశం ఏంటి, అక్కడ సంబంధించిన నడుస్తుందా లేదా ఇండస్ట్రీ, దానికి సంబంధించి జెన్యున్ గా ఉందా లేదా, డిపిఆర్ కరెక్ట్ గా ఉందా లేదా, పర్సన్ జిల్లా వాస్తవుడా కాదా, ఇవన్నీ చూసి కరెక్ట్ గా ఉంది అనుకుని అంటే వీళ్ళు ప్రాపర్ గానే అప్లై చేశారని స్క్రూటినీ చేసిన తర్వాత మేము దాన్ని బ్యాంక్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ఉండి కూడా లేదని ఫెమిలీలో అప్లై చేయడము, దానివల్ల లబ్ధి పొందాలని కొంతమంది ఫేక్ సంబంధించిన అవి కొటేషన్స్ పెడతా ఉంటారు, జిఎస్టీ లేనివి, లేకపోతే మెషినరీ సప్లయర్స్ ఏదో ఫేక్ గా పెట్టడం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్క్రూటినీల వల్ల వాటిని డిలీట్ చేస్తాము. అయితే డిఆర్పీకి మీరు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. కొటేషన్స్ అన్ని కూడా మీరే సబ్మిట్ చేస్తారు కాబట్టి మెషినరీ సప్లైస్ దగ్గర మీరు జిఎస్టీ ఉన్న కొటేషన్స్ తీసుకోవాలి. అండ్ మెషినరీ వాల్యూస్ కూడా, సపోజ్ ఇప్పుడు 8 లక్షల వాల్యూ ఉన్నదాన్ని మీరు 12-13 చూపించారనుకోండి, మాకేమనిపిస్తుందంటే ఇది కొంచెం వయబుల్ అవ్వదేమో, వీళ్ళు ఇంటెన్షనల్లీ సబ్సిడీ కోసం అప్లై చేశారేమో అనే దగ్గర స్క్రూటినీ దగ్గర మీకు రిజెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది, అంటే మేము దరఖాస్తుని తిరస్కరిస్తాం. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందుగానే మీరు ఒక 10 లక్షలతో అయ్యేదాన్ని 50-100 లక్షలు అటు ఇటుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఎక్స్పెన్సెస్ లైక్ ఇప్పుడు మడుగులకి మనం ముందే అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఎంతో కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి, అది పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువగా చూపించేస్తారు డిపిఆర్లో. అలాంటి ఏమన్నా ఉంటే ముందే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అప్పుడు తిరస్కరణకు గురైతే మీరు బాధపడతారు, రీజన్స్ మీకు ఐడియా ఉండదు, మళ్ళీ మీరు రీఅప్లికేషన్ చేసుకోవాలి. ఇదంతా అవాయిడ్ చేయాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి డిఆర్పీకి, డిఆర్పీ కూడా వాళ్ళు కరెక్ట్గా చూసి అన్ని చేసుకుని మా దగ్గర పంపిస్తారు, మేము బ్యాంక్ వెళ్తుంది అప్లికేషన్. వేరేజ్ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎట్లాగూ అకౌంట్ వాళ్ళ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పర్సనే కాబట్టి మీకు ఎక్కువగా రిజెక్షన్ అనేది అక్కడ ఏం జరగదు. కాకపోతే మీరు డాక్యుమెంటేషన్ విధానంలో ఈ రేపు మెషినరీ అనేది మీరు కొటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు దానికి చెక్ కానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ డబ్బులు ఇస్తారు, మెషినరీ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారో డబ్బులు వెళ్తాయి కానీ మెషినరీ తీసుకోరు, ఆల్రెడీ ఉన్న దాంతోనే నడిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుద్దంటే డిఆర్పీస్ ఫ్యూచర్లో ఇన్స్పెక్షన్కి వెళ్తారు, బ్యాంకర్ కూడా ఇన్స్పెక్షన్కి రావచ్చు, మెషినరీ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మెషినరీ కనుక కొత్తదై ఉండి బాగా పనిచేస్తుందంటే వెళ్ళని కూడా మీరు మీకు 35% అనేది సబ్సిడీ హ్యాపీగా జమ అవుతుంది. కాకపోతే 90% కరెక్ట్గానే ఉంటాయి, 10% కొంత తెలిసి మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనేది నా ఉద్దేశం. అందరూ అలా ఉండరు. కాకపోతే ఇవన్నీ డాక్యుమెంటేషన్ లెవెల్లో మీరు డిఆర్పీకి ఎగ్జాక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవ్వండి, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ లెవెల్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఈ 3 ఇయర్స్ అనేది స్టాగ్నేషన్ పీరియడ్ అనేది అంటాం, ఎందుకంటే 3 ఇయర్స్ సబ్సిడీ 35% రాగానే మీ ఖాతాలో జమ చేయడం జరగదు. దీనికి ఎప్పుడు ఇస్తారంటే మీ ఇండస్ట్రీ పెట్టిన పర్పస్ ఏంటి, మీరు ఉపాధి పొందాలి, ఒక 4 ఉపాధి దొరుకుతుంది మీ వల్ల. అది ఎప్పుడు జరుగుతుంది, మీ పరిశ్రమ అనేది కంటిన్యూస్ గా మినిమం 3 ఇయర్స్ నడిచిన తర్వాత. ఈ పరిశ్రమకి సంబంధించినంత వరకు మీరు అప్లై చేసింది మేము డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా మేము బ్యాంక్ కి పంపించిన తర్వాత మీకు 35% సబ్సిడీ క్లెయిమ్ అనేది బ్యాంకర్స్ పొందుపరుస్తారు. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ క్లెయిమ్ అయిన తర్వాత
ట్రాన్సిట్ అకౌంట్ లోకి వచ్చి మీకు జమ అవుతుంది. అంటే బ్యాంక్ సంబంధించిన మిర్రర్ అకౌంట్ అంటాము, దాంట్లో జమ చేస్తారు. ఆ డబ్బులు పరిశ్రమకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అంటే, మీరు కరెక్ట్ గా 3 సంవత్సరాలు

0: సంవత్సరాలు రీపేమెంట్ ఈఎంఐ చక్కగా కట్టుకుని ఆ రీపేమెంట్ అంతా కూడా బ్యాంకర్స్ కి టైం కట్టి మీ సిబిల్ స్కోర్ బాగా ఉండి మీరు అన్ని విధాలుగా లబ్ధి పొందితే అప్పుడు మా బ్యాంకరు డిఆర్పీలు ఇన్స్పెక్షన్ చేసి 3 ఇయర్స్ వరకు పరిశ్రమ ఇంకా రన్నింగ్ లోనే ఉంది బాగా నడుపుకుంటున్నారని తెలిసిన తర్వాత ట్రాన్సిట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 35% సబ్సిడీ గ్రాంట్ మీ అకౌంట్ లోకి జమ చేస్తారు. ఈఎంఐలు కంప్లీట్ అయి ఉంటే మీ సేవింగ్స్ అకౌంట్ లోకి ఇస్తారు, లేదంటే మీ అకౌంట్ లోకి జమ చేస్తారు లోన్ అకౌంట్ లోకి. ఇది మొత్తంగా ప్రాసెస్ అండి. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, బ్యాంక్ ఎలా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మనము మాట్లాడాం కదా. ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అన్నాము, గ్రూప్ అన్నాము. ఇండివిజువల్ వాళ్ళకి మాక్సిమం 10 లాక్స్ వరకు గ్రాంట్ దొరుకుతుంది. 35% ఆర్ 10 లాక్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. అంటే సపోజ్ ఒకరు 1 crore రూపాయలు పెట్టుకున్నారు, 35% 35 లాక్స్ అవుతుంది. అండ్ 35 లాక్స్ ఇవ్వరు ఇండివిజువల్ కి, 10 లాక్స్ మాత్రమే మీకు అర్హత ఉంటుంది. ఎందుకంటే 35% ఆర్ 10 లాక్స్ ఇది మాక్సిమం లిమిట్ ఇండివిజువల్ యూనిట్ కి. కానీ మాక్సిమం ప్రాజెక్ట్ లిమిట్ ఏం లేదు. 35% మార్జిన్ అనేది సబ్సిడీ లిమిట్ మాత్రమే ఉంటుంది. సబ్సిడీ లిమిట్ 35. అండ్ దీంట్లో ఇంకోటి అండి, మీరు టోటల్ పెట్టే ప్రాజెక్ట్ లో 10% మార్జిన్ కింద మీరు జమ చేయాలి. అంటే ఇప్పుడు 10 లక్షల లోన్ తీసుకుంటున్నారు, 10% 1 lakh rupees మార్జిన్ అంటే యూనిట్ హోల్డర్ జమ చేయాల్సి ఉంటుంది. తర్వాత 90% బ్యాంకర్ లోన్ ఇస్తారు. ఈ రెండు కలిపిన తర్వాత శాంక్షనింగ్ అయిన తర్వాత 35% గ్రాంట్ వస్తుంది. అది పక్కన ట్రాన్సిట్ అకౌంట్ లో పెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కానీ ముందే మీకు 35% అనేది ఇవ్వరు. 35% మైనస్ చేసి 65% లోన్ అట్లా వస్తుందని అనుకోవద్దు. ఇది ఎప్పుడైనా 3 ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది అనేది మనము ముందే ఆలోచించుకొని పెట్టాలి. ఇది ఇండివిజువల్ సంబంధించిన విషయం నేను చెప్పింది. వేరేజ్ ఇంకా కొంత గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఎస్జీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు 10 మంది కలిసి పెద్ద ఎత్తున ఒక ప్రాసెసింగ్ యూనిట్ లైక్ పసుపు ఉందనుకోండి, పెద్ద ఎత్తున మెషినరీ కొని దాన్ని పాలిష్ చేసి ఒక బ్రాండింగ్ చేసి మార్కెట్ చేసుకుందామని 10 crore ఇండస్ట్రీ అయిందనుకోండి, మాక్సిమం 35% ఆర్ 3 crores గ్రూప్స్ కి. ఈ గ్రూప్ అప్లికేషన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన డిఆర్పీస్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడంలో. స్టేట్ లో ఉండే వాళ్ళ కమిటీ వాళ్ళు అంతా స్క్రూటినీ చేసి బ్యాంక్కి పంపిస్తారు అప్లికేషన్ శాంక్షనింగ్ కి. ఇది ఇండివిజువల్ అండ్ గ్రూప్ సంబంధించిన రెండు విషయాలు. ఇంకా ఏంటంటే కొంతమంది గ్రూప్ సభ్యులు ఉన్నారు, కొంతమందికి ట్రైనింగ్ అవసరం ఉందనుకోండి, వీళ్ళు డిఆర్పీకి చెప్తే దానికి సంబంధించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొన్ని ఆఫీసెస్ మనకి హైదరాబాద్ లో కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్రైనింగ్ కూడా పంపిస్తారు. అది మీరు గ్రూప్ గా వెళ్ళొచ్చు, ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిఆర్పీస్ చెప్తారు, లేదంటే జనరల్ మేనేజర్ ఆఫీస్కి వస్తే మీకు మిగతా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. మా కార్యాలయం అడ్రస్ వచ్చేసి జనరల్ మేనేజర్ వారి కార్యాలయము న్యూ కలెక్టరేట్ లో ఉంటుంది, 214 215 రూమ్ నంబర్లు. మీరు పిఎంఎఫ్ఎంఈలో దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను, pmfme.mofpi.gov.in. ధన్యవాదాలు.
1: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి నిజామాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమతి సంగీత గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. కొద్దిసేపట్లో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శిష్య వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, సప్తశైలాద్రివాస గోవింద గోవింద. ఈనాడు తిరుమల గిరులలో అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మహోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. శ్రీ శేషశైలేంద్ర శిఖావతన సహం శ్రీ తింత్రిణి కీటక గేహజాతం శ్రీరామకృష్ణామృత రమ్య రూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్రం. శేషశైల శిఖరాలలో స్వయం వ్యక్తమైనటువంటి దేవదేవుడు.

0: యొక్క దివ్య వైభవాన్ని కనులారా దర్శించాలి అని, అలాగ దర్శించలేనటువంటి వారికి చెవులారా ఆ వైభవాన్ని వినాలి అనిపిస్తోంది కదా. అందువల్లనే ఆకాశవాణి ద్వారా ఈ అద్భుతమైనటువంటి వాచిక కైంకర్యాన్ని భగవానుడు శ్రవణం ద్వారా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో శ్రవణం మొదటిది, చక్కగా వినడం ద్వారా మనకు చెవుల ద్వారా స్వామి మన హృదయంలోకి ప్రవేశిస్తాడు, అక్కడ చక్కని శుభమైనటువంటి పరిణామాన్ని కలిగిస్తాడు అని. శ్రవణమంగళం శ్రీమదాతతం అని వినడం చేతనే శుభం కలిగిస్తాడట ఆ దేవదేవుడు. అందుకోనూ కూడా స్వామికి చాలా ప్రియమైనటువంటి వాడు శేషుడు. ఆ వైకుంఠంలో నిరంతరం అనుక్షణం కూడా వెన్నంటి ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. పాదుకలుగా అవ్వాలి అనుకుంటే పాదుకలవుతాడు, ఛత్రం కావాలంటే ఛత్రం అవుతాడు, గొడుగు కావాలి అనుకుంటే గొడుగు. ఇలాగా పాదుకలు ఉపధానం అనేక రకాలుగా భగవంతుని యొక్క సంకల్పానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటాడు. యథేష్ట వినియోగార్హం శేషశబ్దేన కథ్యతే అని, అంటే భగవంతుని యొక్క నారాయణుని సంకల్పానికి అనుగుణంగా నడుస్తాడు ఆ భగవద్దాసుడాయ. తను భేదమ్ముల శయ్యగా గొడుగుగా ధామమ్ముగా దిండుగా ఘనపీఠమ్ముగా పాదుకా ద్వయముగా కౌసేయ వస్త్రమ్ముగా నిన్ను సేవించడు శేషభోగిపై నెంతే వేర్కను రేగు నీ కనక నీ కనయంబుల్ జయమంగళం వగుట దేవా వెంకటాద్రీశ్వరా. హానుభావు ఆ శ్రీనివాస విలాసంలో అంటారు ముదివర్తి వారు ముచ్చటగా, శయ్యగా గొడుగుగా ధామంగా అనేక విధాలుగా స్వామికి సేవ చేసే భాగ్యం మనకందరికీ సందేశం ఇస్తున్నాడు. దాస్య భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాడు శేషుడు, ఆయనను వెన్నంటి ఉంటాడు. అందువలనే శేషశాయి శేషస్తుత్యగా ఆ శేషసేనుడు అశేషమైన భక్తజనుల యొక్క దివ్య ఆ భావాల్ని స్వామికి విన్నవిస్తాడు. ఆయనే పతంజలిగా వచ్చాడు, భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు, అనేకమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్య విశేషాలని అనుగ్రహించారు. వ్యాకరణ భాష్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇలాగ మానవులకు అందరికీ కూడా 1000 పడగల శేషుడు ఆ ఆదిశేషుడు, 1000 పడగల మీద ఉండేటువంటి ఆ శేషుడు 7 పడగలుగా వచ్చే ఆ రామావతారంలో లక్ష్మణుడుగా వచ్చాడు, కృష్ణావతారంలో బలరాముడయ్యాడు. ఇలాగా భగవంతుని నిరంతరం వెన్నంటి ఉండేటువంటి పరమ భాగవతోత్తముడు 1000 నోళ్లతో స్వామిని కీర్తిస్తారట. భగవత్కీర్తనం అనేటువంటిది ఒక చక్కని అద్భుతమైనటువంటి విశేషమైన భక్తి సంప్రదాయం. స్తుతి అనేటువంటిది వేద వాంగ్మయం దగ్గర నుంచి ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్తోత్రం చేయడం, తద్వారా మనలో గుణ వికాసం కలుగుతోంది. అందువలనే ఆ భగవత్ స్తోత్రం అనేది విశేషంగా ఉంటోంది అని. ఈనాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలు మనం పోయిన మాసంలోనే వీక్షించాం, దర్శించాం, విన్నాం. ఈ కాలాన్ని అనుసరించి సౌరమానము చాంద్రమానము అని, చంద్రుడిని అనుసరించి సూర్యుడిని అనుసరించి కూడా మనం కాలాన్ని లెక్కించడం జరుగుతుంది. దీనిలో చాంద్రమానంలో అధిక మాసం అని వస్తుంది, దాన్ని సర్దుబాటు చేస్తూ అధిక మాసం అంటారు. అప్పుడు 2 సంవత్సరాలకొకసారి ఈ బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భగవద్ అనుగ్రహం ఒకానొక కాలంలో ప్రతి మాసంలో కూడా దాదాపు సంవత్సరంలో 10 మాసాలు కూడా జరిగేవి అని కూడా చరిత్ర మనకు చెప్తోంది. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థలలో దర్శించడం, భావించడం, సేవించడం, కీర్తించడం, స్తుతించడం ద్వారా మానవుని యొక్క మనస్సు క్షాళితమవుతోంది, పవిత్రమవుతోంది. దృష్టి, మన దృష్టి కానీ, మన శ్రవణేంద్రియం కానీ, మన శారీరకమైనటువంటి సర్వ అవయవాలన్నీ కూడా పరమాత్మ యందే అభిముఖమై సాగాలట. అందువలనే మనకు అనేక ఉత్సవాలను ఏర్పాటు చేశారు మహానుభావులు. ఆ తిరుమల మాడ వీధులలో స్వామివారు తూర్పు దక్షిణ మాడ వీధుల నుంచి క్రమంగా పశ్చిమ మాడ వీధి చివరికి వెళ్తూ ఉన్నారు. ఆ విశేషాలని ఇక్కడ అనేక మంది భాగవతోత్తములు నిరంతరం స్వామిని సేవిస్తుంటారు. ఆ విశేషాలని మన మధుసూదన్ గారు మరింత గొప్పగా అభివర్ణిస్తారు. వీక్షిద్దాం, శ్రవణం చేద్దాం. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవత మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామి పెద్దశేష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్చ స్వామినం సేవితే భవానని భక్తులంతా కూడా ఆదిశేషుని గురించి చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఆహా, ఏమి భాగ్యము, ఎంత సుకృతము, ఇన్ని జన్మల్లో తమరు చేసుకున్నటువంటి పుణ్యము స్వామిని తమ పైన వేయించేయించుకొని ఉభయ దేవేరులతో ఆయన మోస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి భాగ్యాన్ని, దర్శన భాగ్యాన్ని ఆదిశేషుడు కల్పిస్తూ ఉన్నారు. స్వామి వేదాలలో విహరించేటువంటి స్వామి ఈ కలియుగంలో శ్రీవారి ఆలయానికి 4 వైపులా 4 మాడవీధులు ఉన్నాయి. అందులో తూర్పున ఉన్నటువంటిది ఋగ్వేదంగా, దక్షిణాన ఉన్నటువంటిది యజుర్వేదంగా, పరమట వైపునటువంటిది సామవేదంగా, ఉత్తరం వైపున ఉన్నటువంటి అథర్వణవేదంగా మనకు వేదాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పథకవిత పితామహుడు అన్నమాచార్యులు వారు కూడా వేదములే శిలలై వెలసనిది కొండ అని ఆయన చక్కగా స్తుతించినారు. దివ్య దృష్టితో పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని పొంది వారు చక్కగా కీర్తించి ఉన్నారు. అందుకేనేమో స్వామి ప్రతి నిత్యము కూడా ఉభయ దేవేరులతో ఈ మాడవీధులలో విహరిస్తూ ఉంటారు. అయితే ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో విశేషం ఏమిటా అంటే, స్వామిని ఆశ్వీజ మాసంలో జరిగేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో సాక్షాత్ బ్రహ్మదేవుడే స్వయంగా తాను ఉండి స్వామివారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తారట. ఈ విధంగా అనాది కాలం నుండి కూడా వారు ముందు ఉండి స్వామివారి యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు పెద్దశేష వాహన వైభవాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా భక్తులంతా కూడా విచ్చేసి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యం పొంది తరిస్తూ ఉన్నారు. అందుకే చెప్తారు, స్వామివారి యొక్క అనేక ఉత్సవాలలో కూడా స్వామికి కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణంలో ఈ ఆదిశేషుని ఆవాహనం చేస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయి తే నమః అనంత చరణాయాధ శ్రీశీల నిలయాయిచ. స్వామికి జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో ఆదిశేషుడు లేకుండా ఉండరు. అంటే ఆదిశేషుడు అనగా అర్థమేందడు అంటే, ఆది అంటే మొదట, శేషుడు అంటే దాసుడు. వైకుంఠంలో కానీ భూలోకంలో కానీ భగవంతుడికి ఉండేటువంటి భక్తుల యొక్క గుంపులో మొట్టమొదటి వారు ఎవరన్నా ఉండారా అంటే అది ఆదిశేషుడే అని చెప్తూ ఉంటారు. అందుకే స్వామిని నిత్యము సేవించుకుంటూ తరిస్తూ ఉంటాడు. ఈ కొండకే శేషాచలము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ పర్వతం యొక్క స్వరూపంగా మనం చూస్తూ ఉంటే ఆ ఆదిశేషుడు అవతారంగా ఒక పెద్ద పాము పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ క్రీడాచలమే ఇక్కడికి వచ్చి ఆదిశేషుడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిశేషుడి పైన స్వామి
2: ఆనంద నిలయాన్ని ఏర్పరచుకుని ఉభయ దేవేరులతో ఉన్నారు. దివ్య చందన లిప్తాంగం, దివ్య మాలా విభూషితం, శ్రీభూమిభ్యాం సుఖాసీనం, రత్నసింహాసనే శుభే. ఆ స్వామి ఆనంద నిలయంలో నిత్యవాసం చేస్తూ తనను దర్శించడానికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా తండోపతండాలు.

0: అహరహ ఉపయాతై సేవ్యమాను అర్థిబృందై గుంపులు గుంపులుగా స్వామిని దర్శించి ఆనంద నిలయంలోకి ప్రవేశించి గరుడాళ్ళ వారి నుంచి రెండు చేతులు ఎత్తి శిరస్సును ఉంచుకుని గోవింద వేడి ఏడుకొండల వాడ మా కోరికలు నెరవేర్చమని ప్రతి ఒక్కరు కూడా మనం అడుగుతూ ఉంటాం. స్వామి అడగడమే ఆలస్యం, వెంటనే మన కోరికలను నెరవేర్చి పంపిస్తూ ఉంటారు. అందుకే భక్తులందరికీ కూడా స్వామి అంటే అంత ఇష్టం. ప్రియ ప్రజానాం దాత ఇవ అంటారు. ప్రజలందరికీ భక్తులందరికీ ఇష్టమైన వాడు ఎవరు ఉంటే దాత, ఎవరైతే కోరిన వెంటనే మనకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారో వారంటే స్వామికి భక్తులకి చాలా ఇష్టం. అందుకే స్వామి వారి యొక్క ఆ వాహనంగానే కాదు, పూర్వకాలంలో ఈ ఒక కథ ఉన్నది ఈ యొక్క శేషవాహనం గురించి. స్వామి వారి యొక్క ఆ నాభి దగ్గర ఉన్నటువంటి నాగాభరణం యొక్క చరిత్ర ఒకటి ఉన్నది. అంతకుముందు ఆదిశేషుడు నాగాభరణం రూపంలో స్వామి దగ్గర ఉండేవారు కాదంట. ఒకనొక దశలో విజయనగర సామ్రాజ్య రాజులు అనగా నరసింహ గజపతి రాజు అనుకుంటా, వారు తిరుమలకి విచ్చేసి స్వామివారిని దర్శించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకి అధికారులకి కొంత సొమ్మును ఇచ్చి మా పేరు పైన తిరుమల క్షేత్రంలో ఒక మండపాన్ని నిర్మించండి అని చెప్పి వారు ఇక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్ర చేసుకుంటూ రామేశ్వరం వెళ్ళారట. రామేశ్వరం వెళ్ళిన వెంటనే ఆదిశేషుడు కలలో వచ్చి ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను, ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహువుని పంకజల ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే అని చెప్పినట్టుగా ఇంతటి భూమిని నేను మోస్తూ ఉన్నాను. ఓ రాజా, మళ్ళీ నా పైన గోపురం అవసరమా? నాకు నన్ను ఒక ఆభరణంగా చేసి స్వామికి సమర్పిస్తే ఆ స్వామిని నేను సేవించుకుంటాను కదా అని కోరుకున్నాడంట. వెంటనే వారు తిరిగి వచ్చి ఇక్కడికి విచ్చేసి నాగాభరణం తయారు చేసి భగవంతుని సమర్పించినారు. అప్పటి నుండి స్వామిని సేవించుకుంటూ నిత్యము కూడా ఒక క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా స్వామివారి యొక్క ఆ సేవలో మునిగి తరిస్తూ ఉన్నారు. అలా ఆదిశేషుడు ఎన్నో కాలాల నుండి అనాది కాలము నుండి, అందుకే అనంతుడు ఉన్నారు, నాస్తి అంతః, ఆయనకు చివరి అనేటువంటిది ఉండదు. ఈ కలియుగంలో సూర్యచంద్రాదులు ప్రకాశించేంత వరకు, గంగాది నదులు ప్రవహించేంత వరకు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించేంత వరకు, అదే హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఉన్నంత వరకు స్వామివారు భూమిపైనే ఉంటారు. స్వామిని సేవించుకునేదానికి ఆదిశేషుడు గరుత్మంతుడు, అదేవిధంగా ఆయన నమ్ముకున్న భక్తులంతా కూడా నిత్యము స్వామిని సేవించుకుంటూ ఉంటారు. కాబట్టి అంతటి మహావైభవంతో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున భక్తులంతా కూడా కోలాటాలు, కొంతమంది నృత్యము, కొంతమంది స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఉన్నారు, కొంతమంది వేద పారాయణం చేస్తూ ఉన్నారు. జీఎంగార్లు వారి యొక్క శిష్య బృందమంతా కలిసి నారాయణ దివ్య ప్రబంధాన్ని చక్కగా పాశురాలను పఠించి స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మరోవైపున గోవింద నామాలతో తిరుమల గిరులన్నీ కూడా మారుమరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద అనేటువంటి నామంతో మనకు వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భాన్ని చూస్తే ఆనాడు కృష్ణ పరమాత్మను గోపికలంతా కూడా చేరి గోవింద అనుచరా సర్వే గోవిందాసక్త చేత సహా అన్నట్టుగా ఎక్కడ పెడితే అక్కడ గోవిందాన్ని చూసి అందులోనే చూసుకుంటూ ఉండే, ప్రతి పదార్థంలోనూ ప్రతి రాయిలోనూ ప్రతి చెట్టులోనూ ప్రతి జంతువులోనూ ఆ కృష్ణ పరమాత్మనే వారు చూస్తూ తరించారంట. అందుకే ఈనాడు కూడా ఆ గోపికలంతా కూడా దేవతాంశం కాబట్టి ఎప్పుడూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. వారంతా కూడా మర్త్యా మనుష్య భువనే మతమాశ్రయంతే, ఈ భూలోకంలో మానవుల రూపంలో స్వామిని సేవించుకుంటూ ఉంటారంట. అందుకే కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలలో నడిచేటువంటి ప్రతి భక్తుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి, వారిలో దైవతత్వం ఉంటుంది. కాబట్టి వారిపైన ప్రేమగా మన స్వామి ఏ విధంగా దయతో ఉంటారో మనం కూడా ప్రేమతో ఉండాలా. అందుకే స్వామివారి యొక్క ఉత్సవాలను వీక్షించిన వారికి ఇహ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క పెద్ద శేషణ వాహన వైభవాన్ని రామకృష్ణ శేషయ్య గారి మాటల్లో విందాం.
1: చాలా చక్కని మనకు తెలియని విశేషాలు, ఆ ఆభరణం ఆ మహారాజుకి స్వప్నంలో కనిపించే విశేషాన్ని మనం అందరూ చక్కగా తెలుసుకుందాం. తెలుసుకున్నాం.

0: ఉన్నాము. ఈనాడు పెద్ద శేషవాహనంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీనివాసుడు సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంకయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిఫల శమనే ధారయన్ శంఖచక్రే దేవీభూషాదిదృష్టో సజేత్ జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని నేనే అని ఇక్కడ మనకు సూచిస్తూ ఆ పరవ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపంగా ఉండేటువంటి ఆ పురుషోత్తముడు ఈనాడు మనకు సులభంగా దర్శనమిస్తూ ఇదే వైకుంఠం ఇదే ఈ నారాయణ తత్వాన్ని సూచిస్తూ ఉన్నారు. తయా సహాసీనమనంత భోగిన భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామణి వ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్య ధామని నివాస సయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాత పవారణాదిభిః శరీర భేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీరితే జనైః అని పెద్దల యొక్క మాట. విశేషమైన జ్ఞాన బల శక్తి స్థితులు కలిగినటువంటి వాడు తన ఫణామణి పంక్తుల చేత దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేసేవాడు ఆ శేషుడైనటువంటి వాడు. అలాంటి ఆ ఆదిశేషుడు ఒకనొక సమయంలో వినతా కద్రువుల యొక్క సంతానంగా మనకు ఆ వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తాడు. కద్రువ యొక్క సంతానంలో అనంతుడు వాసుకి ఇలాగా ఆదిశేషుడు వీరంతా ఉంటారు. ఒక సర్పము సంతానాన్ని సర్పాన్ని సంతానంగా పొందటం ఏమిటి అనిపించవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనుష్య స్త్రీ సర్పాన్ని కన్నది అని కూడా మనకు తెలియటం జరుగుతుంది. కాబట్టి ఈ సృష్టి ఆరంభంలో కద్రువ అనే ఆమె సంతానాన్ని కన్నది, సర్పాలను సరీసృపాలను. ఇలాగా వీరంతా కూడా లోకానికి ఉపద్రవం కలిగిస్తున్నారు అని అంటే ఆ జనమేదేవిని సర్పయాగంలో అయిపోతారు అని తపస్సు చేశాడు, మనస్సు బాగుండలేదని. అలాగ వచ్చి తపస్సు చేసి నారాయణ సాక్షాత్కారం పొందాడని కూడా ఒక గాథ. ఆ శేషాద్రి అని ఆ శేషులు తపస్సు చేసి సర్పరూపంలో ఈ కొండంతా కూడా సర్పాకారంలో ఉంటోంది అని, శిరోస్థానంలో ఉంటాడు స్వామి, అలాగా నృసింహుడు వీరంతా ఉన్నారు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువలనే ఆ ఆదిశేషుడు ఆదినారాయణుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి జ్ఞానాన్ని కూడా ప్రసరింపజేశాడు. 1000 భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను స్మరించడానికి 2000 నాలుకలు ఉపయోగించారట ఆదిశేషుడు. బ్రహ్మగారు 6 నాలుకలు దిక్వలుతో స్తుతించాడు అని, చతుర్వేదాలని అందుకోసమే ఉపయోగించాడు అని, ఇలాగా అనేక రకాలుగా భగవంతుణ్ణి స్తుతించేటువంటి ఆ పురుషోత్తముడి యొక్క నామస్మరణ పని శైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవం మాకును మా పూర్వజులెల్లవారలకు నీ గోవుందుడే ప్రాణమయి ధనమయి దిక్కై ఉన్నవాడు జగదాధారుండు శ్రీ శ్రీనివాసుని నిర్వ్యాజ కృపామృతార్ద్ర శుభదృష్టి మమ్ము రక్షించుతన్. ఈ ఫణిశైలాధిపం అంటే ఆ శేషాచల కొండలలో అపురూపమైనటువంటి ఆ వృక్షజాతులు అనేకమున్నాయి అని, ఇవన్నిటినీ కూడా మనం ఈనాడు ఈ కొండలలో 7 కొండలలో దేవతలు ఋషులు అందరూ కూడా ఇక్కడ వృక్ష రూపంలో పర్వత రూపంలో ఉంటారు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 9 రోజుల పాటు నవాహిక బ్రహ్మోత్సవాలు. ఇందాక వారు చెప్పినట్లుగా బ్రహ్మదేవుడే ప్రార్థించి కలియుగ ఆరంభంలో ఈ ఉత్సవాలని నిర్వహించడం విఘ్నో మునీంద్రుల ద్వారా నిర్వహించారు అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. దానిలో సంతోషాన్ని పొందిన స్వామి ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దర్శన మాత్రం చేతనే అనుగ్రహించవయ్యా, శ్రవణాదిష్టవర్షినం, నీ నామాన్ని విన్నంత మాత్రం చేత, నీ కళ్యాణ గుణాలను స్తుతించినంత మాత్రం చేత వారికి సకల శుభాలను అనుగ్రహించు అని అగస్త్యాది మహర్షాదులు, బ్రహ్మాది దేవతలు, ఇలాగా మహాశంఖన మహారాజు అని ఇలాగ మహారాజులు అందరూ కూడా మేము ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప సాధన చేస్తే కానీ నీ దర్శనం కాలేదయ్యా, కానీ ఈ అలసులు మందబుద్ధులు దీర్ఘరోగులు కలియుగంలో ఉన్నటువంటి వారి స్థితిని చెప్పారు. ఇలాంటి వారంతా కూడా ఉన్నతమైన స్థితిని పొందాలి అనంటే నీ నామ గుణ కీర్తనం చేత ఉత్తమ స్థితి కలుగుతోంది. హే దేవా, శ్రీనివాస, వెంకటేశ, ఇలాంటి దయా అమృత తరంగాలు వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాజానురక్తిం ప్రవిస్తర దుర్దంత దుర్దన. మనకు భాగవతంలో అంటారు వర గోవింద కథాసుధార సమహావర్షోరుధారా పరంపరలంగాక. ఆ గోవింద నామ సంకీర్తన అనే అమృత వర్షం కురవాలట. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని అని మనకు చెప్తారు కదా, అలాగ నోరు ఉన్నందుకు నారాయణుని యొక్క దివ్య నామ అక్షర స్మరణ చెయ్యాలి అని. అలాంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఈ బ్రహ్మోత్సవం. మనం ఎక్కడ ఉన్నా కూడా దూరం కాదు, దగ్గర కాదు, మన మనస్సులో భగవంతుని యొక్క ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆయన నామాన్ని నోరారా కీర్తన చేస్తూ ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు అని మనకు అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు ఈ తిరుమల క్షేత్రంతో సంబంధమైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి ఆ భక్తుల యొక్క విశేషాలు, భాగవతోత్తముల యొక్క విశేషాలని, దీనిలో ఉన్నటువంటి ఆ వైభవాన్ని కూడా మన మధుసూదన్ గారు అందిస్తారు. గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారు పెద్ద శేషవాహనంలో ఎలా కనిపిస్తున్నారంటే 7 పడగలు ధరించి ఉన్నాడు ఆ శేషుడు. రేపటి రోజున చిన్న శేషవాహనంలో వస్తారు. చిన్న శేషవాహనంలో 5 పడగలు మాత్రం ఉంటాయి. స్వామివారి యొక్క వైభవాన్ని ఎంతగానో కీర్తిస్తూ ఉభయ దేవేరులతో స్వామి వజ్ర వైడూర్య ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా స్వామి ప్రకాశిస్తూ మాడవీధులలో విహరిస్తూ ఉన్నారు. స్వామి చెప్తూ ఉన్నారు, మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తద జానుం సంస్పృశతీత జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్టత్ దయాసాగరః సశ్రేయాంశి చతుర్భుజః కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు. స్వామి ఎందుకు ఈ కొండపైన వేంచేసి ఉన్నారు అంటే భక్త సంరక్షణ కోసమే. స్వామి చెప్తారు, వైకుంఠం వా పరిత్యక్షేన భక్తాన్ త్యక్తుముత్సహే. వైకుంఠాన్ని నేనే విడిచి ఉండగలను గాని నా భక్తులను నేను విడిచిపెట్టి ఉండలేను అని చెప్పి స్వామే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే స్వామి తన యొక్క హస్తాన్ని అలా కాళ్ళ వైపు చూపిస్తున్నారు, పాదాల వైపున, మా నా యొక్క పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తూ ఉన్నారు. మత్పాదౌ శరణం వ్రజేతి శరణౌ సంసార సింధుస్తత. మీకు నన్ను సేవించుకున్నట్లయితే ఈ యొక్క సంసారం అనేటువంటిది చిన్న కాలువగా తయారవుతుంది. నిజంగా సంసారం అనేటువంటిది సముద్రంగా మనం అంతా కూడా భావిస్తూ ఉంటాం. అందుకని స్వామిని నమ్ముకున్న వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇదే విషయాన్ని మనకు ఎందరో భాగవతోత్తములంతా కూడా చేసి దర్శింపజేసినారు. స్వాత్సల్యాద్ అభయప్రదాన సమయాద్ ఆర్తార్థి నిర్వాపణాద్ ఔదార్యాద్ అఘశోషణాద్ అగణిత శ్రేయ పద ప్రాపణాద్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే అభవన్ సాక్షిణ ప్రహ్లాదస్య విభీషణస్య కరిరాటు పాంచాలి అహల్యా ధ్రువహ, వీరంతా కూడా భాగవతోత్తములు పరమాత్మను సేవించి వారంతా కూడా ధరించినారు. వాత్సల్యంలో ప్రహ్లాదుడికి స్వామి ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించినారు నరసింహస్వామి. ఆ తర్వాత యుగంలో విభీషణుడికి శ్రీరామచంద్రుడు అభయాన్నిచ్చి ఆదుకుని ఆయన చక్రవర్తిని చేసినారు. ఆ తర్వాత కాలంలో ఆ యొక్క గజేంద్రుణ్ణి రక్షించడానికే

0: అదేవిధంగా పాంచాలి ఆవిడ్ని కూడా స్వామి రక్షించిన ఔదార్యం చేత అగశోషణాత్తు అదేవిధంగా అహల్య యొక్క అపరిమితమైనటువంటి ఎంతో తీరనటువంటి ఆ పాపం నుండి ఆవిడ్ను రక్షించినాడు శ్రీరామచంద్రుడిగా. ఆ తర్వాత అగణితమైనటువంటి పదాన్ని ఉత్తమమైనటువంటి పదాన్ని స్వామి సమర్పించినారు ఆ మహావిష్ణువుగా ధ్రువుడికి. ఈ విధంగా స్వామిని సేవించుకున్న వాళ్ళకు ఎవరికీ కూడా లోటు ఉండదు. ఆ పరమాత్మే కలియుగంలో కల్పవృక్షంగా కామధేనువుగా మనకు సర్వస్వము స్వామి అయి తిరుమల క్షేత్రంలో నిత్యనివాసం చేస్తూ వచ్చిన భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవార్లు కూడా వారు తక్కువ కాదు. ఒకవైపున శ్రీదేవి అమ్మవారు, మరోవైపున భూదేవి అమ్మవార్లు, ఉభయ దేవేరులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ పెద్దశేష వాహనంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ తరింపజేస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామి యొక్క వైభవాన్ని చూసిన వాళ్లకు, ఆకాశవాణి ద్వారా విన్న వాళ్లకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన్ రావు, శ్రీ రామకృష్ణ శేషసాయి బాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, స్పైనల్ ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బెన్సా. సెల్ 7036706785.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు.

మంచ ఎక్కి కేక పెడితే కంచ మేకలు చుట్టూ జారి నీ అల్లరికి ఆలేక దూడ పొలలకొచ్చి వదిగిపోతాయి వాలిపోయిన

మధురవే లక్ష్మమ్మ, కోడి కూటకు ముందెలేతి పేడ నీళ్లు కలిపి చల్లి ముచ్చటలికే ముగ్గులే.

మేకలకు దంపి అలము దంపి మేకలకు నువ్వు మేపుకొస్తే.

0: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: శ్రోతలు ఇంతవరకు జానపద సంగీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది. కొద్దిసేపట్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మధురమైన స్వరంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన జానకమ్మ గారి స్వరం నుండి జాలువారిన కొన్ని మధుర గీతాలు విందాం. ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం బాలమిత్రుల కథ సినిమా నుండి ఈ పాట.

మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట 16 ఏళ్ల వయసు సినిమాలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో. జానకమ్మ గారి గళం నుండి జాలువారిన అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు. గాన కోకిల తన మధురమైన గాత్రంతో కోట్లాది సంగీత అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు జానకమ్మ గారు. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం పూజా ఫలం సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో జానకమ్మ గారి గళం నుండి జాలువారిన మధుర గీతాలు వింటున్నారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్మరణీయ గాయనిగా నిలిచారు జానకమ్మ గారు. అభిమానులు ప్రేమగా ఆమెను దక్షిణ భారత కోకిల అని పిలుస్తారు. మధుర గీతాలు కార్యక్రమంలో మరొక పాట కన్నె వయసు సినిమా నుండి ఈ పాట విందాము.

మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో జానకమ్మ గారి ఆలపించిన మధుర గీతాలు వింటున్నారు. జానకమ్మ గారికి ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండా శాస్త్రీయ సంగీతంలో తన సాంప్రదాయక శిక్షణ ఎలాంటిది తీసుకోకుండా నాదస్వరం విద్వాన్

అతిపెద్ద ప్రత్యేకత ఆమె గొంతును మార్చే నైపుణ్యం. చిన్నపిల్లల గొంతు, అలాగే యుక్త వయసు అమ్మాయిగా, వృద్ధురాలిగా ఇలా ఏ వయసు వారికైనా తన గొంతును సులువుగా మార్చి పాడగలరు జానకమ్మ గారు. ఒకటి కాదు, రెండు కాదు, పదులు కాదు, వందలు కాదు, 50,000కు పైగా పాటలు పాడారు. ఆరు దశాబ్దాల పాటు అగ్రగాయనిగా నిలిచారు.

రాగం చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తానా

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో జానకి గారు ఆలపించిన మధుర గీతాలు వింటున్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు మాతృదేవోభవ సినిమా నుండి ఈ పాట జానకమ్మ గారు ఆలపించారు.

మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఆరాధన సినిమాలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో ఎస్ జానకి గారు ఆలపించిన మధుర గీతాలు వింటున్నారు. తెలుగు చలన చిత్ర రంగంలో 5 తరాల హీరోయిన్లకు తన గొంతుతో ప్రాణం పోసిన అమృత గాయని ఎస్ జానకి గారు, గానకోకిల. జానకమ్మ గొంతు ఒక మాయా ప్రపంచం. ఒకే గొంతుతో చిన్నపిల్లాడిలా పండు ముసలావిడిలా పాడటం ఆమెకే చెల్లింది. పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుల్లో తెల్లన చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటల్లో నిష్కలమైన చిన్నపిల్లాడి గొంతు, ఇలాంటి ఎన్నో మాయలు చేసింది జానకమ్మ తన గొంతుతో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గారు ఆలపించిన ఈ పాట విందాం.

చిన్న పిల్లాడి గొంతు నుండి ముసలివారి వరకు ఏ పాత్రకైనా ప్రాణం పోయగల ఏకైక బహుముఖ ప్రజ్ఞాశాలి మన జానకమ్మ. అమ్మ లాలిల కమ్మని జోలనై ఆరాధనలో పవిత్ర రాగమై తెలుగు లోగిల్లో నిరంతర నాదమై నిలిచావు నీవు గానకోకిలవై. విశ్వం ఉన్నంత వరకు అమరంగానే ఉంటుంది మీ పాటలు. భౌతికంగా మీరు మాతో లేకపోయినా మీరు పాడిన వేల పాటలు మాతోనే చిరస్థాయిగా ఉంటాయి. శ్రోతలు, ఇంతవరకు అలనాటి మీటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో జానకమ్మ గారు పాడిన మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి